ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 20వ తేదీ బుధవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్

ఇంతవరకు శ్రీ సరస్వతి స్తుతి విన్నారు. ఇంతటితో ఎల్లటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 ఉండేదాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో 7:30కు అంబటేళ్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన వేసవిలో చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ సూర్యకాంత్తో ముచ్చటంటది. భేటీ శీర్షికన జోగినుల జీవన పరిస్థితులు, మార్పు కోసం చేసిన కృషి గురించి రచయిత్రి, సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో ముచ్చటంటది. 8:00 హిందీలో వార్తలు, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నవలతో కార్యక్రమంలో 8:30కు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 37వ భాగం ఉంటుంది. రచన గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ఎనిమిది:45 నుంచి 10:00 సింగిడిల సినిమా పాటలు వింటారు. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 10:30 నుంచి వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. మధ్యలో 12:30-1:10 తెలుగులో వార్తలుంటాయి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:30 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

పొద్దమ్మట ఐదుగొట్టంగా మాట చెప్పుండ్రి పాట అయినుండ్రిలా మీ మాటలు మీకోసం పాటలు ప్రసారమవుతాయి. కతిందాం కార్యక్రమంలో 5:30 గరిపెల్లి అశోక్ రచించిన సరికొత్త ఆవు పులి కథలు సంపటి నుంచి ప్రాణదానం అనే కథను వినిపిస్తారు బి సంధ్యలీల. ఆ తర్వాత కన్నెగంటి అనసూయ రచించిన స్నేహితులు అనే కథల సంపుటి నుంచి ధర్మబుద్ధి అనే కథను వినిపిస్తారు జి జ్యోతి. అబ్బురపరిచే ఆదివాసుల కళ ఓజా రూపకం ప్రసారమవుతుంది పొద్దుమట్టు 5:45. ఈ రూపక సమర్పణ కేలిని. 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పాడిన శ్రీ సంత్ వాణి భజనలు వినవచ్చు. ఆ తర్వాత చప్ల నాయక్ తాండాకు చెందిన రాథోడ్ ధూల్ సింగ్ బృందం పాడిన భజన పాటలు కూడా వినవచ్చు. కొద్దికి ఏడుంబావుకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో సూక్ష్మ పోషకాల లోపాలు వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటుంటది. పంట మార్పిడి వైవిధ్యంతో సుస్థిర ఆదాయం ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట కూడా ఉంటుంది. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. 8:00 హుషారైన తెలుగు సినిమా పాటలు వినవచ్చు. హిందీలో వార్తలు పొద్దుకి 8:45 ఉంటాయి. ఆంగ్లంలో వార్తలు 9:00 ప్రసారమవుతాయి. 9:30 స్పాట్ లైట్ ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయి. 10:00 మావా కార్యక్రమంలో నేరేడిగొండ మండలం చించోలి గ్రామానికి చెందిన కాత్తలే లక్ష్మణ్ బృందం వినిపించే పాండ్య భూపతిరాజు కథాగానం 2వ భాగం వినవచ్చు. 10:30 మధురిమలో పూర్తిగా హాయైన తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఈయల పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 నిలయంలో సమయం 6:45 కాస్తున్నది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు.

0: వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ ఒకటి రెండు కార్యక్రమాల ద్వారా రాష్ట వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకొచ్చింది. మీ అందరు తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మిల్లెట్స్ కూడా ఆర్గానిక్ గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ
0: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. ఆదరణ మూడు పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్టంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
2: ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ ని 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్ని స్పీడ్ బోట్స్ ని ఏదైతే లోపల ఫిషింగ్ చేసి ఆ బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయల చెక్ ని పిలిచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోనల్ అధికారులు నిర్మాణంలో ఉన్న పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు డాష్బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం ఉన్న గరిష్ట వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం 10 ఏళ్లు పెంచింది. గతంలో పెంచిన వయోపరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో తాజాగా మళ్లీ పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన నిన్న హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట ఆవిర్భావ దినాన్ని ఈసారి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వికాస్రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ
3: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: చవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తాః. భారతం తథా నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఇత్యతే దేశాః మిలిత్వా స్వద్విపక్షీయ సంబంధం, హరిత ప్రౌద్యోగికీం, నవాచార రణనీతిక సహయోగం చ సుదృఢీకర్తుం విచార విమర్శాన్ కృతవంతః. ప్రధానమంత్రీ శ్రీమోదీ ह्यः నార్వేదేశస్య రాజధాన్యాం ఓస్లో నగరే తృతీయ భారత నార్డిక్ శిఖర సమ్మేళనే భాగం గృహీత్వా నార్డిక్ దేశానాం నేతృభిః సహ సంయుక్త పత్రకార సమ్మేళనం సంబోధయన్ ఘోషణామేతాం కృతవాన్.
5: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है। इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे।
4: प्रधानमंत्रिणा मोदिना प्रोक्तं यत् विगत दशवर्षेषु भारत

0: में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं।
1: प्रधानमंत्री पुष्टिं कृतवान् यत् भारतस्य नॉर्डिक देशानां च सम्बन्धाः व्यापार आर्थिक सहयोगेन अथ भारत यूरोपीय संघस्य मुक्त व्यापार सन्धिभिः सह सद्यः एव सम्पन्न व्यापार सन्धिभिः नूतन स्वर्णयुगे प्रविष्टाः सन्ति। अस्मिन् अवसरे वदन्तः नॉर्वे, स्वीडन, आइसलैंड, फिनलैंड, डेनमार्क इत्यादि देशानां प्रधानमन्त्रिणः लोकतन्त्रस्य मूल्यानां नियमाधारित वैश्विक व्यवस्थायाः अद्यतन परिवर्तमान विश्वस्य बहुपक्षीय संस्थासु तत्कालीन परिष्कारस्य च प्रतिबद्धतां पुनरुक्तवन्तः। प्रधानमन्त्री मोदी पञ्चराष्ट्रयात्रायाः पञ्चमे अन्तिमे च चरणे इटली देशस्य राजधानीं रोम नगरम् आगतवान्। भारतस्य समृद्ध कला परम्परायाः उत्सवे भव्य सांस्कृतिक संध्यायाः कार्यक्रमे सम्पूर्ण यूरोपतः भारतीय शास्त्रीय संगीतकाराः नर्तकाः च भागं गृहीत्वा प्रधानमन्त्रिणः मोदिनः स्वागत सत्कारस्य साक्षिणः अभवन्। लोकसभायाः अध्यक्ष ओम बिरला निगम विधि संशोधन विधेयक 20-26 इत्यस्य कृते संयुक्त समितिं घटितवान्। लोकसभा सांसद सुधीर गुप्ता समितेः अध्यक्षरूपेण नियुक्त वर्तते। समितौ लोकसभायाः 21 सदस्याः विनोद श्रीधर तावडे, सुजीत कुमारः, उज्ज्वल निकाम इत्येतैः सह राज्यसभायाः 9 सदस्याः कमलजीत सहरावत, बैजयंत पांडा, डॉ निशिकांत दुबे इत्येतैः सह निम्न सदनस्य सदस्याः च सन्ति। भारतीय रेलवे विद्युतीकरणस्य दिशि महत्वपूर्ण कार्यं कुर्वन् 99.6% विद्युत् सम्पर्कं प्राप्नोति, यद्धि 73.8 लाख 79,000 किलोमीटर तः अधिकं यावत् प्राप्तम् अस्ति। अस्मिन् वर्षे मार्च मासपर्यन्तं भारतेन व्यावहारिक रूपेण स्वस्य ब्राडगेज जालस्य पूर्ण विद्युत्करणं प्राप्य यूरोपीय संघस्य, यूनाइटेड किंग्स, अमेरिका संयुक्त राज्यस्य च प्रमुख रेल व्यवस्थाभ्यः अग्रस्थितं वर्तते। मणिपुरस्य अपर प्रमुख वस्त्र वाणिज्य उद्योग सचिवः अनुराग वाजपेयी इत्यनेन उक्तं यत् राज्य सर्वकारः राज्यस्य समृद्धानि वस्त्र हस्तकरघ परम्पराणि प्रवर्तयितुं अन्ताराष्ट्रिय विपणिषु निर्यातं कर्तुं च कार्यं कुर्वन् अस्ति। आईपीएल इति 20-20 क्रिकेट लीग प्रतिस्पर्धायां अद्य सायं 7:30 कोलकाता नाइट राइडर्स दलं कोलकाता नगरे मुंबई इंडियंस दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
3: కరీంనగర్ కార్పొరేషన్లో అభివృద్ది పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అమృత్ 2 నిధులతో తీగలగుట్టపల్లి, కొత్తపల్లి, రేకుర్తి చెరువుల పునరుజ్జీవం కోసం 5,82,00,000 నిధులు విడుదలయ్యాయి. దీనిలో భాగంగా తీగలగుట్టపల్లి, కొత్తపల్లి చెరువుల పునరుజ్జీవ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డప్పు, డోలు కళాకారుల వివిధ రకాల దేవతల వేషధారణతో ర్యాలీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ హిందువుల ఐక్యతను చాటేందుకే 16 ఏళ్లుగా హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్ అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుందని అన్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడిలో పర్యటించి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిగురు మామిడి మండలం నవాబ్పేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించి వరిధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. అక్కడే 2 ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ధాన్యం భారీగా వస్తుండటంతో గన్ని బ్యాగ్స్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించనున్న సోలార్ సదుపాయాలపై తెలంగాణ రాష్ట పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులు తమ ఇంటి డాబాలపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల 360 యూనిట్ల వరకు పొందవచ్చునన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. మిగులు విద్యుత్తును గ్రిడ్కు ఇచ్చి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

0: పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా అందించే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. లబ్దిదారులకు ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ విజయవంతంగా పూర్తయినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిక్ టు బుక్స్ వర్క్ సైట్ స్కూల్ ద్వారా వలస కార్మికుల పిల్లలకు గంగాధర మండలంలోని గట్టు బూత్కూర్ గ్రామంలో విద్యా వెలుగు అందిస్తున్నారు. దేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల కుటుంబాలకు చెందిన 66 మంది విద్యార్థులకు 5 నెలల విద్యాభ్యాసం అనంతరం ప్రగతి పత్రాలు అందజేశారు. జనగణన 2027 ప్రక్రియ తొలిదశ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా జనాభా 10,05,711 మంది ఉండగా 2,58,485 నివాసాలు, 2,90,657 కుటుంబాలు ఉన్నాయి. అయితే ఎన్యూమరేటర్లు ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ సమాచారం సేకరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 35 సహకార సంఘాలు ఉండగా అందులో 13 చేనేత సహకార సంఘాల పరిధిలో 1.84 కోట్ల వస్త్రాల ఉత్పత్తికి టెస్కో సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు చేనేత ఉత్పత్తులు తయారు చేయనున్నారు. ఈ సహకార సంఘాలకు వస్త్ర ఉత్పత్తికి సంబంధించిన ఆర్డర్ కాపీలను టెస్కో ఉమ్మడి జిల్లా మార్కెటింగ్ అధికారి జనార్దన్ తన కార్యాలయంలో సహకార సంఘాల అధ్యక్షులకు అందజేశారు. మిగిలిన 22 సహకార సంఘాలకు కూడా పని కల్పించే విషయంలో ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింగరావు తెలిపారు. కొనుగోలు ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లర్లకు రవాణా చేయడంలో భాగంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మండల స్థాయిలో మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత మండల తహసీల్దార్ బృంద నాయకుడిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎక్కువ ధాన్యం వస్తున్న కొనుగోలు కేంద్రాలను ముందే గుర్తించి తగు ఏర్పాట్లు చేశామని నరసింగరావు తెలిపారు.
1: కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ పద్మగార్ల గాత్రద్వయం వింటారు.

ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజానీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటన భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ అధ్యకుడు సెర్గియో మటారెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్దతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీ మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్

0: లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్ కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత్ నార్టిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన 5 దేశాల పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమాపేశంలో భారత్ నార్టిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए ఏక్ బెహతర్ భవిష్య సునిశ్చిత్ కరెంగే.
0: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
1: 10 వర్షో మే హమారా బయోలెట్రల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కి రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కి బఢోత్రీ హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కి గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కి అర్థవ్యవస్థాఓ మే భీ बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब क्रिएट किए हैं.
0: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్టిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత నార్టిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్టిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకీలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమాపేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పీగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్టేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమాపేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమాపేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ది, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికున్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతోపాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
2: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: టెలిమెడిసిన్ తో సహా డిజిటల్ హెల్త్ లో భారత్ సాధించిన ఉత్తమ పద్దతులను పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్ పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఈ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్ లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తో రాత్రి 7:30కి తలపడుతుంది. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:15 దాటి 15 సెకండ్లు

అంబట్యాల సంగతులు రోజు పొద్దుగల మీరు మెచ్చే మీకు పనికొచ్చే మనందరికీ అక్కడికొచ్చే ఎన్నో అంశాలను ప్రసారం చేసే అంబట్యాల సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈలాంటి కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన వేసవిలో చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సూర్యకాంత్తో ముచ్చట, భేటీ శీర్షికన జోగునుల జీవన పరిస్థితులు మార్పు కోసం చేసిన కృషి గురించి రచయిత్రి సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో ముచ్చట మొదలైన అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఇయలటి తిథి వార నక్షత్రాలు తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం, చవితి తిథి ఆరుద్ర నక్షత్రం.

జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పగటి పూట ఎక్కువ ఎండగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్గాను, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్గాను ఉంటుంది. గాలిలో తేమ 47% ఉంటుంది. గాలి నాణ్యత 98 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది.

ఇది మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ కార్యక్రమాల్ని మీరు రేడియో సెట్లపైనే కాకుండా మీ ఫోన్లోనే వినవచ్చు. మీ స్మార్ట్ ఫోన్లో న్యూస్ ఆన్ ఏఐఆర్ అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అది తెరిచిన తర్వాత పైన కనిపించే లైవ్ రేడియో అనే మీటర్ నొక్కి కింద వచ్చే కేంద్రాల పట్టికలోంచి ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకొని అది నొక్కితే ఈ ప్రసారాలు మీకు నేరుగా మీ ఫోన్లోనే వినిపిస్తాయి. అది కూడా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వినిపిస్తాయి. వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. NEWS న్యూస్ ON ఆన్ AIR న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. అంబటాల సంగతుల కార్యక్రమంలో ఒక 2 నిమిషాలు మధురమైన వాద్య సంగీతం విందాం.

నా పేరు మధుసూదన్ రావు. నేను విజయ డైరీ ఉప సంచాలకుగా పనిచేస్తున్నాను. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పాడి పశువులు ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాయి. అలా ఒత్తిడికి గురైన పశువులను గుర్తించి తగిన జాగ్రత్తలు పాటిస్తేనే దిగుబడి తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా మరణాపాయం నుంచి కూడా కాపాడుకోవచ్చు. అధిక వేడిమి వల్ల పాడి పశువులు ఒత్తిడి గురైనప్పుడు వాటి శరీర ధర్మాలలో మరియు ప్రవర్తనలో కూడా మార్పులు కలుగుతూ ఉంటాయి. ఎండ తీవ్రతతో ఎండ ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాటి యొక్క శ్వాసక్రియలో గాలి లోపలికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసాన్ని, బయట వదలడాన్ని నిశ్వాసాన్ని గుర్తించి ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసని ఒక

0: శ్వాసక్రియ అంటే ఒక రెస్పిరేషన్ అంటారు కాబట్టి ఎన్ని శ్వాసలు తీసుకుంటుంది అనే విషయం ఆధారంగా ఎండ తీవ్రత వల్ల కలిగే ఒత్తిడిని అంచనా వేయొచ్చు. నాసికా రంధ్రాల కదలికలను గమనించడం ద్వారా, తడివేళ్లను నాసికా రంధ్రాల దగ్గర ఉంచి శ్వాసక్రియను గమనించడం ద్వారా, పశువుల ఛాతీ పెరుగుదల తరుగుదల వేగాన్ని గమనించడము, అధిక ఉష్ణోగ్రతల ఒత్తిడికి గురైనప్పుడు పశువులలో శ్వాసక్రియ వేగవంతం అవడం, నోరు తెరిచి శ్వాస తీసుకోవడం, దీన్నే పాంటింగ్ అంటారు, నోటి నుంచి నురగ కారడం వంటి లక్షణాల వల్ల ఎండ తీవ్రతను మనము పసిగట్టే అవకాశం ఉంటుంది. దీన్నే పాంటింగ్ స్కోర్ అంటారు. ఈ విధంగా పాంటింగ్ స్కోర్ అనేది 0 వస్తే సాధారణమని, పాంటింగ్ స్కోర్ 1 లేక 2 వస్తే ఒత్తిడికి గురవుతున్నదని, అదేవిధంగా స్కోర్ 3 గనకైతే అధిక ఒత్తిడి, 4-5 గనక వస్తే అత్యధిక ఒత్తిడి అని మనం గుర్తించాలి. కాబట్టి పాంటింగ్ స్కోర్ అనేది 1, 2, 3 మాదిరి లక్షణాలు కనిపించిన వెంటనే పశువులను ఎక్కువసేపు నీడలో ఉండేటట్లు, సరిపడేంత తాగునీరు అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. పశువుల పాకలో చల్లదనం కలిగేలా చర్యలు తీసుకోవాలి. చల్లవేళ్లప్పుడు మాత్రమే మేతకు వదలాలి. పశు వైద్యుల సలహాను అనుసరించి దాణాలో తగు మార్పులు చేసుకుని ఒత్తిడిని తీవ్రతరం కాకుండా చూసుకున్నట్లయితే పాల దిగుబడి చాలా నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది.
1: వేసవిలో పాడి పశువుల సంరక్షణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు గారు చెప్పిన యవసం సలహా అది.

0: सहायता टेलीलॉके ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: मुखान मोटी मला
2: साई बॉल,
1: गज्जा बबला
2: साई बॉल,
1: नडुवुल कामरा
2: साई बॉल,
1: बुरद पुल्ला
2: साई बॉल।
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సాయి బాల్।
4: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా। ఈరోజు మే 20వ తేదీ। ఈ రోజుకున్న విశేషాలని గమనిస్తే కవి రచయిత అబ్బూరి రామకృష్ణారావు జయంతి, ప్రముఖ హిందీ కవి సుమిత్రానందన్ పంత్ జయంతి, అలాగే సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి, సినీ నటుడు జేవి రమణమూర్తి జయంతి కూడా ఈరోజు, ఇంకా నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు, నటుడు మంచు మనోజ్ పుట్టినరోజు కూడా ఈరోజే। అబ్బూరి రామకృష్ణారావు ఈయన ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి మార్గదర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు భావకవి, పండితుడు, నవలా రచయిత, నాటకకర్త, సాహితీవేత్త, విమర్శకుడు, అభ్యుదయ భావాలున్నవాడు, మానవతావాది, గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడు కూడా। ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావులను కవిత్రయమని పేర్కొంటారు। ఆధునిక కవిత్వానికి ముగ్గురు మార్గదర్శకులే కాక వారి రచనలు ఒకే కాలాన ప్రచురితమయ్యాయి। అబ్బూరి జీవితంలో ప్రతి అడుగు మిత్రుల సాంగత్యం సాహిత్యంతోనే ముడిపడి ఉంది। అబ్బూరి 1909 నాటికే 5వ ఫారం చదువుతుండగానే జలాంజలి అనే పద్యకావ్యం రచించారు। 1917-19 మధ్యలో అబ్బూరి గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ సన్నిధిలో శాంతినికేతన్లో గడిపారు। అప్పుడే వీరు ఊహాగానం, నిరాడంబరత భావాలు అనే పుస్తకాన్ని రచించారు। దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు, భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు మొదలగు వారు అబ్బూరిని తమ గురువుగా భావించేవారు। వారిని మేస్టారు అని సంబోధించేవారు। వారితో అనేక సాహిత్య చర్చలు కూడా జరిపేవారు। అబ్బూరి రచనల్లో కొన్ని ఊహాగానము, మల్లికాంబ, నదీ సుందరి, ఎర్రగన్నేరు, సూర్యరాజు చెప్పిన కథలు, కల్పనా కథలు, మేఘాలేఖ్యములు, మంగళసూత్రం మొదలైనవి। మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని। ఏంటి సంగతులు అని ఎవరినైనా అడిగితే ఏముంది, ఎండలు బాగా కొడుతున్నాయి అని అంటున్నాం। ఇప్పుడు ఎండాకాలం మధ్యలో ఉన్నాం, పీక్ స్టేజ్లో ఉన్నాము అని కూడా మనం గమనించాలి। చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో। చిన్నపిల్లల్లో ఈ ఎండాకాలంలో ఎలాంటి వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, వాళ్ళ ఆడుకునే వేళల్ని ఎట్లా మనం గమనిస్తూ నిర్ణయించాలి, వీటి గురించి ఇయలటి పానం పదిలంలో విందాం। చెప్తున్నారు చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సూర్యకాంత్ ముచ్చటలో, వారితో ముచ్చట పెడుతున్నారు కేలెనిన్।
5: ఈ వేసవిలో చిన్నపిల్లలకు ఎసుంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది, ముఖ్యంగా ఈ ఎండల చిన్నపిల్లలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయాన్ని గురించి చెప్పడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చిండ్రు సీనియర్ వైద్యులు డాక్టర్ ఎం సూర్యకాంత్। మరి చిన్నపిల్లలో ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా పలు విషయాలు అట్లాగే సూచనలు అందిస్తారు. నమస్కారం సూర్యకాంత్ గారు.
6: నమస్కారం.
5: అయితే ప్రధానంగా ఈ ఎండాకాలం అనగానే ఈ ఎండల వేడి తాపానికి అసలు పెద్దోళ్లే అతలాకుతలం అవుతున్నారు. ఇక చిన్నపిల్లల గురించి అయితే మనం చెప్పలేము. అయితే ఈ వేసవిలో చిన్నపిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో చిన్నపిల్లలకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, దాని గురించి చెప్తారా?
6: అందరికీ నమస్కారం. ఈ చిన్నపిల్లలు అనే పెద్దలకు డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే, చిన్నపిల్లలతో బాడీ సర్ఫేస్ ఏరియా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు మామూలుగా హీట్ వేవ్స్తోని కూడా వాళ్ళు తొందరగా డిహైడ్రేషన్లో వెళ్ళిపోతారు. ఈ డిహైడ్రేషన్లో వెళ్ళిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. అంటే ప్రాబ్లమ్స్ అంటే డిహైడ్రేషన్తో ప్రాబ్లం ఏమొస్తుందంటే, మన బ్లడ్లో కోగ్యులేషన్ ఫ్యాక్టర్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. కోగ్యులేషన్ ఫ్యాక్టర్ డిస్టర్బెన్స్తో బ్రెయిన్లో క్లాట్ అయ్యేది ఛాన్సెస్ ఉంటాయి. దానికి హీట్ స్ట్రోక్ అంటారు. అది అచ్చేది ఛాన్సెస్ ఉంటాయి. మరలా మల్టిపుల్ ఆర్గన్స్ మన బాడీలో, కిడ్నీస్ కానీ, మరలా లివర్ కానీ, మన బ్రెయిన్ కానీ, ఈ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లో పోయేది ఛాన్సెస్ ఉంటాయి. ఈ వడదెబ్బతోని ప్రివెంట్ చేయాలంటే మనం ప్రికాషన్స్ తీసుకోవాలా. మెయిన్ అంటే పొద్దున్న 9 to 5 దాకా చాలా ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకుంటే ఇంట్లోనే ఉండాల. మరలా బాగా లీల్ తాగండి. ఎండకెళ్ళి వచ్చిన తర్వాత ORS లీల్ కానీ, నిమ్మకాయ రస్ కానీ, ఈ జ్యూస్ లో తాగండి. మరలా ఈ వడదెబ్బ ఇన్కేస్ తలిగింది అనుకో, తొందరగా హాస్పిటల్లో తీసుకుపోండి. ఈ వడదెబ్బకు ట్రీట్మెంట్ అంటే తొందరగా బాడీ టెంపరేచర్ నార్మల్ లెవెల్లో తీసుకుని రావాలా. పేషెంట్ కు హాస్పిటల్లో అడ్మిట్ చేసి బాడీ టెంపరేచర్ నార్మల్ గా తొందరగా తీసుకొస్తే వాళ్ళకు లైఫ్ కు రిస్క్ కొంచెం తగ్గిపోతుంది.
5: అంటే ఎండదెబ్బ తగిలిన వెంటనే ఆసుపత్రిలో చేర్పించినట్లయితే ప్రథమ చికిత్సలు చేపిస్తే కొంతవరకు ప్రమాదం నుంచి బయటపడచ్చు.
6: ఈ వడదెబ్బ తిని సింప్టమ్స్ ఏముంటాయి అంటే, వామిటింగ్ ఉంటాయి, హై గ్రేడ్ ఫీవర్ ఉంటది, మరలా ఫిట్స్ వస్తాయి, మరలా మూత్రం మండుతుంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవుతుంది, లాస్ట్ లా ఫిట్స్ వచ్చి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లపై డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
5: అంటే ఇవి వడదెబ్బ తగిలినప్పుడు కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలని బట్టి మనం వడదెబ్బ తగిలింది అనుకోవచ్చు, సాధ్యమైనంత తొందరలో దగ్గరున్న ఆసుపత్రిలో చేర్పిస్తే బాగుంటుంది అని అంటారు. ఇంకా అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని సందర్భాలు ఇప్పుడు చిన్నపిల్లలు కానీ వడదెబ్బ తగిలి ఉంటుంది, అందుబాటులో ఆసుపత్రి ఉండకపోవచ్చు, కొంత దూరంలో ఉండొచ్చు, అక్కడ వరకు వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు ప్రాథమికంగా ఎలాంటి
6: మనం ఇంటికాడ చేయడే ట్రీట్మెంట్ అంటే, తడిబట్టతోని తూడాల, సినిమాలో చూపించలాగా అక్కడ తల మీద పెట్టకుండి ఆ బట్ట ఎక్కడ పెట్టాలంటే ఈ
5: చంకల్లో
6: పెట్టాలా, ఈ చంకల్లో పెట్టాలా. ఆ చంకల్లో పెడితే అక్కడ మేజర్ బ్లడ్ ఫ్లో ఆర్టరీస్ ఉంటాయి. ఆ బ్లడ్ ఫ్లో ఆర్టరీస్ కు మనం టెంపరేచర్

0: తగ్గిస్తే బ్లడ్ ఆటోమేటిక్లీ టెంపరేచర్ బ్లడ్ ది తగ్గిపోతుంది, దాంతో టెంపరేచర్ తగ్గిపోతుంది ఒకటి. సెకండ్ అంటే వాళ్ళు బాగా ఎక్కువ నీళ్ళు తాపియాలా, కంటిన్యూస్ నీళ్ళు తాపుతూనే ఉండాలా, మరలా ఎలక్ట్రోలైట్ డిహైడ్రేషన్ అవుతుంది, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ తోని. అది కావద్దు అని నిమ్మకాయ రసం, ఓఆర్ఎస్ వాటర్ అది తాపాలా.
1: ఇటువంటి ద్రావణాలు తాపడం వల్ల కొంత మేలు జరుగుతుంది. తర్వాత ఆసుపత్రికి పోయిన తర్వాత వైద్యుల సంరక్షణలో పర్యవేక్షణలో అవసరమైన చికిత్సలు పొందవచ్చు. ప్రాథమికంగా తీసుకోవాల్సిన చర్యలు ఇవి. అయితే ఇది కాకుండా ఇంకా ఎలాంటి, అంటే ఎండ తీవ్రత వల్ల ప్రధానంగా ఎండ దెబ్బ తగలడమే కాకుండా ఇంకా ఇతరత్ర ఈ ఎండ ప్రభావం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల్లో ముఖ్యంగా?
0: వడదెబ్బతోని పిల్లల్లో ముఖ్యంగా అంటే ఫిట్స్ వచ్చేది ఛాన్స్ ఉంటుంది, దానికి ఫిబ్రైల్ కన్వల్జన్ అంటారు. ఈ వడదెబ్బతోని టెంపరేచర్ ఎక్కువ 104 లాగా అయిపోయి వాళ్ళకు ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ జెనెటిక్ కూడా ప్రాబ్లం ఉంటాయి, ఆ పిల్లలకు కూడా ఎక్కువ వచ్చేది ఛాన్సెస్ ఉంటాయి. మరలా మామూలుగా పిల్లలకు కూడా 104 టెంపరేచర్ అయిన తర్వాత ఫిట్స్ వచ్చేది ఛాన్సెస్ ఉంటాయి. ఇలానే పిల్లలకు ఎవరైతే ఫిట్స్ వచ్చిన వాళ్ళ పిల్లలకు వాళ్ళు కొంచెం స్పెషల్ గా జాగ్రత్త తీసుకోవాలా, ఎందుకంటే వాళ్ళు ముందే ఫిట్స్ వస్తున్నాయి. వాళ్ళు కంపల్సరీ ఎండకు తిరగానే తిరగద్దు, మరలా తిరిగితే కూడా వాటర్ బాటిల్స్ తీసుకోవాలా, నీళ్ళు బాగా తాగాల, అది జాగ్రత్తలు తీసుకోవాలి.
1: అంటే ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు చిన్న పిల్లల్లో ఈ ఎండాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిగా ఉంటుంది, పిల్లల్లో తిండి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా?
0: ఈ ఎండాకాలం ఎలా ఉంటుంది అంటే ఆకలి బాగా తగ్గిపోతుంది, అందరు లీలు లీలు లీలు అంటారు. ఇట్లా సమయంలో మనం ఎక్కువ హై క్యాలరీ డైట్ తీసుకోవాలా, హై క్యాలరీ అండ్ లిక్విడ్, అంటే లిక్విడ్స్ ఎక్కువ తినాలా, మరలా ఆ లిక్విడ్స్ లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉండాలా. అంటే చిన్నపిల్లలకు అంటే బెల్లం పల్లి తినాలా, దాంట్లో బాగా క్యాలరీస్ ఉంటాయి, ఐరన్ ఉంటాయి. మరలా ఎగ్స్ తినాలా, గుడ్లు,
1: అంటే ఇప్పుడు బెల్లం పల్లి
0: ఎందుకంటే మన ఆదిలాబాద్ డిస్టిక్ ఐరన్ బాగా తక్కువ ఉంది, రక్తహీనత చాలా ఎక్కువ ఉంది ఈ ఆదిలాబాద్ డిస్టిక్ లో. అది తగ్గించాలా అంటే మనం మందులు ఇస్తే వాళ్ళు తినాలి. మరి న్యాచురల్ గా ఎట్లా వాళ్ళకు అది రక్తహీనత ఎట్లా ఇంప్రూవ్ చేయాలా అంటే బెల్లం పల్లి తింటే చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతారు. గ్రీన్ వెజిటేబుల్స్ బాగా తినాలా, మరలా నీళ్ళు ఎక్కువ తాగాల, అండ్ హై ప్రోటీన్స్ డైట్ అంటే 25% సోయాబీన్ తీసుకోవాలా, చారానా సోయాబీన్, బారానా గోధుమలు అట్లా కలిపి దాన్ని చపాతీలు తింటే చాలా వెయిట్ గెయిన్ జల్దీ అవుతుంది.
1: అయితే ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కోడిగుడ్లు కూడా పెట్టాలి పిల్లలకు అని చెప్పారు కదా, ముఖ్యంగా కోడిగుడ్లు అంటే వేడిని చేస్తుంది, మరి ఎండకు ఇంకా కోడిగుడ్లు తింటే ఇంకా వేడి అవుతుంది అన్న ఒక భ్రమ ఉన్నది, మరి అది కరెక్టేనా?
0: అది భ్రమమే, ఎందుకంటే కోడిగుడ్లు అంటే దానికి దట్ ఈస్ ద కంప్లీట్ ఫుడ్. కోడిగుడ్లు లాగా ప్రపంచంలోనే ఏం లేదు, అంత ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్, ఎసెన్షియల్ విటమిన్స్, దానికి కంప్లీట్ ఫుడ్ అంటారు, అంటే స్టాండర్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. అది రోజు ఒకటి తింటే మనకు ఒక లంచ్ అంత క్యాలరీస్ ఉంటాయి, అంటే ఒక డిన్నర్ లాగా అది ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్, ఎసెన్షియల్ విటమిన్స్ అంతా దొరుకుతాయి దానికి
1: ఒక గుడ్డులో,
0: ఒక గుడ్డులో.
1: కాబట్టి ఇది వేడి చేస్తుంది, ఇలాంటి అపోహలు భ్రమలకు పోకుండా సాధ్యమైనంత వరకు వీలున్నప్పట్లా కోడిగుడ్లు పిల్లలకు తినిపించే ప్రయత్నం చేయాలి. తద్వారా వాళ్లకు అవసరమైన పోషక విలువలు ఆరోగ్యానికి సంబంధించి మంచిగా అంది పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్తున్నారు. అయితే చివరగా ఈ వేసవి కాలంని దృష్టిలో ఉంచుకొని ఎండలో ఇంకా కొన్ని రోజులైతే వేసవి కాలం అయిపోబోతుంది, అయినా కూడా ఇది పోతూ పోతూ ఎండల తీవ్రత అనేది ఎక్కువగా చూపుతున్నది సమయం, అంటే కొన్ని రోజులైతే అయిపోతుంది, అయినా ఈ గత 4 రోజుల నుంచి చూస్తే ఇంకా మనకు కొంతకాలం ఉంది, మిగిలి ఉంది వేసవి కాలం. ఇప్పుడు ఎండల తీవ్రత కూడా పెరిగిపోయింది, మరి ఈ పరిస్థితుల్లో ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది పిల్లల విషయంలో?
0: ఇంకా 10 రోజులు అయితే ఈ ఎండ ఉంటది. నేను చెప్పినలాగా మీరు ఇంటికాడనే ఉండండి, 9 to 5 వర్క్ అవాయిడ్ చేయండి, మరలా పిల్లలకు కూడా బయట తీసుకొని పోకండి, నీళ్ళు ఎక్కువ తాగండి. మరలా ఎండాకాలం అయిన తర్వాత మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి, వడిదెబ్బ అయితే అయిపోతుంది 15 డేస్ తర్వాత. మరలా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, అప్పుడు కూడా చాలా బీమారులు వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు గ్యాస్ట్రోఎంటరైటిస్ అని మొత్తం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి, నీళ్ళు వేడి చేసి చల్లగ చేసి తాగండి. మరలా వాటర్ స్టోరేజ్ చేయకండి ఇల్లు పక్క వాళ్ళకు, పరిశుభ్రత చేయండి. మెయిన్ మాస్కిటో బ్రీడ్ అంటే అక్కడ పరిశుభ్రత లేకుంటే వాటర్ స్టోరేజ్ చేస్తే మాస్కిటో బ్రీడ్ అవుతుంది, ఆ మాస్కిటోతో మలేరియా, చాలా మలేరియా ఎక్కువ వచ్చేదే ఛాన్సెస్ ఉంటాయి, డెంగ్యూ వచ్చేదే ఛాన్సెస్ ఉంటాయి. ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలా.
1: చాలా సంతోషం డాక్టర్ సూర్యకాంత్ గారు. మరి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఈ ఎండల్లో చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణకు ఎలాంటి ఆహారం వాళ్ళకి ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే వేసవి పోయి వర్షాకాలం వచ్చే ఈ మధ్య సంధి కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాన్ని కూడా ముందుగానే ఊహించి చెప్పినారు. ఈ చక్కటి విషయాలని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: నమస్కారం. ఇంతవరకు భేటీ శీర్షిక, క్షమించాలి, పానం పదిలం శీర్షికన వేసవిలో చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సూర్యకాంత్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టినరు కే లెనిన్. మిత్రులారా, ఈ కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. దీన్ని మళ్ళీ మళ్ళీ వినవచ్చు, మీరు మీ పిల్లలకు కూడా వినిపించవచ్చు. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మేము ఉంచిన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు వింటూ ఉండండి.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.
2: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. ఈరోజు ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లా కాసాని గ్రామంలో జన్మించిన సుమిత్రా నందన్ పంత్ జయంతి. ఈయన ఒక హిందీ కవి, ఛాయావాది అనే యుగపు కవులలో ఒకరిగా ఈయనను పరిగణిస్తారు. ఈయన సంస్కృతీకరించిన హిందీలో వ్రాశారు. కవిత్వం, నాటకాలు, వ్యాసాలు మొత్తం కలిపి 28 కృతులు రాశారు. ఛాయావాది కవితలే కాకుండా పంత్ అభ్యుదయవాద, ఆధ్యాత్మిక, సామాజిక, మానవీయ రచనలు కూడా చేశారు. జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి హిందీ కవి పంత్. 1968 ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. ఈయన రాసిన కవితా సంకలనం చిదంబరకుగాను ఈ పురస్కారం లభించింది. ఈయనకు అప్పటి సోవియట్ యూనియన్ రష్యా వారు నెహ్రూ శాంతి పురస్కారం ప్రదానం చేశారు. ఇది ఆయన రాసిన లోకాయత్ అనే రచనకు ఇచ్చారు. కళా ఔర్ బుద్ధచంద్ అనే రచనకుగాను సాహిత్య కళా అకాడమీ పురస్కారం పొందారు. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో ఈయనను సత్కరించింది. అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం భేటీ శీర్షికన జోగినుల జీవన పరిస్థితులు, వారి మార్పు కోసం చేసిన కృషి గురించి రచయిత్రి, సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో ముచ్చట. వారితో ముచ్చటిస్తున్నారు సుమనస్పతి రెడ్డి.
3: శాంతి ప్రబోధ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: మీరు రచయిత్రిగా గత 15-20 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో మంచి పేరు తెచ్చుకున్నారు. నవలలు రాశారు, కథలు రాశారు, రకరకాల విషయాల మీద వ్యాసాలు రాశారు, యాత్రా సంస్మరణలు రాశారు, కవితలు కూడా రాస్తూ ఉన్నారు. అయితే అంతకు ముందు మీరు నిజామాబాద్ లో ఉన్న జోగినుల విషయంలో ఎక్కువగా పనిచేసిన, జోగిని వ్యవస్థను ఎదుర్కోవడానికి, జోగినుల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి గొప్ప కృషి చేసిన సంస్కార సంస్థలో పనిచేశారు. అక్కడ అంటే మీ నేపథ్యం ఏమిటి? అసలు మీరు నిజామాబాద్

0: హైదరాబాద్ కు వెళ్లి ఈ సంస్థలో పనిచేసే అవకాశం మీకు ఎట్లా దొక్కింది?
1: నా నేపథ్యం అన్నప్పుడు నేను పుట్టింది వరంగల్ జిల్లాలో అండి. తర్వాత బాల్యం అంతా జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో ఓ అడవంచి పల్లెలో, లక్సరిపేట దగ్గరలోని బుద్ధిపల్లి అనే గ్రామం అన్నమాట. అక్కడ పెరిగాను. అక్కడ మేము చదువుకోవడానికి వసతులు లేవు. అమ్మ దగ్గరే 3వ తరగతి వరకు చదివాను. తర్వాత ఒక పక్క గ్రామా నుంచి ఒక పంతుల్ని మాట్లాడి పిలిపించి అందరి కోసం ఒక 15 మంది పిల్లల కోసం ఒక చిన్న గుడిసె వేసి ఆ గుడిసెలోనే మాకు పాఠాలు చెప్పి ఏర్పాటు చేశారు. అలా 5వ తరగతి అయిపోయిన తర్వాత రెగ్యులర్ స్కూల్కి, స్కూల్ అంటే చూసింది, స్కూల్కి వెళ్ళింది అనేది, క్లాసులు ఉంటాయి ఇట్లా అన్ని తెలిసింది మాత్రం నాకు 6వ తరగతిలో. అంతవరకు స్కూళ్ళు ఇట్లా ఇంతమంది పిల్లలు ఉంటారు ఇవన్నీ ఏం తెలియదు అసలు. అట్లా అక్కడ అయిన తర్వాత దొనబండలోనే 7వ తరగతి నుంచి చదివాను. దొనబండ మంచిర్యాల, ఇంకా మా బాల్యం మా చదువు కోసం లక్సరిపేట మంచిర్యాల ఇట్లా జరిగింది అన్నమాట. మంచిర్యాల డిగ్రీ కాలేజ్లో చదివే క్రమంలో నాకు రాయడం అనేది అలవాటైంది. అలవాటు ఇంట్రెస్ట్ అంటే అంతకుముందు నాన్న ఎప్పుడైనా రాసేవారు, నాన్నది ఏదన్నా వస్తే పత్రికల్లో ఆహా మా నాన్నది వచ్చింది అని చూడడమే, కానీ అది ఏంటి, ఎందుకు రాశారు, దేని మీద రాశారు అంటే ఏమీ తెలియదు. కానీ చిన్నప్పుడు మా నాన్న అప్పుడప్పుడు తెచ్చే చందమామ బాలమిత్రులు మాత్రం చదివేవాళ్ళు. ఇక డిగ్రీకి వెళ్ళేప్పటికీ డిగ్రీ మంచిర్యాల కాలేజీలో లైబ్రరీ కూడా ఉండేది బాగానే. ఆ లైబ్రరీ పుస్తకాలు తీసుకోవడం చదవడం చాలా ఎక్కువైంది. దానికి తోడు మా అమ్మ కూడా నవల్స్ చదివేది. మా తాతగారు నవల్స్ తెచ్చి లైబ్రరీకి ఇచ్చారు లక్సరిపేటలో. ఆ నవల్స్ చదవడము, మేం క్లాస్ పుస్తకాలు చదువుకుంటే మా అమ్మ కూడా పరీక్షలు ఉన్నట్టు నవల్స్ చదివేది. ఆ వాతావరణం ఉండే, చదివే వాతావరణం ఉండేది ఇంట్లో. మా నాన్న చదివేవారు, అట్లా చదివే వాతావరణం ఉండేది, మేం చదివేవాళ్ళం. అలా చదవడం అలవాటైంది. రాయడం వచ్చేప్పటికి ఫస్ట్ రాసింది ఓటు గురించి ఒక కవిత. అది లక్సరిపేట నుంచి తెలుగు నిజరూపం అనే ఒక పక్ష పత్రిక వచ్చేది అప్పట్లో. ఆ పత్రికకి సరదాగా రాశాను ఓటు గురించి. ఆ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని ముందు ఓటు గురించి రాశాను అన్నమాట. ఓటును అమ్ముకోకూడదు అనే ఉద్దేశంతో రాసిన కవిత అది. ఆ తర్వాత వ్యాసాలు రాయడం అలవాటైంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రభలో వచ్చే మహిళా ప్రభలకి ఎక్కువగా వ్యాసాలు రాశాను అప్పట్లో. అవన్నీ కూడా నేను సీరియస్ గా తీసుకుని రాసిన రచనలు కాదు, సరదాగా రాసినవే. కాకపోతే ఇప్పుడు చూసినప్పుడు మహిళల గురించి, అప్పుడు రాసినవి కూడా చూస్తే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మహిళల గురించే రాశాను అని అనిపిస్తుంది. ఆ తర్వాత నేను పెళ్లై వర్ణీ వచ్చాను. వచ్చిన తర్వాత హేమలత లోణం గారు స్థాపించిన సంస్కార్ చెల్లి నిలయం అనే,
0: మీరు డిగ్రీ చేశారు తర్వాత
1: జర్నలిజం చేశారు,
0: జర్నలిజం కూడా చేసిన తర్వాత మీ వివాహం జరిగి
1: వర్ణీకి వచ్చాను. వర్ణీ వచ్చిన తర్వాత ఒకే క్యాంపస్ లో,
0: ఇది నిజామాబాద్ జిల్లాలో,
1: బోధన్ బాన్సవాడ మధ్యలో ఉంటుంది వర్ణీ అనే గ్రామం. అక్కడ ఒక క్యాంపస్ లో చెల్లి నిలయం అనే ఒక బోర్డు, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే తెలుగుదేశం పార్టీ బోర్డు, అట్లాగే నాస్తిక మిత్ర మండలి బోర్డు, మూడు ఉన్నాయి, అసలు ఏంటివి అనేది అడిగినప్పుడు మా ఆయన చెప్పారు అనమాట. చెల్లి నిలయం అంటే నాస్తిక మిత్ర మండలి అంటే అర్థమవుతుంది, తెలుగుదేశం పార్టీ అంటే అర్థమవుతుంది, చెల్లి నిలయం ఏంటి అసలు అన్నప్పుడు జోగిళ్ళ గురించి, జోగిళ్ళు అంటే ఎవరు అది తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. అప్పటికే నేను జర్నలిజం చేస్తున్నాడు కాబట్టి జర్నలిజం స్టూడెంట్ గా నాకు అవన్నీ తెలుసుకుని ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఎవరు హేమలత లవణం గారు అప్పుడు వచ్చిన్నారని తెలిసింది. ఆవిడని కలిసి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాను. అప్పుడు విషయాలు ఇంకా చాలా ఎక్కువగా నాకు జోగిని వ్యవస్థ గురించి తెలిసాయన్నమాట. ఆ తెలిసి కానీ అప్పుడు కూడా నేను చెయ్యాలి, వాళ్లతో కలిసి పనిచేయాలి అనేది అనుకోలేదు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో మళ్లీ అక్కడికే వెళ్లాను నేను, అక్కడ చేయడం జరిగింది. అంతకుముందు మధ్యలో కొంతకాలం జర్నలిస్ట్ గా నిజామాబాద్ లోనే పొద్దు ఏకల్లో కొన్ని రోజులు చేశాను. అక్షరాస్యత ఉద్యమంలో అక్షర నియో లిటరేట్స్ కోసం అక్షర కిరణం అనే పత్రిక వచ్చేది, ఆ పత్రికకి జర్నలిస్ట్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ వర్ణి వెళ్లాల్సి వచ్చింది.
0: అదే వర్ణిలో మళ్ళీ మీరు ఈ సంస్థలో చేశారు, ఏ రకాల బాధ్యతలు మీరు నిర్వహించారు సంస్కారాలు?
1: సంస్కారంలో మొదట నేను వెళ్లినప్పుడు జోగిని రిఫార్మేషన్ అండ్ రిహాబిలిటేషన్ కార్యక్రమాల్లో భాగంగా నేను ఒక కోఆర్డినేటర్ గా పనిచేశాను. ఆ తర్వాత క్రమంలో ఆ జోగిన్లతో పనిచేస్తున్న సమయంలో అసలు వాళ్ళ కేస్ స్టడీస్ అవన్నీ రాసేవాళ్ళం. అవి రాస్తూ ఉంటే చాలా బాధ అనిపి, అసలు మనుషులు జీవితం ఇంత హీనంగా ఉంటుందా, ఇంత వ్యధ ఉంటుందా మనిషి జీవితంలో అనేది చాలా బాధ అనిపించేది ప్రతిరోజు వాళ్ళ రాసినప్పుడు తెలుసుకున్నప్పుడు. ఆ తర్వాత ఆ కార్యక్రమాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో గ్రామాల్లో వాళ్ళు జోగిన్లని ఎప్పుడు కూడా జోగిని అని మేము పిలిచేవాళ్ళం అనేవాళ్ళం కాదు, వాళ్ళని గ్రామాల్లో చాలా హీనంగా పిలిచి మాట్లాడడం అనేది ఉండేది. వాళ్ళకి ఒక పేరుందని మర్చిపోయిన సమయంలో మేము వాళ్ళని చెల్లి అని పిలవడం అలవాటైంది. అది హేమలత లోణం గారు ఆ రకమైన పిలుపు ఇచ్చారు వాళ్ళకి. అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా చెల్లి అని పిలవడమే అలవాటు. అట్లా వాళ్ళని చెల్లి అని పిలిచేవాళ్ళం అనమాట. అయితే గ్రామాల్లో వాళ్ళు మీరు ఎప్పుడు పనులు ఏం చేసినా చెల్లెళ్ళకి చెల్లెళ్ళ పిల్లలకి

0: కైనా మాకు చేయరా అని అడిగేవారు. అండ్ మేము కూడా పేదవాళ్ళం కదా, మాకు కూడా చేయాలి కదా, మాకు కూడా అవసరం ఉంది మీ సహాయము అని అడుగుతూ ఉన్నప్పుడు హేమలత లవణం గారు, లవణం గారు వాళ్ళు ఆలోచన చేసి ఇంకా వేరే సంస్థల ద్వారా కార్యక్రమాలను రూపొందించారన్నమాట. ప్లాన్ ఇంటర్నేషనల్ అనేది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, వాళ్ళ సహకారంతో నిజామాబాద్ జిల్లాలో 7 మండలాల్లోనూ చాలా గ్రామాల్లో వర్క్ చేసాం. దాదాపు స్పాన్సర్ ఫ్యామిలీసే 7,000 పైన ఉండేవి. ఆ గ్రామంలో ఉండే మిగతా ఫ్యామిలీస్ అన్ని కూడా బెనిఫిట్స్ పొందాయి అన్నమాట.
1: అంటే జోగిన్లతో పాటు ఇతర పేద ప్రజల కోసం కూడా కార్యక్రమాలు చేశాం. సరే, అయితే మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సంస్కారాలు?
0: సంస్కారాలు దాదాపు 20 పైన పనిచేశాను.
1: ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే 20 అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు?
0: 93 నుంచి పనిచేశాను, 15 వరకు ఉన్నాను అక్కడ.
1: 2015 దాకా ఉన్నారు. సరే, అయితే ఇప్పుడు 2015 వరకు మీరు ఆ సంస్థలో పనిచేసి తర్వాత ఆ సంస్థ మూతపడింది, జోగిని వ్యవస్థ మీద వాళ్ళు చేసిన పని కూడా చాలా ప్రభావం చూపింది. మొత్తం మీద జోగిని వ్యవస్థ అసలు ఏ స్థాయిలో ఏ రకంగా ఉండేది, సంస్కార వర్ణిలో పనిచేసిన కాలంలో జోగిని వ్యవస్థను ఎదుర్కోవడానికి, దాన్ని తగ్గించడానికి, ఆ వృత్తి నుంచి ఆడవాళ్ళని, ఆ స్త్రీలను బయటకు తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలన్నీ ఎంత సఫలమయ్యాయి? ఇవాళ అసలు జోగిని వ్యవస్థ పూర్తిగా నశించిందని చెప్పవచ్చునా? ఇలా కొద్దిగా ఒక విహంగ వీక్షణం లాగా చెప్పండి క్లుప్తంగా.
0: జోగిని వ్యవస్థ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా జోగిని వ్యవస్థ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో లేదని చెప్పొచ్చు. అసలు జోగిని వ్యవస్థకి, జోగిని చట్టం తేవడంలో సంస్కార కృషి చాలా ప్రధానమైన కృషి. అది జోగినీళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇళ్లకి వెళ్లి సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కార్యకర్తల్ని దూషించిన క్షణాలు చాలా ఉన్నాయి మాకు. అయితే ఆ తర్వాత వాళ్లే, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా జోగిని చనిపోతే గనక వచ్చి పుట్టిల్లు చెల్లించలేం సంస్కార ఆఫీస్ ని వాళ్ళు ఒక పుట్టిల్లులాగా చూసేవారు. చనిపోతే వెంటనే ముందు మా పుట్టింట్లో చెప్పాలని అక్కడ వచ్చి చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అంటే అంత కోఆపరేషన్ ఒకరికి, అంటే నమ్మకం, వీళ్ళు చేస్తారు మా కోసమే చేస్తున్నారు, మా కోసమే చూస్తున్నారు. ఇంతకుముందు గ్రామాల్లో లేని గౌరవం మాకు వీళ్ళ నుంచి వచ్చింది. వీళ్ళు సంస్కార కార్యకర్తలు, సంస్కార వాళ్ళు వచ్చిన తర్వాతే మాకు గ్రామాల్లో కూడా ఒక గౌరవం, గుర్తింపు వస్తున్నాయి అనేది. అట్లా ఆ సంస్కారలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు చాలా తెలివి నేర్చుకున్నారు. అంతకుముందు ఎవరేం చెప్పినా నో అని చెప్పడం అలవాటు లేని వాళ్ళు నో అని చెప్పడం నేర్చుకున్నారు. వాళ్ళు ఎస్ అవును అంటే అవును అంటే వాళ్ళ ఇష్టాలని వ్యక్తం చేయడం అనేది అలవాటైంది. అంతకుముందు అది ఉండేది కాదు. అది పంచాయతీరాజ్ ఉమెన్ వీళ్ళకి 33% రిజర్వేషన్ వచ్చిన తర్వాత గ్రామంలో వీళ్ళని ఎంపిక చేసుకోవడం, ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేవారు. ఎందుకు అంటే మిగతా స్త్రీలకన్నా వీళ్ళు తెలివిగా ఉన్నారు అన్న ఉద్దేశంతో వీళ్ళకి ఇవ్వడము. అట్లా అంటే వీళ్ళలో మార్పు ఎందుకోసం స్లేట్
1: జోగిన్లో ఎక్కువ మంది ఆ వర్గం నుంచి వచ్చారు.
0: జోగిన్లో ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు, చాలా తక్కువ 1-2 కేసులు ఎస్టీలు ఉన్నారు, బీసీలు కూడా చాలా చాలా తక్కువ ఉన్నారు. అది 2-3 కులాల్లోనే బీసీల్లో కూడా ఉన్నది. కాబట్టి ఎస్సీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎస్సీలో నుంచి ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ అవకాశం వచ్చింది అనమాట. ఇంకా వీళ్ళలో మార్పు అనేది చాలా వచ్చింది. అంటే 10-12 క్రితం జోగిన్లకి పెన్షన్స్ ప్రభుత్వం ఇవ్వాలనుకుంది. ఇస్తున్నప్పుడు కొంతమంది జోగిన్లు మాకు వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? మేము ఇప్పుడు జోగిన్లుగా ఐడెంటిఫై అవ్వట్లేదు, మేము మీ ఇళ్లలో స్త్రీలు ఎలాగో మేము కూడా అంతే, కాబట్టి మాకు ఆ పెన్షన్ వద్దు అని చెప్పారు కొంతమంది స్త్రీలు. అది వాళ్ళ వాళ్ళ ఆత్మగౌరవం. అది అట్లా అంటే ఈ పిల్లల్లో వచ్చిన మార్పు, అంటే జోగిన్లతో పాటు జోగిన్లకి ఆ మార్పు రావడంలో చాలా కృషి ఉంది వెనకాల. వీళ్ళకి స్లేట్ ఎట్ హోమ్ అని ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళ అక్షరాలు నేర్చుకునేందుకు ఒక ఇన్సెంటివ్, అక్షరాలు నేర్చుకోవడం అనేది ఒక ఇన్సెంటివ్ ఇస్తూ అక్షరాలు నేర్పుతో పాటు సామాజిక విషయాల్లో వాళ్ళని చాలా వరకు చైతన్యం చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళని చైతన్యం చేయడం, వాళ్ళు చదువుకుంటూ వాళ్ళకి అక్షరాలు నేర్పుతుండడంతో పాటు వాళ్ళ పిల్లలకి కూడా చదువు రావాలి. అంటే ఒక తరం వీళ్ళని మార్చడం కదా, వాళ్ళ పిల్లలు మారాలి, ఆ తర్వాత తరాలు మారాలి అంటే వాళ్ళకి చదువు అవసరం అనేసి సంస్కార ఆశ్రమ విద్యాలయ పని సంస్కార పెట్టింది. అక్కడ పిల్లలు చదువుకున్నారు. అక్కడ నుంచి ఒక అమ్మాయి సంస్కార్ చేసే కార్యక్రమాల ద్వారా అమెరికా వరకు వెళ్ళింది, తర్వాత ఆఫ్రికా వెళ్ళింది. ఎందుకు ఎలా వెళ్ళగలిగింది అంటే అక్కడ వాళ్ళలో వచ్చిన చైతన్యం. నిజానికి గ్రామంలో ఆ అమ్మాయి, అంటే ఇండియాలో ఒకే ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది, ఆ అమ్మాయిని తీసుకుని నేనే వెళ్ళాను అమెరికాకప్పుడు. అయితే గ్రామాల్లో అప్పుడు ఏం చెప్పారంటే, ఈ అమ్మాయిని వీళ్ళు అమ్మేస్తున్నారు, సంస్కార వాళ్ళు అమ్మేస్తున్నారు, మీరు జోగిని ఇది వద్దన్నారు కానీ వీళ్ళు ఇంకో రూపంలో తీసుకెళ్తున్నారు అని చెప్పి వాళ్ళని చాలా భయపెట్టారు. ఒకవైపు అలా జరిగింది, ఇంకోవైపు పిల్లలు ఒక డాక్యుమెంటరీ చేసేటప్పుడు డాక్యుమెంటరీ చేయడం కోసం, అంటే పిల్లలే ఒక డాక్యుమెంటరీ చేసినప్పుడు వాళ్ళు నిర్మిస్తున్నప్పుడు అది వాళ్ళు జోగిని సమస్యను ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక చేసుకున్నాక వాళ్ళు జోగిన్ల దగ్గరికి వెళ్లి ఆ కావలసిన సమాచారం సేకరించిన క్రమంలో వాళ్ళు ఏం చెప్పారంటే, అక్క మీ జీవితం ఏంటో మాకు తెలుసు, అలాంటి జీవితం ఇంకొకళ్ళకి ఉండకూడదు, మళ్ళీ ఇంకెవరికి రాకూడదు, అందుకని మేము మళ్ళీ ఒక చిన్న సినిమా తీస్తున్నాం అక్క, మాకు మీరు చెప్పాలక్క అన్నారు. అప్పుడు వాళ్ళు ఒక ఆవిడ ఏమందంటే, ఈ సంస్కార అక్కయ్యలు అమ్మ వీళ్ళందరూ ఆ జీవితం పాత జీవితాన్ని బొందబెట్టమని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు తోడుతున్నారు ఎందుకు అనుకున్నాం, సరే తమ్మి మీరు అడిగారు కదా మళ్ళీ ఇట్లాంటి రాకూడదని అంటున్నారు కదా అందుకే సరే తమ్మి అనేసి వాళ్ళు ఒప్పుకొని అందులో ఆ డాక్యుమెంటరీలో యాక్ట్ చేశారు.
1: మొత్తం మీద ఒక 20 ఏళ్లలో ఆ వృత్తి నుంచి, ఆ హీనమైన వృత్తి నుంచి ఆ స్త్రీని బయటికి తీసుకురావడమే కాకుండా ఆ కుటుంబాల పరిస్థితులను కూడా పూర్తిగా మార్చేసి వాళ్ళు మిగతా సమాజంలో తలెత్తుకుని తిరిగే అంత పెద్ద మార్పుని సాధించగలిగారు. గొప్ప విషయం. అయితే మొత్తం మీద జోగిని వ్యవస్థ తెలంగాణలో గానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో గానీ తెలుగు ప్రాంతాల్లో గానీ ఇంకా జోగిని వ్యవస్థ ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉందంటారు?
0: అంటే ఇదివరకట్లాగా జోగిని వ్యవస్థ అయితే లేదండి, ఎందుకంటే చట్టం వచ్చింది, చట్టం మీ గురించి అవగాహన కలిగించడం ఒకటి జరిగింది. అయినా గానీ అక్కడక్కడ తలెత్తుతూ ఉన్నాయి, కాకపోతే నిజామాబాద్ జిల్లాలో లేదు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో, తర్వాత మెదక్, మహబూబ్ నగర్ చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు అది లేదు. కాకపోతే ఎక్కడైనా ఒకటి మళ్ళీ అంటే మన సాంప్రదాయము ఆచారము అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి కొందరు చేయించడానికి ప్రయత్నాలు జరిగినా గానీ జోగిన్లు, మారిన జోగిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇంకా మహబూబ్ నగర్ జిల్లాలో చూసేటప్పుడు, ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో చూస్తేనేమో అంత వృద్ధ జోగిన్లు కనిపిస్తారు, మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తే 25 ఏళ్ల లోపు ఉన్న జోగిన్లు కూడా కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ ఆ వ్యవస్థ మీద పనిచేయడం కాస్త ఆలస్యంగా మొదలవడం వల్ల, అక్కడ బాల్య వివాహాలు కూడా ఉండడం వల్ల అందులో కలిపేసి జోగిన్లుగా చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఆ జోగిన్ల మీద, ఆ జోగిని వ్యవస్థ మీద వ్యతిరేకంగా అక్కడ జోగిన్ల నుంచి బయటకు వచ్చిన ఆజమ్మ లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒకవైపు ఇట్లా ప్రభుత్వము, ప్రభుత్వ పథకాలు, సంస్థలు పనిచేశాయి, కానీ ఇంకోవైపు నుంచి కొన్ని సంస్థల వాళ్ళు ఆస్ట్రేలియాలో, నేను ఆస్ట్రేలియాలో చూస్తాను, వీళ్ళ చూపించి వీళ్ళు దేవుడి పేరు మీద ఇండియాలో జరుగుతున్న ఒక అనాచారము వీళ్ళకి ఫండ్ రేజ్ చేస్తున్నారు, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. కాకపోతే అలాంటి వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.
1: ఇంకా ఈ వ్యవస్థ కొనసాగుతున్నట్టుగా
0: చూపిస్తున్నారు.
1: సరే,
0: అయితే నేను నవల రాసడానికి ఈ జోగిని వ్యవస్థ.
1: మీరు జోగిన్ల మీద రాసిన నవల గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అది ఒక భాగం అండి, మీరు సంస్కారంలో పనిచేయడం మీ జీవితంలో ఒక దశ. మీరు అక్కడ ఉండగానే కొన్ని రచనలు చేశారు, కానీ అక్కడ సంస్కార నుంచి మీరు విరమించుకున్న తర్వాత సంస్కార సంస్థను మూసేయడం కూడా జరిగింది, ఇంకా వాళ్ళు చేయాల్సిన పని పూర్తయింది అన్నట్టుగా. ఆ తర్వాతే మీరు ఇప్పుడు సాహిత్య రచనల్లోకి పెద్ద ఎత్తున పూర్తి సమయం దాని మీద వినియోగిస్తూ మీరు రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అనేకమైన రచనలు మీరు చేశారు, నవలు రాశారు, కథలు రాశారు, మిగతా విషయాలు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యాత్రా సంస్మరణలు ఇలాంటివన్నీ చేశారు. ఇట్లా రచయితగా మీరు మీ జీవితాన్ని కొనసాగించాలని, ఆ రంగంలో కృషి చేసి రచయిత్రిగా స్థిరపడాలనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది? ఇది సహజంగానే జరుగుతూ వచ్చిందా?
0: అది సహజంగానే జరుగుతూ వచ్చింది. ఎందుకంటే నేను రచన అంటే మొదట పుస్తకం నేను భావవీచికలు వేశాను, చైల్డ్ రైట్స్ గురించి రాసిన. అప్పుడు ఆ సందర్భంలో
1: భావవీచికల గురించి చెప్పండి.
0: భావవీచికలు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు కలిసి ఉన్న వాళ్ళు విడిపోయిన తర్వాత, అంటే వేరే వేరే ప్రాంతాలకు ఉద్యోగ తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినప్పుడు వాళ్ల భావాలని ఒకరికొకరు పంచుకుంటారు. అవన్నీ కూడా బాలల హక్కుల నేపథ్యంలోంచి వచ్చిన అవి. అయితే నేను అవి రాయడానికి, మొదట లేఖ రాయడానికి కారణం మా అమ్మాయి. ఎందుకంటే తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు అసలు పేరెంట్స్ పిల్లల్ని ఎందుకు కనాలి అని ప్రశ్న వేసింది. నాకు షాకింగ్ అనమాట, ఇదేం ప్రశ్న అసలు ఇట్లా అడిగింది అనేసి. ఏంటి అంటే వాళ్ళ స్కూల్లో ఒక ఫ్రెండ్ వాళ్ళ మదర్ సూసైడ్ చేసుకుంది, వాళ్ళ ఫాదర్ అసలు ఎప్పుడు కుటుంబాన్ని పట్టించుకోడంట. ఇప్పుడు ఈ పిల్లల గతి ఏంటి, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న పట్టించుకు, వీళ్ళ గతి ఏంటి అని తను వేసిన ప్రశ్న అనమాట. అప్పటికే నేను బాలల హక్కులతో, పిల్లలతో దగ్గరగా పనిచేస్తున్నప్పుడు నన్ను చాలా ఆలోచింపు చేసింది. మొదట అది నాలో ఉన్న భారాన్ని, నా భారాన్ని తగ్గించుకోవడానికి ఒక లేఖ రూపంలో రాశాను. ఆ తర్వాత ఇంకా పిల్లలతో కన్సల్టేషన్స్ చేస్తూ ఉన్న క్రమంలో ఆ కన్సల్టేషన్స్ నుంచి వచ్చిన విషయాల్ని లేఖ రూపంలో పెట్టాను. అవి భావవీచికలుగా వచ్చింది. దాన్ని ILO అండ్ ఆంధ్ర మహిళా సభ వాళ్ళు వేశారు ఆ పుస్తకాన్ని. అలా భావవీచికలు
1: అది మీకు మంచి పేరు కూడా తెచ్చింది, ఒక నిర్దిష్టమైన సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మీరు చేశారు. ఆ తర్వాత మీరు జోగిన్ల గురించి మీరు రాసిన నవల, అది కూడా సంస్కారంలో ఉన్న సమయంలో రాశారు. నవల రాసేంత తీరిక మీకు ఎట్లా దొరికింది?
0: నిజానికి అప్పట్లో నాకు అసలు తీరిక లేదు. ఇంట్లో అంటే మాకు ఆఫీస్ మళ్ళీ టైం టు టైం వెళ్లి వచ్చే జాబ్ కాదు.

0: నేను ఎంచుకున్న టైము తెల్లవారుజామున. ఆ టైం తప్ప నాకు వేరే ఆల్టర్నేట్ లేదు. అట్లా రాస్తూ వచ్చాను. అది మొదలు అంటే నవల రాద్దాం అనుకోలేదు. నేను ఒక కథ రాస్తూ వెళ్లాను, పెద్ద కథ అవుతుంది అని అనుకున్నా. కానీ రాస్తూ వెళితే అది నవల అయిపోయింది. రాస్తూ ఉన్న క్రమంలో ఇంకా అనేక సందేహాలు వచ్చాయి. సందేహాలు వచ్చిన వాళ్ళ సందేహాలను తీర్చుకోవడం కోసం మళ్ళీ ఆ జోగిని చెల్లెళ్లతో మాట్లాడడము ఇట్లా జరిగింది. అలా ఆ క్రమంలో
1: ఇప్పుడు ఈ నవల దొరుకుతుందా?
0: ప్రజెంట్ మార్కెట్ లో ఎక్కువ లేదు. మళ్ళీ రీప్రింట్ చేస్తామని నవ తెలంగాణ వాళ్ళు అన్నారు. ప్రజాశక్తి వాళ్ళు వేశారు అంతకు ముందు. రెండు ప్రింట్స్ వచ్చినాయి కానీ అప్పుడు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు లేదు. మన రీసెంట్ లాస్ట్ వీకే చెప్పారు అది వేద్దామండి అనేసి అడిగారు వాళ్ళు.
1: ఒక నవల రాయటం అనే అనుభవం కథలు రాయడం కంటే విభిన్నం కదా. మీరు అంతకు ముందు కూడా చిన్న చిన్న కథలు ఏవో రాసి ఉండొచ్చును. తర్వాత కాలంలో మీరు రాసిన కథల్లాగా చాలా సీరియస్ గా రచయిత్రిగా రచనా దృక్పథంతో పూర్తి సాహిత్య దృక్పథంతో రాసిన సాహిత్యం అంతకుముందు మీరు ఎక్కువగా రాయలేదు. కానీ హఠాత్ ఒక నవల రాసేసారు.
0: నాకంటూ ఒక దృక్పథం అనేది ఉందని నాకు తెలియదు. నా ఎమోషన్స్ నేను చూస్తున్నది అవన్నీ.
1: నవల మీరు అనుకున్నట్టుగా సరిగ్గా వచ్చిందని ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు?
0: ఇప్పుడు ఆ నవలను 20 ఏళ్ల తర్వాత, ఇప్పుడు 22 ఏళ్ళు అయిపోయింది ఆ నవల వచ్చి, ఆ నవలను చూసుకుంటే ఇప్పుడు అందులో ఇంకొంత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను జర్నలిజం చదివి వచ్చింది. జర్నలిజం నాకు రిపోర్టింగ్ ఎక్కువ అలవాటు. ఆ దీంతో ఆ లక్షణాలు అందులో కనిపించాయి.
1: కొద్ది జర్నలిస్టిక్ లక్షణాలు
0: అందులో కనిపించాయి. ఇప్పుడు రాస్తే దాన్ని కొంత మార్చి
1: రాస్తా. శిల్పం శైలి విషయాల్లో కొన్ని,
0: అంటే నేను అప్పటికి రాసింది కూడా తక్కువ, అసలు రాసింది లేదు. డైరెక్ట్ నవల వచ్చేసింది. అంతకుముందు దానికన్నా ముందు ఒక 2-3 కథలు వచ్చాయేమో అంతే.
1: మీరు సమయం ఇచ్చి ఇంత మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి మీకు కూడా.
2: ఇంతవరకు భేటీ శీర్షికన జోగినుల జీవన పరిస్థితులు, మార్పు కోసం చేసిన కృషి గురించి రచయిత్రి సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో ముచ్చట విన్నారు. వారితో ముచ్చట పెట్టినరు సుమనస్పతి రెడ్డి. ఇంతటితో ఇలటి అంబటి అల్ల సంగతులు కార్యక్రమం సమాప్తం.

0: President of Italy, Sergio Mattarella, at the Quirinal Palace today, where he will be accorded a guard of honor. The day's engagements include delegation-level talks, press statements, exchange of memoranda of understanding, bilateral meetings, and a visit to the Food and Agriculture Organization. Prime Minister Modi will also plant a Morus nigra black mulberry tree, a species that symbolically connects India and Italy through its culinary, medicinal, and cultural significance. This is Suparna Bhatia from Rome.
1: Earlier yesterday, Indian Nordic nations comprising Norway, Sweden, Denmark, Finland and Iceland elevated the bilateral ties to a green technology and innovation strategic partnership. Mr. Modi made the announcement while addressing a joint press meet with leaders of Nordic nations after attending the third India Nordic summit in the Norwegian capital Oslo.
2: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है। इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे।
1: Prime Minister Modi said investments from Nordic countries in India rose by 200% in the past decade.
2: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है। नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं। पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है। तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं।
1: Prime Minister Modi affirmed that the relations between India and the Nordic countries are set to usher in a new golden era with the recently concluded trade agreements, including trade and economic partnership and India-EU free trade deal. A correspondent covering the Prime Minister's visit to Norway has filed this report from Oslo.
3: A joint statement released after the third India-Nordic summit outlines the areas of shared goals and vision of India and the five Nordic countries. They decided to elevate their relations to a green technology and innovation strategic partnership. This reflects their shared commitment to sustainability, innovation and green growth. They encouraged collaboration in research, innovation and talent mobility. In the multilateral and bilateral engagements during his Oslo visit, Prime Minister Narendra Modi invited Nordic investments in areas such as green transition, blue economy, shipbuilding, health and defense. In light of the India-EU FTA and TEPA agreement, he conveyed India's keenness for stronger economic and commercial ties with the Nordic region. On the global issues, the leaders together advocated for rules-based world order and reformed multilateral system. They underlined the importance of de-escalation in the conflict regions. The leaders unequivocally and strongly condemned terrorism, including the terrorist attack in Pahalgam. The Prime Ministers reaffirmed their commitment to further deepen the India-Nordic cooperation. The next India-Nordic summit would be held in Helsinki, Finland. Sangeeta Godbole, Akashvani News, Oslo, Norway.
1: West Bengal government will roll out Annapurna scheme providing 3,000 rupees per month to women aged 25 to 60 years from June 1st. The money will be credited directly through direct benefit transfer, DBT, into the Aadhaar-linked bank accounts of eligible beneficiaries. To qualify for the scheme, women must be aged between 25 and 60 years, must not be paying income tax, and must not hold any permanent government employment or receive a regular salary pension from the state, central, statutory, panchayat, municipal, local bodies, or government-aided educational institutions. Under the new order, all existing beneficiaries of the Lakshmir Bhandar scheme will be automatically migrated to the Annapurna Yojana. For new applicants, an online portal for the Annapurna Yojana will launch on June 1st, 2026. The Joint Parliamentary Committee, JPC, on One Nation, One Election has said the simultaneous Lok Sabha, Assembly and local body elections can save nearly 7 lakh crore rupees, improve governance efficiency and increase India's GDP growth by up to 1.6%. Addressing a press conference in Gandhinagar, JPC chairperson P.P. Chaudhary said, India had followed a synchronized election system until 1967 when Lok Sabha and the State Assembly elections were conducted together. He said the cycle was disturbed after the premature dissolution of seven state assemblies in 1968 and later during the emergency period. Gradually, elections across states went out of synchronization. Mr. Chaudhary said several institutions, including the Election Commission, the Law Commission, and parliamentary committees, had over the years recommended simultaneous elections.
4: Prime Minister Narendra Modi constituted an 8-member committee under the leadership of our former President Ramnath Kovind. The committee also benefited from the guidance of Home Minister. Along with him, N.K. Singh, who is an economist, and Ghulam Nabi Azad, who is a prominent leader with vast political experience, were part of it. That committee submitted its report to the government, which recommended that simultaneous elections for the Lok Sabha and Vidhan Sabhas should be held in the country.
1: This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Uttar Pradesh is reeling under severe heat wave with record-breaking temperatures every passing day. We have a report.
5: Banda district in Bundelkhand region of the state continues to be the hottest place in the country on the third consecutive day. Maximum temperature here reached 48.2 degrees. There was no respite from the scorching sun to other places of the state also, and the maximum day temperature is oscillating between 44 to 47 degrees at many places. Even nights have become unusually warmer and the minimum temperature is close to 30 degrees in many districts. Animals and birds are worst hit by this mercury rise. Normal life is paralyzed and incidents of heat stroke have increased. The Meteorological Department has issued a red alert regarding severe heat wave in the state for next 2 days. Sushil Chandra Tiwari, Akashvani News, Lucknow.
1: Madhya Pradesh is scorching under severe heat wave. Orange and yellow alert has been issued for several districts as mercury hit 47 degrees Celsius for the first time in the state. We have more in this report.
6: Madhya Pradesh is reeling under intense heat. The blazing sun has made daily life very difficult. The Met Department has issued an orange alert for severe heat wave in several districts including Datia, Bhind, Rewa, Satna, Panna, Sagar, Chhatarpur, Tikamgarh and Niwari. A yellow alert has been issued for Bhopal, Indore, Ujjain, Gwalior, Jabalpur and dozens of other districts. The heat wave is expected to continue for the next 3 to 4 days. On Tuesday, Nogaon recorded 47 degrees Celsius and Khajuraho touched 46.4 degrees Celsius. This is the first time this season that the mercury has reached 47 degrees Celsius. In 22 cities across the state, the maximum temperature crossed 44 degrees Celsius. Abhinav Goyal, Akashvani, Bhopal.
1: Union Health Minister Jagat Prakash Nadda reaffirmed India's commitment to universal health coverage, digital health innovation and global health solidarity at the 79th World Health Assembly in Geneva. Addressing the assembly themed Reshaping Global Health, a Shared Responsibility, yesterday Mr. Nadda highlighted India's progress towards universal health coverage anchored in a whole of government and whole of society approach.
7: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
1: Director General of Civil Aviation has directed the inspection of fuel control switches on Air India Boeing 7878 aircraft at the original equipment manufacturer facility in the presence of DGCA officers. According to the DGCA, the Air India Boeing 7878 aircraft VT-ANX was grounded on the 2nd of February this year after operating flight AIC-132 from London's Heathrow Airport to Bengaluru. In IPL cricket, riding on a brilliant knock of 93 runs by Vaibhav Suryavanshi, Rajasthan Royals defeated Lucknow Super Giants by 7 wickets at the Sawai Man Singh Stadium in Jaipur last night. Chasing a target of 221 runs set by Lucknow Super Giants, Rajasthan Royals scored 225 for 3 with 5 balls to spare. Dhruv Jurel scored an unbeaten 53 runs, while Yashasvi Jaiswal made 43 runs. And now for a look at today's newspapers is over to Shagun Chopra.
8: Thank you, Abhishek. In a joint article penned by PM Narendra Modi and Italy's PM Giorgia Meloni in The Pioneer, headlines Italy and India, a strategic partnership for the Indo-Mediterranean. The article says Made in Italy has always been synonymous with excellence worldwide, and today it finds a natural synergy with the high quality of goals of the Make in India initiative. U.S. clears Apache how its support services for India, writes the Indian Express. Supreme Court upholds citizens' right to live free from fear of stray dog attacks, informs the Statesman. Top court nod for euthanasia of incurably ill rabid dogs, states the Hindu. The Economic Times in its editorial piece says, the real question, OpenAI's win Musk's. Ethical AI development arguments remain. The paper says Elon Musk's case against OpenAI turning into a for-profit organization fell apart on a technicality, but the central question on how OpenAI should be governed remains unanswered. Sam Altman's argument is that its mission drift from non-profit to for-profit was necessitated by the financial reality of the tech's large investment requirements. And finally, tennis legend Billie Jean King, at the age of 82, earns a college degree, Bachelor of Arts in History, 65 years after starting at Cal State Los Angeles, reports the Times of India. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome today. Two leaders to discuss ways to boost cooperation on India-Middle East-Europe economic corridor and review joint strategic action plan 2025-2029. West Bengal government to roll out Annapurna scheme providing 3,000 rupees per month to women aged 25 to 60 years from June 1st. Joint Parliamentary Committee on One Nation, One Election says simultaneous Lok Sabha and Assembly elections can save nearly 7 lakh crore rupees and increase India's GDP growth by 1.6%. DGCA orders further inspection of fuel control switch of an Air India Boeing 787-8 aircraft following technical snag earlier this year. And in IPL cricket, Rajasthan Royals beat Lucknow Super Giants by 7 wickets in Jaipur. And with that, we end the morning news. Have a nice day.
9: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
10: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
11: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
10: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
9: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 ఎఫ్ఎం, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని. ఇది నవలతో సమయం. ఆకాశవాణి ఆదిలాబాద్ మీకోసం ఎన్నో సాహితీ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇందులో ఒకటి నవలతో. తెలుగు సాహిత్యంలోని అత్యద్భుతమైన నవలల్ని ఎంచుకొని మీకు ధారావాహికగా వినిపించే కార్యక్రమమే నవలతో. గత కొద్ది వారాలుగా ఆకుపచ్చ సూర్యోదయం నవల ధారావాహిక పునఃప్రసారం అవుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు విందాం ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 37వ భాగాన్ని. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి. విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలాధారావాహిక పఠనం 37వ భాగం.
12: రేపు ఉదయం బియ్యం కూలి డబ్బులు తీసుకుని 10 రోజుల తర్వాత సొంతూళ్లకు వెళ్లిపోతామన్న సంగతి చాలా ఆనందాన్ని కలిగిస్తోంది వాళ్లకు. ఓ నెగడు ముందు కూర్చొని ఉన్నాడు మూగయ్య. అతడిలో మాత్రం ఏ భావమూ లేదు. అక్కడికి వచ్చాడు షనోరం ఊరు యువకుడు కంఠం దొర. గొంగడి తెచ్చుకున్నావా? ఈరోజైనా ముసుకెట్టి హాయిగా పడుకో అన్నాడు కంఠం దొర. ఏమీ మాట్లాడకుండా చలి కాచుకుంటున్నాడు మూగయ్య. ఏంటి మాట్లాడవు? కిష్టయ్య ఇచ్చాడా లేదా గొంగడి? ఇచ్చాడ్రా అన్నాడు మూగయ్య బాగా జలుబు చేసిన గొంతుతో. వెంటనే లేచి వెళ్లి తన గూడులో పెట్టుకున్న గొంగడి తెచ్చి అతడి చేతికిచ్చాడు మూగయ్య. మూటలా చుట్టేసుంది, మూటలా చుట్టేసుంది. మరి కప్పుకో, ఉండు నేను కప్పుతాను అంటూ విప్పాడు గొంగడిని. తాటికాయలు, ఇంకా చెప్పాలంటే పనసకాయలు మూట కట్టినా ఉండవు. ఎలుకలు కొట్టేశాయి. ఎవరి చేతిలో పడతాయి డబ్బులు? ఎవరి సంచిలో ఎంత బియ్యం పడుతుంది? వాళ్లందరి ముఖంలోనూ ఉత్కంఠ. గప్పీదొర బంగ్లాకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కూలీలంతా కూర్చునున్నారు. అరుగుమీద వేసిన కుర్చీలో కూర్చునున్నాడు బాస్టియన్. ఆ బంగ్లా మెట్లలో ఓ మెట్టుమీద కూర్చొని మస్టర్లు పరిశీలిస్తున్నాడు పిళ్ళై. ఇంకో రెండు మెట్ల కింద కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు కిష్టయ్య.
13: గారంగి లింగాలో,
12: నెమ్మదిగా చదివాడు పిళ్ళై. లింగాలు అన్ని రోజులు రాళ్లు మోశాడు.
13: లింగాలో, నీకు పని అబ్బలేదురా? నీకు మొత్తం కూలి 8 రూపాయలు, 10 కొంచాల బియ్యం కొలిచాం, ఇంకా 4 రూపాయల కూలి, అది మాత్రం నీకు ఇవ్వద్దన్నారు దొరవారు
12: అన్నాడు పిళ్ళై. 1 రూపాయి దీనంగా అడిగాడు లింగాలు.
13: నోరు మూసుకొని పో.
12: మెడపట్టి గెంటినంత పనిచేశాడు లేచొచ్చిన కిష్టయ్య. అప్పటికే ఇంకో పేరు పిలుస్తున్నాడు పిళ్ళై.
13: కారంగి నాగులు, మర్రిపాలెం.
12: లేచి వెళ్లాడు నాగులు.
13: బియ్యం ఎంత కొలిచాం
12: అడిగాడు పిళ్ళై.
13: నాకేటి తెలుస్తోరా, కొలిచాం కదా, నువ్వు పట్టుకెళ్లావు కదా
12: అన్నాడు కలం గాల్లో ఊపుతూ పిళ్ళై.
13: అవును దొరా, కొలిశారు
12: అంగీకరించాడు నాగులు.
13: నీకు 1 వారం రోజుల కూలీ ఇవ్వాలి, ఇక్కడ రాసుకున్నాం, వచ్చేసారి చేసినప్పుడు దొరవారు సర్దుతారు, బియ్యం తీసుకుని వెళ్ళిపో
12: అన్నాడు పిళ్ళై. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి, కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి నాగులకు. తర్వాత పిలిచాడు పిళ్ళై.
13: కొండమ్మా, పిట్టల చిన్నిగాడి పెళ్ళాం, కొండమ్మా
12: గట్టిగా అరిచాడు కిష్టయ్య.
14: దండాలు, మొన్న పనిలో 9 అణాలు రావాలి బాబు అంది వినయంగా.
13: ఏమే, మాకు తెలీదా? 4 రోజులు కూలీ చేసేటప్పటికే లెక్క తెలిసిపోయింది ఇళ్ళకి
12: వ్యంగ్యంగా అన్నాడు కిష్టయ్య. ఆ 9 అణాలు, ఇప్పుడు ఇవ్వవలసిన ఇంకో 9 అణాలు, అబ్బో చాలా పెద్ద మొత్తం, ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తున్నాడు పిళ్ళై. ఆమె అలా అడగడం కలిసొచ్చింది.
13: ఏమే, నువ్వు చింతపల్లి పనిలో పారొకటి తిరిగి ఇవ్వలేదని కిష్టయ్య చెప్పాడు. పోయిన పారకి సర్కారు వారికి డబ్బులు నువ్వే ఇవ్వాలి, నీ కూలి దానికి చెల్లు
12: అన్నాడు పిళ్ళై. కొండమ్మ దాదాపు ఏడుస్తూ అంది.
14: సత్యపెమానం, నాకేటి తెలుదురా
12: అంది.
13: లంబసింగి పనికి వస్తావు కదా, అప్పుడు చూద్దాం పో
12: అన్నాడు పిళ్ళై. అడుగు పడలేదామెకు.
13: పొమ్మంటే పోవేమే
12: గట్టిగా అరిచాడు బాస్టియన్. ఇంతకాలం కష్టాలు కలిసి తిన్నా, కలిసి దెబ్బలు తిన్నా, కలిసి కన్నీళ్లు కార్చినా, ఆ క్షణంలో 4 రూపాయలు తీసుకున్నవాడు 3 రూపాయలు తీసుకున్నవాడికి పరమశత్రువులా కనిపించాడు. ఈ ఇద్దరూ 2 రూపాయలు తీసుకున్నవాడికి ఆగర్భశత్రువులా కనిపిస్తున్నారు. ఎవరి దగ్గర ఎవరూ వీడ్కోలు తీసుకోవడం లేదు. నిరాశగా, నిస్పృహతో, జీవచ్ఛవాల్లా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచిపోతున్నారంతా. మళ్లీ మౌనం దాల్చింది వైర్లెస్. బయటికి వచ్చి సిగరెట్ కాలుస్తూ నిలబడ్డాడు ఫర్బీస్. మండిపోతోంది ఎండ. శిబిరంలో పోలీసులు యూనిఫారాలతోనే మంచాల మీద అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నారు. ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియక తన శిబిరంలో బలగాలని ఎప్పుడు తరలించాలో, కొయ్యూర్లో ఏమవుతోందో, ఆ గూడాల్గాడు మనసులోనే తిట్టుకుంటూ సిగరెట్ అవతల పారేసి లోపలికి వైర్లెస్ సెట్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఫర్బీస్. సెంట్రీ తెచ్చిన రొట్టె ముక్కలు తినడం మొదలుపెట్టాడు. ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్లు కొట్టాలన్న ఆలోచన రామరాజుకు ఎలా వచ్చిందో కదా అనిపిస్తోంది అతడికి.
13: ఇక్కడ కొండదళం తుపాకీలు ఎత్తుకెళ్ళింది. కాని మద్రాసు ప్రెసిడెన్సీ పెద్దలకు

తూటా తాకినంత కంగారు పుట్టించింది ఆ ఘటన. ఎక్కడ మారుమూల మన్యం కొండలు, ఎక్కడ మద్రాస్ మహానగరం. క్షణాల్లో మద్రాస్ గవర్నర్ దృష్టికి వెళ్లిపోయింది గొడవ. 3 పోలీస్ స్టేషన్లను వరుసగా కొట్టేసి 25 తుపాకులు ఎత్తుకుపోవడం చిన్న విషయమా? ఆ దాడులు, ఆ ఒరవడి ఇప్పటికీ ఒకంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఫర్బీస్కు. ఆ దృశ్యాలు ఎలా ఉండేవో అతడు ఊహించుకుంటున్నాడు. అప్పుడే మోగింది వైర్లెస్. హలో కేడీపేట క్యాంప్, హలో కేడీపేట. అవతల నుంచి సమాధానం కోసం చూస్తున్నాడు ఫర్బీస్. అది ఆ కొండల్లో కొత్త దృశ్యం. ఆగస్టు 22, 1922, మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం. నడినత్తిన వెలుగుతున్నాడు సూర్యుడు. లంబసింగి చింతపల్లి రోడ్డు మీద నిర్భయంగా సాగుతున్న ఆ అర్ధనగ్న సాయుధుల దండయాత్ర సన్నివేశాన్ని చూసిన వాళ్ళు కొన్ని తరాలైనా మరిచిపోలేరు. కవాతు చేస్తున్న ఆక్రోశం, నిశ్చయంగా అడుగేస్తున్న ధర్మాగ్రహం, శిరసెత్తి నడిచే ఆత్మగౌరవం, వీటినే రూపుకట్టిస్తున్నాయి ఆ 3 సమూహాలు. కొండలమీద మెరుపు వేగంతో కదిలిపోయే మేఘాల నీడల్లా ఉరికాయి ఆ సమూహాలు లంబసింగి రోడ్డు ఎక్కడానికి. అంతా కలిసి 300కు పైనే ఉన్నారు. వాళ్ల పాదముద్రలతో నిండిన ఆ తడి ఎర్ర కంకర్ రోడ్డును చూస్తుంటే ఒక మహాగాయానికి అప్పుడే లేపనం పూసినట్టుంది. మొదటి సమూహానికి ముందు పంచపాండవుల్లా నడుస్తున్నారు 5. మధ్య నిలబడిన ఆ బలమైన యువకుని చేతిలో తప్ప మిగిలిన 4 చేతుల్లోనూ విల్లంబులున్నాయి. ఆ యువకుడు మాత్రం 3-4 అడుగుల బాణాకర్రను ఎత్తిపట్టుకున్నాడు. ఆ కర్ర కొసన రెపరెపలాడుతోంది జెండా. శబరికొండ మీదనుంచి బయలుదేరినప్పుడు ధరించిన జెండా. 12 పొడవు, 3 వెడల్పు ఉంది. 3 రంగులతో పైన తెలుపు, మధ్య ఆకుపచ్చ, అడుగున ఎరుపు. తెలుపు ఆకుపచ్చ రంగుల మీద రాట్నం బొమ్మ. హోంరూల్ ఉద్యమం కోసం పింగళి వెంకయ్య గారు రూపొందించిన పతాకం. మొలకు చిన్న గావంచ, తలకు చిన్న పాగా మాత్రమే ఉన్నాయి ఆ జెండాధారికి. చెమటతో తడిసిపోయి నిగనిగలాడుతోంది నల్లటి అనాచ్ఛాదిత దేహం. గొప్ప విశ్వాసంతో నడుస్తున్నాడు ఆ గిరిజన యువకుడు. ఆ జెండాధారే కాదు, ఆ 3 సమూహాల్లో చాలామంది అలా అర్ధనగ్నంగానే ఉన్నారు. కొందరు చిన్న గావంచా మొలకు చుట్టుకున్నారు, తలకు గుడ్డ. ఇంకొందరు గోచీ గుడ్డ, తలకు గుడ్డతోనే ఉన్నారు. వీళ్లే ఎక్కువ. మునసబు, ముఠాదారు పదవులను అనుభవించిన ఆ కొద్దిమంది మాత్రం కాసెకోక గోచీపోసి పంచకట్టుకున్నారు. వాళ్లు భగత కులస్థులు. మోకాళ్లదాకా ఉండి ముందుకు కుచ్చు వేలాడుతూ వెనక బిళ్లగోచిలా కనిపిస్తుంది. నలుపు, ఎరుపు, ఇతర రంగులు కలిసిన ఆ పంచే తమ సాంఘిక ఆధిపత్యాన్ని తెలియజేసేటట్టు భగతలే మెడలకు కంటెలు, కాళ్లకు కడియాలు, మొలలకు వెండి మొలతాళ్ళు ధరించారు. తమది యుద్ధవీరుల వారసత్వమని, కులమని వాళ్లు గట్టిగా నమ్ముతారు. కొందరు పుట్టగోచితో కనిపిస్తున్నారు. ముందు భాగం కప్పుతూ పిరుదులను కప్పని వస్త్రధారణ అది. భగతల కంటే కింది స్థాయి కులాలు, కొండరెడ్లు, కొండకాపులు ఈ పుట్టగోచి పోసి కట్టుకుని చిన్న తలపాగా ధరించారు. అందరి చెవులకు, ముక్కులకు పోగులున్నాయి. ఈ తారతమ్యాలను ఒక ఇనుప చట్రంతో పోల్చవచ్చు. కాని రామరాజు వీళ్లందరినీ ఇలా నడిపించగలిగాడు. చెమటోడుతున్న వాళ్ల వీపుల మీద వెదురుతో అల్లిన అమ్ముల పొదులు వేలాడుతున్నాయి. వేగంగా నడుస్తున్నందువల్ల అందులో ఉంచిన బాణాలు ఊగుతున్నాయి మెత్తగా శబ్దిస్తూ. కొందరి చేతుల్లో పదును పెట్టిన పరిసెలు, ఇంకొందరి చేతుల్లో గొడ్డళ్ళు. వాళ్లందరి చేతుల్లోనూ అలుగు, బల్లెం, చురిక, కత్తి, రకరకాల సంప్రదాయక ఆయుధాలు కనిపిస్తున్నాయి. ఇవేమీ లేకపోతే బలమైన వెదురు కర్రలనైనా పట్టుకుని విసవిసా నడుస్తున్నారు. పడుతున్న ప్రతి అడుగులోనూ విశ్వాసం, కొత్త ప్రయాణం ఆరంభమైనప్పటి ఉత్సాహం. కొండ ప్రజల రక్తం చిందించి నిర్మించిన రోడ్డు, కష్టఫలం మీద హక్కు ప్రకటించుకున్నట్టు ఆ నడకలు ఒక ధీమ.
శబరికొండ నుండి బయలుదేరి

చేరాక ప్రతి గ్రామంలోనూ కొత్తవాళ్లు చేరుతూనే ఉన్నారు. మొదటి సమూహం లంబసింగి రోడ్డు ఎక్కి కొంచెం ముందుకు నడిచింది. ఎండు పడాలు దీనికి నాయకుడు. గాం గంతన్న దొర నాయకత్వంలో నడుస్తున్న రెండో బృందం కూడా రోడ్డు మీద వచ్చింది. ఆ తర్వాత మూడో బృందం నడుస్తోంది. మూడు బృందాలకు మధ్య కొద్ది దూరం. మూడో బృందానికి ముందు నిలబడి ఉన్నాడు శ్రీరామరాజు. తెల్లని పంచి అడ్డకట్టు కట్టుకుని పైన మరో తెల్లని వస్త్రం కప్పుకొని నడుస్తున్నాడు. అతడి చేతిలో కూడా విల్లంబులే ఉన్నాయి. కాళ్లకు చెప్పుల్లేవు. పక్కనే గాం మల్లుదొర నిలబడున్నాడు. ఇవతల పక్క మరో ఉద్యమకారుడు విల్లంబులతో ఉన్నాడు. మన్యం మట్టిమీద రోడ్డు ఎర్రగా కనిపిస్తోంది. అది కంకర వల్ల కాదు, గిరిజనుల నెత్తురుతో తడిసి ఎరుపెక్కిందని రామరాజు మనస్సు చెబుతోంది. ఒకింత బాధతోనే రోడ్డు మీద పాదం మోపాడు రామరాజు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో మానని గాయాన్ని గుర్తుకు తెస్తోంది ఆ ఎర్ర కంకర రోడ్డు. చింతపల్లి వైపు సాగుతున్నారంతా. గెస్ట్ హౌస్ దాటి ఎడమకు మలుపు తిరిగారు. అక్కడే గప్పీదొర బంగ్లా. నిర్మానుష్యంగా ఉంది. ఆ రోడ్డును ఆ బంగ్లాను చూడగానే అందరికీ గుండె బరువెక్కింది. అందుకే ఒక రకమైన గాంభీర్యం అక్కడొచ్చాక వాళ్లందరిలో. గప్పీ బంగ్లా కూడా దాటి ముందుకు నడిచారు. అప్పుడే అతి కష్టం మీద ఆ ఎత్తుమీదకు ఎక్కుతున్న గోముటెద్దుల బండి కనిపించింది ముందు వరుసలో ఉన్నవాళ్లకు. రెండు గోముటెడ్లను చచ్చేటట్టు బాదుతున్నాడు బండి తోలుతున్నవాడు. అయినా కదలడం లేదు. బండి చింతపల్లి నుంచి వస్తోందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అప్పటిదాకా బండిలో కూర్చున్న ఆ ఖాకీ బట్టల శరీరం చటుక్కున లేచి నిలబడింది. అతనికి తాటాకు గొడుగుపట్టిన ఆ గిరిజనుడే చెప్పాడు కాబోలు. ఆ ఖాకీ దుస్తుల మనిషి ఈరన అప్పలస్వామి నాయుడు, సాక్షాత్తు చింతపల్లి సబ్ఇన్స్పెక్టర్. ఆ సమూహాన్ని చూసి విస్తుపోయాడు. ఖాకీగుడ్డలు చూస్తే చాలు కొండవాళ్లు. ఒకడైనా నలుగురైనా పదుగురైనా ఆపద పక్కకు ఈ చెట్టు వెనక్కి తప్పుకుంటారు, పారిపోతారు. కాని వీళ్లేమిటో? ఆ నడకలో వేగం తగ్గలేదు. ఆ అడుగుల్లో బెరుకు లేదు. వాళ్ల కళ్లల్లో భయమూ లేదు. ఆ సమూహాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి.

ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 37వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించారు సుమనస్పతి రెడ్డి. ఈ ఆకుపచ్చ సూర్యోదయం నవలాధారావాహిక పఠనం 38వ భాగాన్ని ఈరోజు రాత్రి 9:30 వినవచ్చు. ఇంతటితో ఇల్లటి నవలతో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. స్టూడియోల సమయం 8:46 దాటి 10 సెకండ్లు. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. రోజు లెక్కనే ఇయ్యలటి సింగిడి కూడా ఇప్పటి నుంచి 10:00 ఉంటుంది. మీరు కూడా సింగిడిలో మీ ముచ్చట్లను చెప్పాలనుకుంటే 08732 అనే కోడ్ జత చేసి 2300081 లేదా 2950081 అనే నంబర్లకు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ. ఈరోజు ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. పేరు పొందిన సుప్రసిద్ధ తెలుగు సినీ నటులు నందమూరి తారక రామారావు గారి మనవడే ఈ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ 1983 May 20 అంటే ఇదే రోజు జన్మించారు. ఈయన తండ్రి నందమూరి హరికృష్ణ చిన్నతనంలో కూచిపూడి నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఈయన తర్వాత

నాగా, సింహాద్రి, సాంబా, అశోక్, రాఖి, యమదొంగ, చింతకాయల రవిలో ఒక మెరుపు మెరిసి అలా వెళ్ళిపోతారు ఒక పాటలో. అదుర్స్, బృందావనం, శక్తి, ఊసర వెళ్ళి, ఇలా ఎన్నో సినిమాలున్నాయి. ఈ మధ్య వార్ టూ అనే సినిమాలో హృతిక్ రోషన్తో కలిసి నటించి సంచలనం రేపారు జూనియర్ ఎన్టీఆర్. జనతా గారేజ్ అనే సినిమాలో నటించినందుకు 2016 గాను ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. RRR సినిమాలో ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది 2022. అదే సినిమాకు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలోని పాట విందాం.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలరా, మీరు సింగిడికి ఫోన్ చేసి మీకు తెలిసిన మంచి విషయాలని శ్రోతలందరితో పంచుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైన పాటల్ని కూడా వినవచ్చు. మా నెంబర్లు 2300081 2950 81, ఇవి ఫోన్ నెంబర్లు. ఆదిలాబాద్ కోడ్ 08732, ఇది జత చేసి ఫోన్ చేయాలి. ఫోన్ నెంబర్ మరోసారి చెప్తున్నాను, 2300081 2950 81.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. సివిక్ సెన్స్ అనేది మనిషికి అత్యవసరం. మనం కూడా సివిక్ సెన్స్ని అలవర్చుకోవాలి. సివిక్ సెన్స్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు, ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా మన పనులు మనం చేసుకోవడం. అంటే పనులనే కాదు, మనం ప్రయాణిస్తున్నప్పుడు కానీ, ఒక సమూహంలో ఉన్నప్పుడు, మనుషుల్లో మధ్య ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేదే

సివిక్ సెన్స్ మనం చాలామందిని చూస్తూ ఉంటాము. సివిక్ సెన్స్ అనేది అసలు ఉండనే ఉండదు వాళ్లకు. వాళ్లకు అనుకోకుండా ఆ అలవాటు వస్తుందా, లేకపోతే పట్టింపు లేని ధోరణ అర్థం కాదు. మనం చూస్తూ ఉంటాం హాస్పిటల్స్లో కానివ్వండి, మన ఆదిలాబాద్ లోకల్ రిమ్స్లో కానివ్వండి, మూలలకు చూస్తే ఎంత గలీజ్గా తయారు చేసేస్తారు. ఉమ్మివేసి గుట్కాలు ఉమ్ముస్తూ, ఇది చెప్పడానికి కూడా నాకు ఏదో రకంగా ఉంది. అది సివిక్ సెన్స్ లేకపోవడమే దానికి కారణం. దయచేసి గుట్కా తినడం మానండి, ఎందుకంటే ఎదుటి వారికే కాకుండా మీకు కూడా ఎంతో ప్రమాదం ఉంది దాంతో. ఎదుటి వారికి ఇబ్బంది, మీ ప్రాణాలకు ప్రమాదం. మనం చూస్తూ ఉంటాం చాలామంది బైక్ల మీద వెళ్తూ, కార్లలో వెళ్తూ రోడ్డు మీదనే పని కాని చేస్తుంటారు. వెనక ఎవరైనా వస్తున్నారా అని కూడా చూడరు. వెనక వాళ్ళ మొహం మీద తుంపర్లు చిల్లేలాగా అంత నీచంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వినేవాళ్ళు గుట్కా తినేవాళ్ళైతే మానుకోండి, కనీసం మా ఇష్టం అంటారు కదా. మా ఇష్టం అంటే మీ ఇష్టం, కానీ అలా ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఎక్కడైనా ఆపుకొని ఆ పని చేయండి మీరు. ఇక తినని వాళ్ళు వింటే కనుక దీన్ని ఒక ఉద్యమం లాగా తీసుకెళ్ళండి. ఎదుటివాడు లేదా ఎదుటి వ్యక్తి ఇలా గుట్కా తిని ఉమ్ముస్తున్నాడు అనుకోండి, బండి మీద కారులో వెళ్ళేటప్పుడు అతన్ని ఆపి మందలించండి, ఇది తప్పు అని చెప్పండి, నిలదీయండి, నలుగురిని పోగు చేసి నిలదీసి చెప్పండి. అప్పుడు మార్పు మొదలవుతుంది. అలాగే మన రిమ్స్లో కట్టలు కట్టి ఉంటున్నాయి, అంటే ఒక గోడ మీద ఒక లేయర్ లాగా ఇంచు మందం పేరుకుపోతుంది ఆ గుట్కా వ్యర్థాలు. ఎలాంటి పేషెంట్లు వస్తారు, ప్రాణాలతో పోరాడుతున్న పేషెంట్లు వస్తారు అక్కడికి. అలాంటి వైద్యాలయాన్ని మనం అలా చేస్తున్నాం, ఎంత గలీజ్గా చేస్తున్నాము, దాన్ని దయచేసి గమనించండి. ఇది ఒక ఉద్యమం లాగా. రిమ్స్ ఉద్యోగులు కూడా ఈ మాటలు వింటూ ఉంటే కనుక మీరు కూడా ముందుండి దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళండి. దయచేసి ఈ అలవాట్లను మాన్పించండి. అందరూ హాయిగా తిరిగేట్టుగా మన ఆదిలాబాద్ని, ఆదిలాబాద్ అనే కాదు వేరే వేరే పట్టణాల వాళ్ళు కూడా వింటూ ఉన్నారు రేడియో, అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్దాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, మీరు సింగిడిలో పాల్గొనాలంటే 08732 కోడ్ జత చేసి 2300081 లేదా 2950081 అనే నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబర్ మరోసారి చెప్తున్నాను, 2300081 2950081, ఇవి ఫోన్ నెంబర్లు. ఆదిలాబాద్ కోడ్ 08732, ఇది జత చేసి ఫోన్ చేయాలి.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు మంచు మనోజ్ కుమార్ పుట్టినరోజు. మంచు మనోజ్గా సుప్రసిద్ధులైన కలెక్షన్ కింగ్గా పేరు పొందిన నటుడు మోహన్ బాబు గారి రెండవ కుమారుడు మంచు మనోజ్. ఈయన బాల్యంలో తన 10వ ఏటనే మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో నటించారు. 2004లో దొంగ దొంగది అనే సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యారు. బిందాస్ అనే సినిమాకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన నటించిన సినిమాల్లో కొన్ని మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం, అడవిలో అన్న, ఖైదీ, ఖైదీ గారు, దొంగ దొంగది, పొలిటికల్ రౌడీ, రాజుభాయ్, ప్రయాణం, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పాండవులు పాండవులు తుమ్మిద, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈయన నటించిన ఝుమ్మంది నాదం అనే సినిమాలోని ఒక మంచి పాట విందాము.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్లో ఉన్నారు, ఎవరో తెలుసుకుందాం. హలో.
1: హలో.
0: హా చెప్పండి, మీ పేరు ఊరు చెప్తారా?
1: వందనా సార్, తిప్పరవాడ నుండి.
0: ఓకే, ఏం చేస్తుంటారు మీరు వందనా?
1: ఇంటర్ చదువుతున్నా సార్.
0: ఇంటర్ అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిందా ఇప్పుడు, లేకపోతే టెన్త్ అయిపోయి ఇంటర్లోకి వెళ్తున్నావా?
1: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్, సెకండ్ ఇయర్.

0: ఇప్పుడు.
1: ఓకే, ఆదిలాబాద్ లోనేనా?
0: అవును సార్.
1: ఓకే, ఇంటర్ తర్వాత ఏం చేయాలని ఇప్పుడే ఆలోచించుకుంటూ ఉండాలి మరి ఇప్పటి నుంచే.
0: ఓకే సార్.
1: ఏమన్నా ప్లానింగ్ ఉందా?
0: బీటెక్ చేద్దాం అనుకుంటున్నా సార్.
1: ఎంపీసీ తీసుకున్నాం అన్నమాట.
0: అవును సార్.
1: ఓకే, బాగుంది. ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులే వచ్చినాయా
0: సార్? నేను ట్రిపుల్ ఐటీ.
1: బాసర్ ట్రిపుల్ ఐటీ లో. ఓకే, బాగుంది. హాస్టల్ హాస్టల్ బాగుందా మరి?
0: బాగుంది సార్ హాస్టల్.
1: సరస్వతి అమ్మవారి సన్నిధిలో చదువుకుంటున్నావు మంచిగా?
0: అవును సార్.
1: బాగుంది, సంతోషం. నీ చదువు బాగా కొనసాగాలి, బీటెక్ కూడా నీకు మంచి కాలేజీలో రావాలని ఆశిస్తున్నాను. ఏ పాట కావాలమ్మా ఇప్పుడు నీకు?
0: ఛాంపియన్ మూవీలో గిరగిర సార్.
1: ఓకే, తప్పకుండా నువ్వు అడిగిన పాట వస్తుంది, వినమ్మా.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఈరోజు ప్రఖ్యాత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి. ఈయన సిరివెన్నెల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. విచిత్రంగా ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. అంటే అంత పాపులర్ అయ్యారు ఆ సిరివెన్నెల సినిమా పాటలతో. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో 1955 మే 20వ తేదీన సివి యోగి సుబ్బలక్ష్మి దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. ఈయన అనకాపల్లి గాంధీనగరం పురపాలక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 7వ తరగతి వరకు, ఆ పైన అనకాపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. కె విశ్వనాథ్ జనని జన్మభూమి సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి. సిరివెన్నెల సినిమాకు రాసిన విధాత తలపున అనే పాటతో బహుళ ప్రాచుర్యం పొందారు సీతారామశాస్త్రి గారు. వారి గురించి మరిన్ని విశేషాల్ని ఒక పాట విన్న తర్వాత తెలుసుకుందాం.

0: అదిను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: ఇంతకుముందు చెప్పుకున్నాం రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి ఈరోజని. పాట కూడా విన్నాం సిరివెన్నెల సినిమాలోనిది. విధాత తలపున ప్రభవించినది అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు గొప్ప స్థానాన్ని సంపాదించి పెట్టింది. భావగర్భితమైన ఈ పాటను రాయడానికి ఆయనకు వారం రోజులు పట్టినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా ధనమాయను ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవమాయను కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశాలి సిరివెన్నెల. సినీ వినీలావకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడూ ఏర్పరచుకున్నారు సిరివెన్నెల. లలిత గీతాలు రాయడంలో కూడా ఈయన ఉపదృష్టులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజానీకానికి తెలిసిన తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేశారు సిరివెన్నెల. సీతారామశాస్త్రి గారు తన గురువుగా చెప్పుకుంటారు వై సత్యారావు. ఈయన కళ నుంచి జాలవారిన కొన్ని పాటలు స్వయం కృషి సినిమాలోని అన్ని పాటలు, రుద్రవీణ సినిమాలోని నమ్మకు నమ్మకు ఈరేయిని, స్వర్ణకమలంలోని అన్ని పాటలు, శృతి లయలులో తెలవారదేమో స్వామి, శివ సినిమాలోని బోటనీ పాఠముంది, క్షణక్షణంలో జామురాతిరి జాబిలమ్మ, గాయం సినిమాలో అలుపన్నది ఉందా నిగ్గు తీసి అడుగు అనే పాటలు, గులాబీ సినిమాలో ఏ రోజైతే చూశానో నిన్ను, అలాగే నిన్నే పెళ్లాడతా సినిమాలో కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే, ఇలా ఎన్నో ఉన్నాయి. మహాత్మా సినిమా కోసం ఈయన రాసిన ఒక పాట ఇప్పుడు విందాం. మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని, ఆత్మను ఇందులో పొందుపరిచారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఇందరిదో ఎల్లటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని పాటల్ని పొందామంట ఐదుగుట్టంగా మాట చెప్పండి. పాట ఎన్నుండేలా పొద్దుకి 8 గుట్టంగా హుషారులా 10:30 మధురిమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టంలో 40 డిగ్రీల మేరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈవేళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆన్లైన్ ఔషధాల డెలివరీకి వ్యతిరేకంగా ఈవేళ దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. స్వచ్చ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమాపేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ 2026లో పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందుకోవాలని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. ఐపీఎల్ 2026 సీజన్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఈ ఉదయం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి లక్ష్మీ మంజూష గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. వీరికి వాద్య సహకారం వైలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు అందిస్తారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శిల్పకారుడు కీర్తిశేషులు రవీంద్రశర్మ గురూజీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు.

0: గురూజీ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే రవీంద్ర శర్మ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస అవార్డుని ప్రకటించింది. 2010 గాను ఆదిలాబాద్ జిల్లాకే ఒక కొత్త పేరును కొత్త శోభను తెచ్చినటువంటి గురూజీ రవీంద్ర శర్మ గారు వారి బాల్యం నుంచి ఏ విధంగా వారి ప్రస్థానం కొనసాగుతూ వస్తుందో మనందరికీ తెలియజేయబోతున్నారు. గురూజీ నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ముందుగా శ్రోతలందరి తరఫున మీకు అభినందనలు. కళా పురస్కారం అందుకున్నారు మీరు, కళారత్న పురస్కారం, హంస అవార్డు అందుకున్నారు, అంటే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గురూజీగా మిమ్మల్ని అందరినీ పిలుస్తుంటారు, అంటే మీ నాన్నగారు వీళ్ళందరూ కూడా ఎక్కడో కాంతిశీకులుగా శరణార్థులుగా ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చారు, ఎక్కడి నుంచో ఒకసారి మీ పరిచయాన్ని అలా తీసుకుంటారు.
1: మా వాళ్ళు పంజాబ్ వైపు నుంచి వచ్చిండ్రు. ఎప్పుడైతే పాకిస్తాన్ లొల్లిడ్ అయినాయి అప్పుడు ఆడికెళ్ళి వెళ్ళిండ్రు. వెళ్తే మా పెద్దయ్య పెద్ద నాన్న ఇలా నిజాం దగ్గర రైల్వే ఇంజనీర్ ఉండే,

0: ఆయన అప్పుడు డోర్నకల్లో ఉన్నాడు. ఈ కుటుంబం మొత్తం తెలుసు మా ఆవిడ ఒక్కడు నిజాం ఎస్టేట్ లో ఉండడని. అందరు మెల్లగా మెల్లగా ఇన్నే నిజాం ఎస్టేట్ లో ఈ డోర్నకల్ కాడ అందరు జమ కూడిండ్రు. 1947లో కూడిండ్రు. అప్పుడేమో ఆయన ఈ ఆదిలాబాద్ రైల్వే లైన్ కు ఇంజనీర్ ఆయననే ఉండే, ఆయననే ఏపించిండు అప్పుడు నిజాం కాలంలో. ఎరుర్రమ్ ఇంజనీర్ కూడా ఆయననే ఉండే. అయితే ఆయన అప్పుడు అన్నాడు, ఆదిలాబాద్ జిల్లా చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ కడుతున్నారు, ముందు ఆసిఫాబాద్ జిల్లా ఉండే కదా, ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ తెచ్చిండ్రు. అయితే అది ఆ ఊరు పెద్దగా అయ్యే ఊరు ఉన్నది, మీరు ఆడ పోతే బతకగలుగుతారని మా నాన్నకు చెప్పిండు, మా అయ్యకు చెప్పాడు. మా అయ్య మరి మా అయ్య అన్న ఇద్దరు కలిసి, మా పెద్ద నాన్న ఇద్దరు కలిసి, ఏ రోజైతే ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ మొదలైంది అదే రోజు క్యాంటీన్ పెట్టిండ్రు, హోటల్ పెట్టిండ్రు. ఆడకెళ్ళి ఇక ఈడే బతుకుడు మొదలైంది. నేనైతే ఈడే పుట్టిన, నేను పుట్టింది ఆదిలాబాద్లోనే. ఇక్కడ బ్రాహ్మణ వాళ్ళు కట్టుకో కిరాయికు ఉంటుంటే ఆడనే పుట్టినాం. అప్పుడు ప్రతి పిల్లగాడు ఇంటికాడనే పుట్టేటోడు,
1: హాస్పిటల్ డెలివరీ కాదు అదే
0: చెప్తున్నారు. ఎవరింటికాడ పుట్టలేడు, ఎవరింటికాడ బతుకుతలేడు, ఎవరింటికాడ తన ఇంటికాడ చేస్తలేడు, ఏటో ఊళ్ళ లగ్గం కూడా ఇంటికాడ అయితలేదు. మేము ఆయనే పుట్టినాం బ్రాహ్మణ ఆడ కట్టుకాడ. పెద్ద చెరువు దగ్గర ఉండే ఆ చెరువు కట్ట మీద మేము చాలా ఆడేటోళ్ళము. అప్పుడు చెరువు కట్ట చాలా సఫాయి కమాలు ఉండేది, చాలా పెద్ద మనుషులు కూర్చుండి ఆడ పచ్చి సీగి తీసి ఆడుకునేటోళ్ళు, ముచ్చట్లు కొట్టుకునేటోళ్ళు. ఆడ వటవృక్షం ఉండే, దాని కింద గద్దెలు ఉండే, దాని మీద హైగా పెద్ద మనుషులు కూర్చుండి ఉంటుండ్రీ. చిన్న చిన్న పోరగాళ్ళేమో ఈత గీత చేస్తా ఉంటుండ్రీ. ఆడికెళ్తే చిన్నప్పుడే పక్కకు నక్కాషులు ఉంటుండ్రీ, రకరకాల పని వరుసలు ఉంటుండే, ఎన్నో రకాల గానుగు మీద పోతుంటే నూనె తీసేందుకు. ఇవన్నీ చిన్నప్పుడు బాగానే చూసినాం మేము. బాగా అల్ల వల్ల 12 గానుగులు ఉండే, గానుగులు నూనె పట్టేందుకు పోతే మంచిగా దాని మీద కూర్చుండి తిరుగుతుంటే మళ్ళీ ఇక కొంచెం అంతా అది నువ్వులు ఇంత ఆయన పెద్ద మనిషి చక్కెరు లేకపోతే బెల్లం కలిపి ఇచ్చేటోడు. ఇవన్నీ చాలా చిన్నప్పుడే చాలా చూసినాం మేము. ఇవన్నిటి గురించి
1: చెప్పాలంటే మీ బాల్యం చాలా
0: మేము చాలా ఆడినాం. అప్పుడు కరెంట్ లేకుండే ఎన్నెళ్ళల్లో అయితే ధూమం ఆడేటోళ్ళం సగం రాత్రి దాకా. ఓ ఎటారంతా లోల్లే ఉంటుండే పిల్లగాళ్ళంతా, ఉరుకులాట డీప్ ఆడుతుంటే మచ్చి మచ్చి కిట్నా పాని ఇవి రకరకాల ఆటలు ఉండే రాత్రికి ఆడేట ఆటలు. అందరు బాగా అంత లొల్లి లొల్లి ఉంటుండే ఇక గల్లీలు. ఏ ఇంటి కాడైనా స్వచ్ఛ తాగుతుంటే ఆడ పెద్ద ఏం లేకుండే. కరెంట్ వచ్చిన తర్వాత రాత్రి గమ్మత్తు గంగలు కలిసిపోయినాయి. రాత్రి గమ్మత్ ఏమాత్రం లేక చంద్రుడు కనబడడు, చుక్కలు కనబడాయి, ఏమి కనబడాయి. ఇప్పుడైతే
1: కరెంట్ లాభంతో పాటు నష్టం కూడా జరిగిందంటారు.
0: ఒక రకమైన లాభమే గాని ఒక రకమైన నష్టాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కరెంట్ లేకపోయినప్పుడు ఒక పూట తిండి తినాలంటే 3 గంటలు ఇసురు పడుతుండే. పక్క ఊరుకు పోయి రావాలంటే చక్కడ గట్టురా గుర్రం తయారు చేయరా సగం దినం పోతుండే. ఏది చేసినా చాలా తీరంతోనే అవుతుండే. అయినా సాధనాలు తేజీకే సాధనం అయితే ఏది చేసినా చాలా తీరంతోనే. కానీ మిషన్ లేకుండే గానీ మనిషికి మిషన్ లెక్క పని చేయబడుతుండే.
1: మనిషే మిషన్ లా చేసేవాడు,
0: మనిషిలే మిషన్ లెక్క తల్లాడుతుండే. ప్రతి దంచాలి చేయాలి, ఆ నూతి నీళ్లతోని పప్పు ఉడుకుదంటే అది తెచ్చుకోవాలి, పోయి ఊదాలి. అప్పుడు వంట చేసా చేయాలంటే చాలా కష్టం ఉండే. కానీ గమ్మత్ ఏంటంటే అప్పుడు ఇప్పుడు కరెంటు దయా చొప్పున ఈ బాధలు పోయినాయి. గంటల పని నిమిషాలు కాబట్టి ఓ 3 గంటలు ఇసిరెట్ పని వరుస 5 నిమిషాల్లో అయిపోతున్నాయి. పక్క ఊరుకు పోయి రావాలంటే 2 నిమిషాలు మాట్లాడుకుంటాడు ఫోన్లో. లెక్క చొప్పున కరెంట్ వచ్చిన తర్వాత సాధనాలు చాలా జోర్ కమాన్ అయిపోయినాయి. మిషన్ లెక్క మనిషి పనిచేసేటోడు ఆ పంతం తగ్గింది చాలా. ఇప్పుడు ఎంతకన్నా పని లేదు. కానీ గమ్మత్ ఏమైందంటే ఆ కాలం ఊళ్ళు లగ్గం చేసుకున్న వారం చేసుకున్నారు. ఎవడైనా భోజనానికి పిలిస్తే గంట సేపు ముందు పోతుండ్రి, తిని గంట సేపు కూర్చుండి వస్తుండ్రి. నాటకాలు భాగవతాలు అవి అన్ని సాగేటి. ఎవడైనా చచ్చిపోతే ఎటారంతా కూర్చుండేది పక్కకు పోయి, ఇవన్నీ కూడా సాగేటి. అప్పుడు ఎవరైనా ఇంటికాడ వస్తే తినిపోకూడదు కా, మా ఇంటికాడ వస్తే తినిపోవాలి అని బలికామా తిండి పెట్టేటోళ్ళు. కరెంట్ వచ్చిన తర్వాత అవస్థలన్నీ పోయినాయి. కానీ విచిత్రం ఏమైందంటే ఎలరే పెట్టున్నది అంటే ఎవ్వరు కూడా తనకు తాను తింతందుకు కూడా టైం దిక్కులేదు. ఈ సాధనాలన్నీ జోరు సాధనాలు అయిపోయినాయి, ఈ సౌలత్ బాగా అయిపోయింది. కానీ లగ్గాలు 7 రోజులు లగ్గాలు 7 గంటలు అయిపోయాయి. ఎవడన్నా చచ్చిపోతే మనిషి మోటార్ సైకిల్ మీద వచ్చి అడిగిపోతాడు, ఎప్పుడు లేపుతారు ఎక్కడ పోతారని. అంటే అది చెప్తా అంటాడు, లేకపోతే ఇక్కడ నిలబడతందుకు కూడా ఆయనకి టైం లేదు. తన కుటుంబంతో కూసుండి తన పిల్లగాళ్ళ భార్య పిల్లగాళ్ళతో కూసుండి తింతందుకు కూడా ఆయనకు టైం దిక్కులేకపోయాయి. అయితే టైం అంతా ఎటు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అన్ని చేతులారా చేసేది ఉండే అప్పుడు మనిషి దగ్గర బాగా టైం ఉండే. ఒక సామాజిక బతుకు బతుకుతందుకు బాగా టైం ఉండే. ఇప్పుడు సామాజిక జీవితం ఒక ఆనందం అంతా గంగలు కలిసిపోయాయి. ఆ మిషన్లతో పాటు ఓ మనిషి మిషన్ లెక్క పాడైపోయిండు. ఏమి చిత్వారా చేసేది లేకపోయినా ఈయన దగ్గర ఏ మాత్రం టైం లేదు. ఇప్పుడు
1: ఏం చేస్తాడు
0: ఈ టైం అంతా? ఎటు వెళ్ళిపోయి అదే విచారం చేస్తా ఉంటాం మేము. ఏం గడబడైంది ఈ టైం అంతా? ఎటు వెళ్ళిపోయి ఎవరైనా భోజనానికి పిలిస్తే పోయి అట్లా నిలబడి తిని పారిపోయేస్తాడు. అప్పుడు తింతందుకు వెళుస్తే గంట సేపు ముందు పోయి కుసుండి ముచ్చట్లు ఒట్టి తిని మళ్ళీ తీరంతో తిని గంట సేపు కుసుండి వచ్చేటోళ్ళు. ఇప్పుడు టైం లేదు అందరికి. ఈ గడబడులు అయిపోయాయి కొంచెం అంతా. అందుకని అప్పుడు అనిపిస్తుంది ఆ కాలమే న్యాయం అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు
1: చూస్తే మీరు ఒక అందమైన బాల్యాన్ని గడిపారు.
0: అది అయితే
1: స్మృతులు చాలా ఉన్నాయి.
0: అంతే, అప్పుడు మేము చాలా గమ్మత్తుగా బతికినాం. ఆ చిన్నప్పుడు కూడా చాలా పక్కకి చెరువుండే, ఇంత మట్టి తెచ్చుకుని బొమ్మలు చేసేటోళ్ళము.
1: బొమ్మలు చేసే ప్రక్రియ చెప్పడించి ఉండదు.
0: బొమ్మలు చేసే ప్రక్రియ చూడు నుంచే ఉన్నది. చూడు నుంచే అంటే అప్పుడు ఇళ్ళు అన్ని పచ్చి ఇళ్ళు, ఈ ఆకిట్లలో వీటిల్లో రాళ్ళు రప్పలు ఉండేటి కావు. అలుకుపూతలు చేయవలసిందే. మూడు ఒట్టంగా నాలుగు ఒట్టంగా రాత్రికి లేచి అందరు అలుకుపూతలు చేసేటోళ్ళు. ఆ అలుకుపూత సప్పుడు చాలా గమ్మత్తుంటుండే. అలుకు వేసేటి ఆలకు అయితే ఆ సప్పుడు ఉడుతుండే, చాలా లయబద్ధంగా ఉంటుండే. అయితే దానికోసం పెండ కావాలి. పెండ లెంక తందుకు మేము పోతుంటే మంద అచ్చటి ఆలకు గుళ్ళలు పట్టుకుని పెండ కోసం పోవాలి. అప్పుడు ఈ అల్లబాద్ రామచంద్రరెడ్డి సాబ్ ఇల్లున్నా కదా, దాని వెనుక ఒక చిన్న పుల్ ఉన్నది. ఆ పుల్ దగ్గర మంచి మట్టి దొరుకుతుండే. కుమ్మరోళ్ళు ఆడకెళ్ళే మట్టి పట్టుకుని పోయేటోళ్ళు కుండలు బిండల కోసం. అయితే ఆడకెళ్ళి మట్టి తీసుకుని ఆ పుల్ మీద కూర్చుండి చాలా సేపు దాకా బొమ్మలు చేయాలి. బొమ్మలు చేసి మంద రాగానే ఆ పుల్ కింద బొమ్మలు పెట్టేసి ఆ పెండ పట్టుకుని ఇంటికి వచ్చాడు. మా పెద్దయ్య ఇంటికాడ బొమ్మలు చేసి చేనిచ్చుట్టుడు వాడు, జర ఖతరనాకుండే. ఆయన బొమ్మలు చేసి చేనిచ్చుట్టుడు వాడు, లేపి లేపి వారస్తుండే తంతుండే పట్టి. అయితే అలా చేయాలి బొమ్మలు. మళ్ళా పెండ తెచ్చిన తర్వాత కూడా పెండతోని మేము చాలా సేపు దాకా ఆడుకుంటుంటే మంచి మంచి ఆకారాలు తయారు చేస్తుంటే మేము. అప్పుడు పెండతోని పిల్లగాళ్ళు బాగా ఆడేటోళ్ళు. హోలీ కోసం అయితే రకరకాల పెండతోని చిన్న చిన్న పిడకలు చేసి పూలమాల లెక్క పెద్ద పెద్ద హారాలు తయారు చేస్తుంటే అయితే హోలీ కాడ పెట్టేటి. అది చాలా డిజైన్ చేసేటోళ్ళం. ముందు జనం పెండతోని ఎన్నో రకాలు ఆడుకుంటోళ్ళు. ఎందుకంటే దీపావళి రెండో రోజు గోవర్ధనం చేస్తుంటే చాలా అందమైన గోవర్ధనం. ఆ గోవర్ధన చేసిన తర్వాత అదే పెండతోని అడిరాజా బలిరాజా చేస్తుంటే రకరకాల బొమ్మలు రకరకాల ఆకారాలు పెండతో చేసేటోళ్ళు. అప్పుడు ఈ అంతా ఏంటంటే ఒక రకంగా సృజనాత్మకతని పెంచే పద్ధతి. ఇవన్నీ క్రియేటివిటీ బడానా హై.
1: అంటే మన జీవన వ్యవస్థలో కలిసిపోయి ఉండేది. ప్రత్యేకించి
0: ఎస్థెటిక్ అనేది జీవన విద్యా విధానంకు కలిసిపోయి ఉండేది. మనది మొత్తానికి మొత్తం ఎస్థెటిక్ పైకే ఉన్నది. మొట్టమొదట జడాయి, ఆ తర్వాత పడాయి. ముందు తన వాతావరణం చాలా అందంగా తయారు చేసుకోవాలి, తర్వాతనే చదువు. ఈ పద్ధతి ప్రతి దాంట్లో సౌందర్య దృష్టిని చాలా లెక్క చొప్పున ఖాయం చేసింది. మన చదువు మొత్తం సౌందర్య దృష్టిపైకి ఆధారపడి ఉండే. ఇప్పటి చదువుల్లో సౌందర్య దృష్టి పుట్టియాలని ఒక్క సబ్జెక్ట్ కూడా లేదు. స్కూల్లో లేదు, కాలేజీలో లేవు, ఎక్కడ లేవు. అందుకని పిల్లగాళ్ళకు ఎస్థెటిక్ అనేది లేదు,
1: సౌందర్య దృష్టి అనేది లేదు.
0: అందుకని ఆయన ఎట్లయితే చేస్తున్నాడు ఆ లెక్క చొప్పున నేను చేస్తా అని ప్రయత్నం చేస్తున్నాడు. గాను కానీ నాకు ఇది మంచిగా అనిపిస్తుందని నేను చేస్తున్నాను కాదు. ఎస్థెటిక్ లేకపోతే అది అయిపోతుంది. ఇంకోళ్ళని చూసి బతుకుడు మొదలు పెడతాడు. ఎస్థెటిక్ ఉంటే తన తాను అందంగా ఎట్లా బతకాలని ఈయనకి తెలిసి ఉంటది. ఆ లెక్క చొప్పున బతుకుతాడు. ఇప్పుడు ఎస్థెటిక్ లేకపోయినందుకు ఒక మనిషి ఇల్లు కట్టుకోవాలంటే ఒక్క ఆయన చెప్తాడు నీకు ఇటువంటి ఇల్లు కావాలి, ఎవరో చెప్తాడు నీకు ఇటువంటి రాళ్ళు రప్పలు వరుసుకో, ఎవరో చెప్తాడు ఇటువంటి రంగు పూసుకో అని ఎవరెవరో చెప్తారు. ఈయనకు మాత్రం తెలియదు నాకు ఎలాంటి ఇల్లు కావాలి, నాకేం రంగు ఉంటే బాగుంటుందని ఈయన తెలియదు. ఈయన ఒకటే మాట అంటారు, నా ఏతే ఇల్లు కడతావో ఇంకో ఇల్లు ఉండద్దు కట్ట, అందరికంటే వేరే ఇల్లు నా ఇల్లు ఉండాలి అని ఒక్క మాట చెప్తాడు. అంతే, ఎలాంటి ఇల్లు ఉండాలని వాళ్ళకి తెలియదు.
1: ఆ కాలం
0: వాళ్ళకు బరాబర్ ఉండేది. ఆ కాలం ఊళ్ళకు ప్రతి మనిషికి నా ఇల్లు ఎటువంటి ఇల్లు ఉండాలి ఆ లెక్క తెలిసి ఉండేది. మా ఇంటికాడ ఏం పనులు నడుస్తాయి, దానికోసం ఎంత జాగా కావాలి, ఇద్దరు మంది కూర్చుంటారు, ఆ లెక్క చొప్పున వాళ్ళు ఇల్లు కట్టుకునేటోళ్ళు, ఆ లెక్క చొప్పున మొత్తం ఆకిలి ఉంచేటోళ్ళు. ఆ ఎస్థెటిక్ వాళ్ళకు ఉండే, ఇప్పుడు వాళ్ళకి లేదు. అది
1: గురుజీ బాల్యం మీద ఆనందంగా గడిచిపోయిన తర్వాత సరే చిన్నప్పటి నుంచి ఈ ఇసుక తీసుకురావడం, పెంట తీసుకొచ్చి బొమ్మలు చేయడం అలవాటయ్యాయి. అంటే ఎవరు చూసి నేర్చుకున్నారా బొమ్మలు నేర్చుకునే?
0: ఇది ఏంటంటే అది నాకు తెలియదు కానీ చేస్తూనే ఉన్నాం. రాతి విగ్రహాలు కూడా చాలా చెక్కినా నేను. రాతి విగ్రహాలు అవి ఇవి కూడా చాలా చెక్కిన. పదో తరగతి అయిన తర్వాత నేనన్నా మా ఇంటి వాళ్ళకు నాతో అనేది చదువు కాదు, చేంజ్ చేసుకుంటాం, బొమ్మలు చేసుకుంటా, అంతేగాని చదువు కాదు ఇక ముంగట చదువు చదువు మనతో అయ్యట్ పని లేకుండే. పదో తరగతి చాలా మెండుకమాన పాస్ అయినాం. అప్పుడు ఒక సంవత్సరం ఖాళీగానే ఉన్నా, మా ఇంటి పక్కకు మంగమఠం ఉండేది, దాంట్లో కూర్చుండి నేను రాతి విగ్రహాలు చెక్కుతున్నా. అప్పుడు అవి అన్ని
1: ఊళ్ళో
0: సాధనాలు తయారు చేసుకున్నాం మేము, చాలా తక్కువ సాధనాలతో పనిచేస్తున్నాము. మా ఏముండే అంటే అప్పుడు భూములింగ్ అని కుమరాయన ఉండే పెద్ద మనిషి, ఆయన దగ్గర పోతుంటే ఇక్కడ మట్టి పని నేర్చుకున్నా. ఇలా తబలా పెట్టి దుకాణం ఉండే బాలకిషన్ తబలా పెట్టి దుకాణము, ఆ తబలా పెట్టి దుకాణంలో కూసుండి కూడా ఆడ సామాన్ ఉంటుండే కదా, ఆడ కూసుండి పనిచేస్తుంది సామాన్ ఉంటుండే. అయితే సంగీర రాయితోని బల్పాబ్రాతోని ఆడ విగ్రహాలు చెక్కిన లక్ష్మణ్ అని ఒక పెద్ద మనిషి ఉండే అట్లా ఆయన, ఆయన దగ్గర కూడా కూసుండి పనిచేసినాం మేము. ఎల్లప్ప గోవిందు తాత ఇంటికాడ కూడా మేము కూసుండి పని ఆడ సామాన్ ఆడైతే ఒళ్ళే అయితే ఇల్లు ఉండే, ఆ ఇల్లే మా బడి, ఆడనే కూర్చుని పని చేసేవాళ్ళం ఇక. ఎందుకంటే ఇంటికాడ గిన్నెగిన వస్తువులు మనం చదివెట్టలేం, ఏవాడు ఇవి దీనికోసం ఇష్టం కూడా వాడేటోడు కాడు మా ఇంటికాడ ఏంది అన్నట్టు ఉండే. గాని ఆపలే మా పెద్దయ్యనే ఆపుతుండే, కానీ తప్పనోళ్ళు ఎవరు ఆపలే. అప్పుడు ఆ మంగమఠంలో కూర్చుని విగ్రహం చెక్కుతా ఉంటే ఒక పిల్లగాడు వచ్చిండు, మంచి 20-25 వయసుడు వచ్చిండు. ఆయన చూసి విగ్రహాలు మా ఇంటి ముంగాడికి వెళ్ళి పోతా ఉంటుండే ఆయన. మా ఇంటి బయటకులో నేను అప్పుడు వివేకానంద్ లోకమాన్య తిలక్ ఇలా పోర్ట్రేట్లు చేసిన పెద్ద పెద్ద అప్పటికే 17-18 అనుకుంటే ఇక అవి చేసి పెట్టినా అయితే ఆయన రంగ పొంగాలి చూస్తుండే. మా పెద్దయ్య కూసుండి బయట కూసుండేమో పేపర్ చేస్తుండే. ఒకరోజు నిలబడి ఈ విగ్రహాలు ఎవరు చేసిండు అంటే ఈయన చేసిండు అని నన్ను పిలిచిండు మా పిల్లగాడు చేస్తాడు. అప్పుడు ఆయన హైదరాబాద్ లో కూడా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉన్నది, దాంట్లో చేరితే బాగుంటది అని ఆ కాలేజీ అడ్రస్ పట్టేసి ఇచ్చిండు. మొత్తానికి మా తమ్ముడు హైదరాబాద్ లో చదువుతుండే, ఆయనకి ఇస్తే ఆయన కాలేజ్ పత తీసి ఫారంలు గేమ్లు నింపిండ్రు. ముకుందరావు టీచర్ ఉండే, మా తమ్ముడు ముకుందరావు టీచర్ ఇద్దరు కలిసి ఆ ఫారం గీరం నింపిండ్రు. నాకు ఇంటర్వ్యూ కోసం పిలిచిండ్రు.
1: తెలియదు
0: నాకు తెలియదు, 10వ తరగతి అయిపోయింది, ఒక సంవత్సరం కూడా గడిచిపోయా అట్లనే. ఇక పోయినా ఇక ఇంటర్వ్యూ కోసం పోతే మాకు వాళ్ళ ఇంటర్వ్యూ కోసం కూర్చున్నారు అందరూ పెద్ద పెద్ద కళాకారులు, ఉస్మాన్ అహ్మద్ సిద్దికి, గులాం అలీ సాబ్ ఉండే, జిలానీ సాబ్ ఉండే, ఈ సార్లు అందరూ కూర్చున్నారు. కూర్చుంటే వీళ్ళు అడిగి ఎక్కడికెళ్ళి వచ్చినాం పిల్ల అంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చినాం, ఆడ లవదండి అడవి అట మనుషులు బరువత్త ఉంటారట అంటే నిన్న తరక్కి నా దాకా వచ్చి నేను ధోతి కట్టుకుని ఇంత పెద్ద పట్టణంలో వచ్చిన అప్పటికి ధోతి నేను 6వ తరగతిలో ధోతి కట్టేసిన.
1: ఎప్పుడు ప్యాంట్ వేయలేదు
0: ప్యాంట్
1: జీవితంలో.
0: 6వ తరగతి నుంచి ధోతి కట్టుకుని ఉన్నా,
1: ధోతి కుర్తా
0: బస్. 6వ తరగతి నుంచి ధోతి కట్టిన, ఆ తర్వాత 10వ తరగతి కూడా ధోతి మీదనే ఇచ్చిన. ఏమంటోళ్ళు గారు నాకు చాలా మర్యాద ఇచ్చేటోళ్ళు. హైదరాబాద్ పోయినా ధోతి మీదనే పోయినా, ఇంటూ ఏమన్నా బొమ్మలు చేసినావా అంటే నేను జేబులోకి వెళ్ళి చిన్న చిన్న రాతి విగ్రహాలు అవన్నీ తీసి చూపెట్టినా. సరే నీకు అడ్మిషన్ ఇస్తామని అడ్మిషన్ ఇచ్చేసినారు. కానీ మా ఉస్మాన్ అహ్మద్ సిద్దికి ఒక మాట అన్నాడు, చూడు పిల్లగా ఈ శిల్ప విద్య అయితే శిల్పకళ అయితే తీసుకున్నావు నువ్వు సబ్జెక్టు విషయం, దీనికి ఏ భవిష్యత్తు లేదు, ఇది చీకటి నూతి, దీంట్లో దుంకాలంటే ధైర్యం ఉండాలి, దుంకిన తర్వాత ఇంకోళ్ళకి దోషం ఇవ్వకూడదు అన్నాడు. కాలు చేతులు ఇరిగితే ఆడు చేయబట్టి నేను ఈ పాడైనా అని అనకూడదు అన్నమాట. నీకు దమ్ము ఉంటే మూల సుత్తే చేయబెట్టు, లేకపోతే పెట్టకన్నాడు
1: స్పష్టంగా చెప్పేశాడు.
0: దీనికి ఏ భవిష్యత్తు లేదు, అది నీ బలం మీదనే, ఏం చేస్తున్నావు చేసుకుంటావు చేసుకోని నిన్న మేము ఇదే చేయగలుగుతాం ఇక. అంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఆదిలాబాద్ వచ్చేసిన, ఆదిలాబాద్ వచ్చేసి పోబుద్ది కాలే, ఇంకా అంత పెద్ద పట్టణంలో ఏముంటాం అలవాటు లేదు, ఈయనే ఊర్లోనే బాగున్నది, ఏడా ఉంటే కళాకారులం గామా అది ఏదో నెత్తిలో. అప్పటికి నాకు నేను ఇక చాలా విచారంలో ఉన్నా. ఒక్కరోజు పెద్ద మనిషి దగ్గర పోయినా భూములింగ్ తాత దగ్గర కుమరాయన దగ్గర పోతే ఆయన ఒక మాట అన్నాడు, ఎది గిట్ల ముఖం పెట్టుకుని కూర్చున్నావు ఏం సంగతి అంటే, నిన్న గిట్ట గిట్టనే హైదరాబాద్ లో కాలేజీలో సీట్ వచ్చే అందరు పొమ్మంటున్నారు కానీ నాకు పోబుద్ది లేదు, పోవాలని లేదు, ఏంటికి లేదు అన్నాడు. ఏంటికి లేదంటే అది నాకు తెలియదు, నాకు మంచిగా అనిపిస్తలేదు. అయితే ఆయన ఒక మాట అడిగిండు, నేను ఒక మాట అడుగుతా జవాబు చెప్పు. అన్నాడు. దాని అన్నాడు, మీ ఇంటికాడ ఊళ్ళైనా బొమ్మలు చేస్తారా? ఎవరు చేయరు. చుట్టుపక్కల ఊళ్ళైనా బొమ్మలు చేస్తారా? నువ్వు ఊళ్ళు చేయరు. ఇంటికాడ ఎవరు చేయరు, చుట్టుపక్కల ఊళ్ళు చేయరు, నువ్వు ఇంటికి చేస్తున్నావు.

0: నిన్న అభినంది నేను ఇంటికి చేస్తున్నాను, ఇంటికాడ చూడలేరు, చుట్టుపక్క కూడా లేరు, మరి నేనే ఇంటికి చెప్తున్నా నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా కదా అన్నాను. ఇక ఆయన అన్నాడు, సుడిపిల్గా పరమాత్మ ప్రతి మనిషికి ఒక విద్య ఇస్తాడు, ఆ విద్యలో తరక్కీ చేసుకోవాలని 3 సార్లు దానికి ఒక టైం కూడా ఖాయం చేస్తాడు, ఒక మోకా దేతా హే, అవసరం కూడా ఉట్టిస్తాడు. తో ఉస్ మోకే కో సమజ్ కర్కే తుమ్ అగర్ నికల్ పడతే హే తో తరక్కీ కర్లేంగి, దాన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోతే యాడ దానికైనా పోతావు, లేకపోతే ఆ యాలలు ఇడిచిపెట్టించినావు అనుకో, పరమాత్మ కూడా అంటాడు ఓ బేకుగానికి విద్య ఇచ్చినా అని తిరిగి గుంజుకుంటాడు, మళ్ళా మిల్లంగా మళ్ళా మర్చిపోతాం అనమాట. అంతే ఆయన మాట విని ఆయన మొక్కి అదే రోజు రాత్రికి హైదరాబాద్
1: వెళ్ళిపోయా.
0: ఆయన మాటలు విని అదే రోజు రాత్రికి వెళ్ళిపోయినా హైదరాబాద్ లో ఒకరోజు అరవిందో మహర్షి అరవిందో పుస్తకం చేతులు వస్తే ఆయన కూడా అదే మాట రాసిండు. ఇప్పుడు తనకు తాను గుర్తు చేసుకోవాలంటే ఏంటంటే నీ లోపల ఏదైతే సహజమైన విద్య ఉన్నది దాన్నే చెయ్యి, అదే పరమాత్మ కార్యం. తనను తాను గుర్తు చేసుకున్నందుకు దీనికంటే పెద్ద సాధనం ఇంకేం లేదు. సహజమైన విద్యలు నీ లోపల అయితే ఉన్నాయో దాన్నే పడుకుని తను ఆడుకో, పని చేసుకో, బతకాలంటే. అయితే ఆయన చెప్పిన అంత పెద్ద మహర్షి చెప్పిన మాట ఈ కుమ్మరాయన చెప్పిన మాట తేడా ఏముండదని ఇంకంత పెద్ద ఫిలాసఫీ ఇలా చెప్పిండు. ఈయన మాట నేను ఆ రోజు వెళ్ళిపోయినా, మళ్ళా ఇక ఆడనే హైదరాబాద్ కాడనేగా చేసినాయిగా చాలా పని చేసేవాళ్ళము, మరి గమ్మత్తుండే ఇక పోగానే కాలేజీ పోగానే కూర్చుంటుండే ఈ సార్లు అందరూ గంట గంటన్నర దాకా మస్తు కథలు చెప్తుంటే మీ ఆ తర్వాత పని మొదలైతుండే మంచిగా అందరు సార్లు కూర్చుండే ఇంటుండ్రి పగటికి ఏమో మా ఉస్మాన్ సాబ్ మారుతనరావు కుల్కర్ణి అని ఉండే వీళ్ళందరూ మా కోసం టిఫిన్లు తెచ్చేటోళ్ళు, వాళ్ళు ఏం బడి కూర్చుండే తినాలే ఇక ఇళ్ళేమో చిక్కడపల్లి కాడ కాలేజ్ ఏమో మాస్టర్ ట్యాంక్ మీద వాళ్ళు ఏం బట్టి తినాలి ఇక బతి అట్టనే కాలం గడిపింది. కానీ ఒక్క రోజు ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నేను చాలా పని చేసేటోడు
1: బీఎఫ్ఏ
0: అయితే ఉస్మాన్ ఏమో సిద్ధికి నా దగ్గర వచ్చి చెప్పిండు, శర్మ సాబ్ చాలా పని చేస్తావు మంచిగా అనిపిస్తుంది, చాలా మంచి పని ఉన్నది అది కూడా గమ్మత్తు అనిపిస్తుంది, కానీ నాది ఒక ఇచ్చ ఉన్నది ఖ్వాయిష్ ఉన్నది అనమాట అది నువ్వు పూర్తి చేయి. నేను చెప్పావు సార్ అయితే మొత్తం చేస్తాం పూర్తిగా చేస్తాం ఏమున్నది అంటే ఖ్వాయిష్ ఆయన ఒక మాట అన్నాడు, ఒక్క గీత ఉంటే కూడా ఈ గీత శర్మ గీత అని మంది చెప్పాలి అన్నాడు.
1: ఆ మాట మీ ముద్ర ఉండాలి
0: అది ఇది శర్మ గీత అని అనాలి. ఆ రోజు మేము విచారం చేసినాం, మేము ఏం చేస్తున్నాం ఏతే చదివినాము ఏతే విన్నాము ఏతే చూసినాము మా కల్పన మొత్తం దాని లోపల తిరుగుతున్నది, దానికంటే బయట ఏం చేయలేకపోయినాం. మనిషి ఎంతగానమైతే చూస్తాడో ఏతే వింటాడో ఏదో చదువుతాడో ఈయన కల్పన మొత్తం దాని లోపల తిరుగుతాయి. చాలా పెద్ద చేయాలి అంటే చాలా చూడాలి, చాలా వినాలి, చాలా చదువుకోవాలి, లేకపోతే అన్నిటితో కళ్ళు మూసుకొని మనకు తోచింది చేయాలి. అంతే ఇదే 2 లెక్కలు నాకు అనిపించే అప్పుడు. అయితే ఆ రోజు విచారం పుట్టే నేను ఏం చేస్తున్నా, ఇన్నది చదింది చూడి చూసిందే ఈ లోపలనే మా కల్పన అంతా తిరుగుతున్నా కదా, పెద్ద మేము క్రియేటివ్ వర్క్ చేసుకుంటున్నామని మేము ఎట్లా అనుకోవాలి, ఇదైతే మాత్రం ఏం పని కాదు. ఆ తర్వాత నా పని వర్షం మొత్తానికి మొత్తం బంద్ అయిపోయింది. నా సొంత పని ఉండాలంటే ఎట్లా ఉండాలి. ఆ సంవత్సరం హైదరాబాద్ బాగా తిరిగినప్పుడు పాత పాత కోట్లు ఉండే డ్రాయింగ్లు చేసుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఆరోగ్యం అంతా పాడైపోయింది, చాలా తిరిగినాయి కదా రాత్రి. నా పని ఉండాలంటే ఏమి ఉండాలి, గట్లనే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత పాస్ అయినాయి, మళ్ళీ ఆదిలాబాద్ వచ్చేసినా కానీ అదే నెత్తిలో తిరుగుతా ఉన్నాయి, ఏం
1: చేయాలి.
0: తో హైదరాబాద్ మళ్ళా పోతే మా ఉస్మాన్ సాబ్ అన్నాడు, నువ్వు బరోడా వెళ్ళిపో ముంగాటి చదువు కోసం, నేను పోను ఎటో నీ తాత కూడా పోతాడు పో అని ఆయన చాలా ఇది చేస్తే సరేలే బరోడా పోదామని
1: పోయాడు.
0: అకాడమీ నాకు 200 రూపాయలు నెలకు స్కాలర్షిప్ ఇచ్చే
1: లలిత్ కళా అకాడమీ హైదరాబాద్
0: లలిత్
1: కళా.
0: అయితే ఆ వ్యవస్థ కూడా ఉస్మాన్ సాబ్ చేసిండు. పోయినా బరోడా పోతే అందరన్నారు సూడు పిల్గా శర్మ నీకు అడ్మిషన్ దొరకదాడా, ఎందుకంటే చాలా ఆధునికమైన కాలేజు, ఆధునిక రకమైన పిల్గాలు ఉంటారు దాంట్లో, పర్సనాలిటీ చూస్తారు అన్ని చూస్తారు, ఎన్నో దోతి మూతి కట్టుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అలా పోతే నీకు కూడా అడ్మిషన్ ఇస్తారని కొందరు అన్నారు. ఆయన నేను పోయినా ఉస్మాన్ సాబ్ చెప్తా ఉంటే ఎందుకు పోదు, పోతే ఆ ఇంటర్వ్యూలో అందరికంటే ముందు నాకే పిలిచిండు, నేను పిస పిస కాలేజ్ చూస్తా ఉంటే నేను పోలే లోపల ఇంకొన్ని పిలుచుకున్నారు, అందరిది అయిన తర్వాత నాకు పిలిచి నాకు పిలిస్తే కూర్చుని పెట్టిండు సార్లు, మహేంద్ర పాండ్యా ఉండే, రజనీకాంత్ పంచాలు ఉండే, భట్ సాబ్ ఉండే, కొందరు ఉండే. అలా ఇక మెల్లగా మెల్లగా మెల్లగా నా ఇంటర్వ్యూతో మాటలు ముచ్చట్లు మొదలైపోతే 2.5 గంటలు అయిపోయాయి.

0: రెండున్నర గంటలు ఇంటర్వ్యూస్ ఆగి నేను చెప్తా ఉన్నా వాళ్ళు వింటా ఉన్నారు. వాళ్ళందరూ మెజర్ పండే సార్, ఇక శర్మ నీకు మేము అడ్మిషన్ ఇస్తున్నాం, హాస్టల్ వ్యవస్థ కూడా మొత్తం చేసేస్తాం, ఇక నువ్వు వేడి లేదు, నిన్న పోయి సామాన్ తెచ్చుకుంటా అంటే ఏం సామాన్ తెచ్చుకుంటావు, సామాన్ ఇలా వండుకుందాం అన్నాడు. నువ్వు ఉండేగా నువ్వు పోయి లేదు. అయితే ఇంటికాడ వచ్చి సామాన్ ఏమనుకుంటు
1: వాళ్ళు మిమ్మల్ని అంతగా మెచ్చుకోవడానికి కారణం ఏం చేసి మెప్పించారు వాళ్ళు?
0: ఇంకా నేనైతే చూసిన జనం దగ్గర ఈడ అవన్నీ మాటలు మాట్లాడిన జనం దగ్గర ఎన్నికలైతే టెక్నిక్లు చూసినా, ఆ టెక్నిక్ ద్వారా వాళ్ళు ఏమేమి తయారు చేస్తారో దాని గురించి చాలా చెప్పిన. వాళ్ళు అన్నారు నీకు గీతగానం తెలుసు, నువ్వు ఉండవలసిందే అంటారు.
1: అప్పటికే మీరు గ్రామాలకు తిరగటం, గ్రామాల నుండి అప్పుడే
0: చాలా తిరిగినా ఇవన్నీ చూసినా, అప్పుడు చాలా పెద్ద పెద్ద మనుషుల దగ్గర నుంచి చాలా చాలా టెక్నిక్లు నేర్చుకున్నా. ఓజోల దగ్గర నుంచి ఇత్తడి పోత, ఎల్లప్ప తాత దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి నక్కాష్ పని, మట్టి పని, రకరకాల పనులు అప్పటికి నేర్చుకుని ఉన్నా. ఎన్ని రకాల పనులు వస్తాయి గీతగానం నీకు తెలిసి ఉన్నది, నువ్వు ఉండవలసింది అన్నారు. అడ్మిషన్ ఇచ్చేసినారు. అలా ఉన్నా పని చేసిన, పని చేస్తే నాకు అప్పటికి నచ్చిన తిరుగుతా ఉన్నది నా సొంత పని. ఏమిటి మొట్టమొదటి ఏంటంటే కళ జన్ని అంటారు, కళ జన్ని కళ ఒక పరిభాష అయింది, 64 కళలు అంటారు, అది అంటారు గిది అంటారు, సో అసలు ఎన్ని కళ అంటారు అని తిరుగుతా ఉన్నాయి నెట్లో. అలా పని చేయలేకపోతున్నా. నా పరిస్థితి ఏందో మా మహేంద్ర పండే వాళ్ళు వీళ్ళు చాలా మంచిగా గ్రహించిండ్రే, ఏ రకంగా ఉన్నాడుగా. నా భయంకరంగా ఇక తిరుగుతా ఉంటుంటే పెయ్యి అంతా గంగలు కలిసిపోయి, నా బరువు 80 కిలో బరువు ఉండే 45 పైకి వచ్చేసే
1: బక్కైపోయారు
0: బక్కగా, కడుపులో చాలా అవస్థ అయిపోయింది. అప్పుడు తిండి తగ్గకపోతుండే. అయితే చాలా సార్లు కొన్ని కొన్ని రోజుల దాకా మౌనం ఉంచుతుండి, ఎవరితోని మాట్లాడుతుండి, కొన్ని కొన్ని నెలలు చాలా మౌనంగా తిరుగుతుండి. మా కాలేజ్ ముంగాటనే కమాఠీ బాగానే ఒకటి ఉండే, దానికి వటవృక్షం ఉండే, దాని కింద కూసుంటుండి పోయి, ముంగాట ఒక చెట్టు ఉండే, చెట్టుకు చూస్తా ఉంటుండే. ఆ చెట్టు రకరకాల మార్పులు, పూత అయింది, కాత అయింది, మళ్ళీ అంతా రాలిపోయి, ఒక్కొక్క ఆకు రాలిపోయింది. రాలిపోయిన తర్వాత దాంట్కెళ్ళి చిన్న చిన్న ఇగురు మొదలు పెట్టే, ఇగురు ఉట్టే. అయితే నాకనిపించే కొత్తది ఉట్టియాలంటే మనది అంత ఇడిచిపెట్టవలసిందే, ఇడిచిపెట్టాలి, ఇడిచిపెడితేనే కొత్తది ఉట్టియగలుగుతాను.
1: ధన్యవాదాలు గురూజీ. స్వతహాగా చిత్రకారులు, శిల్పకారులు, దాంతోపాటు ఒక సౌందర్య దృష్టి జీవితంలో ఎందుకో అవసరం అనేది ఒకసారి అది ఉండి మన వాళ్ళు ఎంత హాయిగా బతికారు గత తరం వాళ్ళు అనేది చెప్పారు. చాలా మందికి మీరు చెప్పిన మాటలు ఒక ఆలోచన రేకెత్తిస్తాయని చెప్పి అనుకుంటూ చాలా అంశాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శిల్పకారుడు కీర్తిశేషులు రవీంద్ర శర్మ గురూజీ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు. 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా రికార్డు చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం అభినందన. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఆత్రేయ రచన, సంగీతం ఇళయరాజా.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:56 అండ్ 28 సెకండ్స్. మురారి నుంచి చిత్ర గారు పాడిన పాట మనం విన్నాం. మనీష్ శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. అండ్ ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 నుంచి 2005 మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం కదా. అండ్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ప్లే చేసుకునే లాస్ట్ సాంగ్ అనుకోవచ్చు అనమాట. కుమార్ సాను నిష్మ పాడిన పాట. అండ్ ఈ పాట ఈ మధ్య సోషల్ మీడియాలో బోల్డ్ అంత వైరల్ అయిందనమాట. అండ్ ఈ పాట చాలామంది కూడా ఇష్టం. ఆయుధం సినిమా నుంచి అద్దరిపోయే పాటతో ఈరోజు షోకి నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం రెడీగా ఉంటుంది మీకోసం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ఆయన ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేస్తే సుమారు 7 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ చైర్పర్సన్ ఎంపీ పీపీ చౌదరి తెలియజేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు రీటైల్ మెడికల్ షాప్స్ బంద్ పాటిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు రేపు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున 5:30 గంటలకు పుష్కర స్నానాలు ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుట్పాత్లు, కాలిబాట్లపై ఉన్న అక్రమ ఆక్రమణలు తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన జరగవలసిన పీజీఈ సెట్ పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మే 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. రాష్టంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. రానున్న 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 2 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. తెలుగు సినిమా పాట సరికొత్తగా పురుడు పోసుకున్న రోజు.

సినీ వినీలాకాశంలో ధృవతార కనిపించిన రోజు ఇది. ఆయన పాటలు ఆ భగవంతుని పాదాల దగ్గర చేరే భక్తి కుసుమాలు.

0: ఆయన పాటలు సమాజానిపై సంధించే ప్రశ్నల బాణాలు.
1: గడేసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారలోకం.
0: ఆయన పాటలు అనుబంధంతో పెనవేసుకుపోయే తుమ్మిద నాదాలు.

తెలుగు పాటల స్థాయిని పెంచి సగటు ప్రేక్షకుడికి తెలుగంటే తేనెలూరు మాట అని తెలిపి తన రచనలతో మనల్ని పెనవేసుకున్న ఆత్మీయ తీగ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజుని వివిధ భారతీ వేదికగా జరుపుకుందాం. ఆ రచనామృతాన్ని ఈరోజు మనసారా ఆస్వాదిద్దాం.

పాటంటే 10 సార్లు పాడాలనిపించేటట్టుండాలి. పాటంటే బాణీలకు ఓణీలు కట్టినట్టు ఒద్దికగా ఉండాలి. పాటంటే కాయలతో నిండుగా ఉన్న చెట్టులా తెలుగుతనంతో ప్రతిబింబించాలి. పాటంటే పడుచుపిల్ల నవ్వులా, పాపడి బోసి నవ్వులా, అమ్మ చల్లని దీవెనలా ఉండాలి అని తెలుగు పాటను మృదువుగా, మధురంగా, మార్ధవంగా మనకందించిన గేయ రచయిత పుట్టినరోజు పండుగ ఈరోజు. అంతగా తెలియని కొన్ని విశేషాలు, వారి సినీ గీతాల ప్రయాణంలో కొన్ని సంగతులతో ఆత్మీయంగా సీతారామశాస్త్రి గారిని గురించి మాట్లాడుకుందాం. గుర్తు చేసుకునే అవసరం మనెవ్వరికీ లేదు, మర్చిపోతే కదా. వారు తెలుగు పాట మాత్రమే కాదు, తమిళంలో విడుదలైన ఒక సినిమాకి డబ్బింగ్ పాటగా రాసిన ఒక మధురమైన గీతం మీ అందరికోసం.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit Samriddh Bharat.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 15 నిమిషాలు. సిరివెన్నెల పాట మన మనసులో మాట ఆత్మీయంగా ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాము. వివిధ భారతి వేడుకగా మరి మధ్యప్రదేశ్లోని శివ్నిలో పొద్దున్నే ఆ రోజు వెన్నెల కురిసింది. తెలుగు భాషకు సిరి పట్టబోతోందని ఆ ఎండాకాలమే చల్లని వెన్నెలగా మారిందేమో. అదే మే 20, 1955 చెంబోలు సీతారామశాస్త్రి గారు పుట్టినరోజు. వారి తాతగారు అప్పట్లో అక్కడ స్టేషన్ మాస్టర్. అంటే తెలుగు పాట మధ్యప్రదేశ్లో పురుడు పోసుకున్న రోజు ఇది. మేధావి, ఏకసంధాగ్రాహి ఇవి సీతారాం గారిని ముద్దుగా పెద్దలు ఇచ్చిన బిరుదులన్నమాట. ఆ మాటే నిజం చేస్తూ ఎంబీబీఎస్ ఎంట్రెన్స్లో రాష్ట్రంలో 21వ ర్యాంక్ సాధించారు. మంచి భవిష్యత్తు అని వెన్నుతట్టి తండ్రిగారు మెడికల్ కాలేజ్లో చేర్పిస్తే టీసీ తీసుకుని వచ్చేశారు మన కవి కోవిదుడు. అదేంటి అని నివ్వెరపోయారంతా. మరి ఆయన మనసులో ఉన్న కోరికేంటో ఎవరికీ తెలియదుగా.

0: ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈరోజు సీతారామశాస్త్రి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని మరి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించే బాధ్యత కాస్తైనా తీసుకుందామన్నది మన సీతారాం గారి వాదన. అందుకనే ఎంబీబీఎస్ కాలేజీలో సీటు వచ్చినా కూడా టీసీ తీసుకుని వెనక్కి తిరిగొచ్చేశారు. పగలు ఉద్యోగం, సాయంత్రాలు కవిత్వం, రచనలతో రాగోల్లాసం. అలాంటి సమయంలో కె విశ్వనాథ్ గారు శంకరాభరణం విజయోత్సవాలలో పాల్గొనడానికి కాకినాడకు వస్తున్నారని తెలిసింది. హితులు స్నేహితులు అందరూ అన్నారట, నువ్వు ఎంత బాగా రాస్తావు కదా విశ్వనాథ్ గారి గురించి ఆ రోజు ఒక కవిత రాయమంటే మరి మన కవికోవిదుడు ఏమన్నారో తెలుసా, నేనెవ్వర్నీ కాకాపడుతూ రాయలేను అని నిక్కచ్చితమైన వ్యక్తిత్వంతో గట్టిగా అనేశారట. అది సీతారాం గారంటే ఇంత పొగరు మంచిది కాదు అని హితవు చెప్తే తిరిగి చూడకుండా వచ్చేశారట సీతారామశాస్త్రి గారు. సరే దారిలో వారికి ఒక ఆలోచన వచ్చింది, వ్యక్తిని పొగడను పుని శంకరాభరణం సినిమా ఆ వ్యక్తి శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని, ఒక స్త్రీకి అమలినమైన సహాయం అందించిన ఆ వ్యక్తి జీవితాన్ని తెరపై ప్రేక్షకులు మెచ్చేటట్టు తీశాడే దానికి అభినందనలు అందిస్తాను అని గంగావతరణం భగీరథ ప్రయత్నాన్ని రాశాడు. ఒక్క 4 లైన్లు చెప్పనా, నాకలోకమది నీ పుట్టిన ఇల్లు, నాగభూషణుడు చేపట్టినవాడు, లోకపావని మందాకిని రసవాహిని స్వాగతం, జీవన సుధ నీ స్వాగతం, ఇలా సాగిన ఆ గీతం ఎంతకీ మన వింటుంటే మన మనసు ఎంత హాయిగా ఉంది. మరి ఇంతకీ ఈ పాట విశ్వనాథ్ గారు విన్నారా? ఏమో తొలి 4 లైన్లు విన్న నాకైతే ఏదో లోకానికి వెళ్ళిపోయినట్టే ఉంది.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం సీతారామ శాస్త్రి గారి గురించి. మరి ఆ రోజు విశ్వనాథ్ గారి కోసం రాసిన గంగావతరణం కవిత సమయం లేకపోవడం వల్ల సభలో ఆ పాట వినిపించలేకపోయారు శాస్త్రి గారు. అందరూ నిరుత్సాహపడ్డారు సీతారామ శాస్త్రి గారు తప్ప. ఇక్కడొక గమ్మత్తు చెప్పన, వినాల్సిన వారు వినలేదు కానీ ఆల్ ఇండియా రేడియోలో, సభల్లో, సదస్సుల్లో, శివాలయాల్లో పాట ఎంతగా మారుమోగిపోయిందంటే 4 సంవత్సరాల తర్వాత జననీ జన్మభూమిశ్చ షూటింగ్ సమయంలో వినాల్సిన ఆ విశ్వనాథుడే విన్నాడు. కానీ తన కోసమే రాశారు అన్న విషయం మాత్రం అప్పటికి తెలియదట. ఆ పాట ఎంతగా విశ్వనాథ్ గారిని కదిలించిందంటే, జననీ జన్మభూమిశ్చ చిత్రంలో ఆ పాట వేసుకోవడానికి స్వదస్తూరితో, అంటే వారే స్వయంగా రాసి అనుమతి కోరుతూ సీతారాం గారికి ఉత్తరం రాసేంత అంతగా కదిలిపోయారు కె విశ్వనాథ్ గారు. అందుకే సినిమా టైటిల్స్ కనుక మీరు గమనిస్తే CH సీతారామ శాస్త్రి అని బ్రాకెట్లో భరణి అని చెప్పి అసలు పేరుతో పాటు కలం పేరు కూడా రెండు కలిపి వేశారు. మరి తొలి తెలుగు సినిమా కోసం పాట ఎప్పుడు రాశారో తెలుసా? సినిమా మొదలవ్వకముందే, నేను మీకు ఈ సిచ్యువేషన్ చెప్తున్న 2 సంవత్సరాల క్రితమే పాట సిద్దమైంది అన్న విషయం మీ అందరికీ తెలుసా? అంటే సినిమా పాట రాసే ఉద్దేశమే లేదా? లేదు, కేవలం రసానందం కోసం, తన కోసం తాను రాసుకున్నది ఆ పాట. ఆ పాట మన నోట పలికే రోజు ఎప్పుడొచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. ఈలోపల చంద్రకళ గారు దీకొండ నుంచి ఒక చక్కటి కవిత రాసి పంపించారు, వీలునంత చదివేస్తాను. విలువైన భావనలు కూర్చావు, విలువలకు కట్టుబడినావు, అక్షర సిరివెన్నెల పంచావు, తెలుగు భాష సిరిని చాటావు. అద్భుతంగా ఉంది, చాలా ధన్యవాదాలు. నిజంగా మనందరం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనల్లో ఈరోజు తడిసిపోతున్నాము.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజుని వివిధ భారతి వేదికగా జరుపుకుంటున్నాం ప్రత్యేక కార్యక్రమంగా. 1985 జనవరి విశ్వనాథ్ గారు తీరిక లేకుండా ఒక పక్కన స్వాతిముత్యం, మరో పక్కన ఒక కొత్త కథతో కుస్తీలు పడుతున్నారు. కొత్త కథ, కథానాయకుడు సంగీత కళాకారుడు చూపులేనివాడు, నాయిక మూగ చిత్రకారిణి, విశృంఖలంగా జీవితాన్ని గడుపుతున్న మరొక యువతి. కాని తెలియకుండా మట్టిలో మాణిక్యంలాంటి నాయకుడిని సంగీత గగనతలంలో స్వరభాస్కరుడిని చేస్తుంది. ఇటువంటి కథకు పాటలు అత్యంత లోతుగా, అందంగా, ఆర్ద్రంగా, అద్భుతంగా, కొత్తదనంతో కావాలి అంటే నిరంతరం తనతోటి ఉండే గేయరచేత కావాలి అని అనుకున్నారు విశ్వనాథ్ గారు. సీతారామ శాస్త్రి గారికి పిలుపందింది, మీరు రాసిన పాటలు రికార్డ్ చేసి తీసుకురండి అని. వెళ్లారు, కాని అందించింది మాత్రం వేరెవరికో. ఎందుకంటే విశ్వనాథ్ గారికి అనుకోకుండా ఇంకొక పని కలిగి వెళ్లిపోయారు. ఇది రెండవసారి వారిని కలవకుండా సీతారామ శాస్త్రి తిరిగి వచ్చేశారు అనకాపల్లి. ఎంఏ ఇంగ్లీష్ ఫైనల్ పరీక్షలు, మళ్లీ ఫోన్ చేస్తే పరీక్షలని పక్కకి నెట్టి ఆత్మతృప్తిని వెతుక్కుంటూ బయలుదేరారట మన సీతారాముడు. పాట నచ్చకపోతే మా అజ్ఞానం అనుకోండి అన్న నిగర్వి విశ్వనాథ్ గారికి నమస్కరించి వారు చెప్పిన విశేషాలు అన్నీ అర్థం చేసుకుని మీరు స్వేచ్ఛగా రాయండి అంటే విహంగంలా ఆకాశంలో ఎగిరిన మనస్సుని పెన్నులోకి ప్రేరేపించి 15 రోజులు ప్రసవ వేదన పడ్డాక వచ్చిన పాటే ఈ పాట. సిరివెన్నెల సినిమా పేరే చివరి వరకు ఇంటి పేరుగా నిలిచిన ఆణిముత్యం, మేలిముత్యం సీతారామ శాస్త్రీయం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం సీతారామ శాస్త్రి గారి రచనల్ని, వారు పడిన ఆవేదనని, ప్రసవ వేదనని ఒక్కొక్క పాట మనకు అందించడానికి. మరి సిరివెన్నెల సినిమా పాటలు ఎంత పేరు తెచ్చాయో అంతే బాధ్యతను కూడా నేర్పాయి. ఎక్కడ విన్నా ఈ పాటలే. ముఖ్యంగా శివుడిని నిందాస్తుతి చేసే ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, పండిత పామరులందరినీ రంజింపచేసింది. కాని ఆ రోజే శాస్త్రి గారు అనుకున్నారట, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అన్న వెక్కిరింపులా సినిమా పాటల్లో సాహిత్యమా అన్న భావనను నా రచన చెరిపేయాలి, నా పాట మన్నన పొందేలా ఉండాలి, నా పాటకు గౌరవముండాలి అని చెప్పి ఎంత గట్టిగా అనుకున్నారంటే చివరి వరకు కూడా అదే సాగింది కదా. నేటికి కూడా వారి పాటంటే అదే గౌరవం మనందరికీ. మరి సిరివెన్నెల అంటే శోభాయకరమైన, లక్ష్మీప్రదమైన, మంగళకరమైన వెన్నెల అని అర్థం. సినిమాలో మీ పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రే అని వేస్తాను, దాని తర్వాత మీ అదృష్టం. ఇది మీకు శుభప్రదం. ఈ మాటలన్నవి స్వయాన విశ్వనాథ్ గారు. మరి రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు మనందరికీ అందరికీ తెలుసు, ఇప్పటికీ చాలామంది రచయిత సిరివెన్నెల అంటేనే టక్కున గుర్తుపెట్టేస్తారు. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక రచయిత కూడా సీతారామ శాస్త్రి గారే. మరి సిరివెన్నెల సినిమా తర్వాత వారు అనుకున్న మరొక మాట, అలంకారం అంటే తయారవ్వడం కాదు, తెలుగు వ్యాకరణంలో పాటకైనా పద్యానికైనా అందాన్ని చేకూర్చే ఆభరణాలు అని తన పాటలలో తెలుగుతనాన్ని, తెలుగు భాషని తిరిగి మనకు పరిచయం చేసిన సీతారామ శాస్త్రి గారికి తెలుగువారం మాత్రమే కాదు, తెలుగు భాష కూడా రుణపడి ఉండదు.

0: సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట కార్యక్రమంలో వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కలం పడితే క్షణాలు గంటల్లా రోజుల్లా, అక్షర సేద్యం కాదు అక్షర యజ్ఞం చేసేవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఒక్క పాటకు ఏ రచయితైనా మహా అయితే ఒకరోజు రెండు మూడు రకాలుగా రాసిచ్చేవారేమో, అంటే రెండు మూడు వర్షన్స్ రాసిచ్చేవారేమో, కానీ సీతారామశాస్త్రి గారు మాత్రం ఒక్కొక్క పాటకు కనీసం 20 అత్యధికంగా 100 వర్షన్స్ రాసేవారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల్లో చెప్పాలంటే, ప్రపంచమంతా పడుకున్నాకే లేచే అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు, చీకటిలో ప్రభవించే విప్లవకారుడు, పాటలు అనే తుపాకులు అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు, ప్రశ్నలు గుప్పిస్తాడు అన్నది అక్షర సత్యం. మీకింకొక విషయం తెలుసా? శివపూజకు చిగురించిన స్వర్ణకమలం చిత్రంలోని పాటకు

అత్యధికంగా దాదాపు 20 రోజులు 18 గంటలు ప్రతిరోజు కూర్చుని కష్టపడి రాసేవారట. ఏ తల్లి కూడా ఇంత వేదన పడదేమో బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు. అందుకనే ప్రతి పాట ముత్యాల మూటే.

0: సీతారామ శాస్త్రి గారు స్వయంగా పాడిన కళ్ళు చిత్రంలోని ఈ పాట మనందరి కోసం.
1: తెల్లారింది లేగండు కుక్కురుకో.

0: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140 సంప్రదించండి.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో వారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి పుట్టినరోజుని పురస్కరించుకుని శృతిలయలు, స్వయం కృషి, స్వాతికిరణం, స్వర్ణకమలం వారి ప్రతిభకు మచ్చుతునకులు మాత్రమే. అదే కాలంలో అదే కలంతో నిన్నే పెళ్లాడతాలో ప్రేమ కురిపించి, గాయంలో ప్రశ్నించి, అటు తర్వాత రాసిన వేల పాటల్లో అంతరంగ ఆవిష్కరణ చేశారు సీతారామశాస్త్రి గారు. తెలుగు పాటకు పదార్చన చేసి ఆలోచనామృతమైన సాహిత్యాన్ని మనకందించారు. తెలుగు పాటకు వన్నెలు అద్ది అందమైన ప్రేమను, చిలిపి సంగతుల్ని శృంగారంతో అద్ది, సిరాతో దిద్ది రాగోల్లసాన్ని కలిగించారు. అంతే నిజాయితీగా మంగళసూత్రం అంగడి సరక కొనగలవా చేజారాక అని ఓదారుస్తూనే ప్రశ్నించారు.
2: మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశా.
1: పాట 10 కాలాల పాటు పాడుకోవడమే కాదు, 10 తరాల పాటు ఆలోచింపచేసి స్పందన కలిగేటట్టు చేయగలిగిన రచయిత ఎవరు అంటే జవాబు కేవలం సీతారామశాస్త్రి గారే అని మన తెలుగువారం అందరం ముక్త కంఠంతో జవాబిస్తాము.

ఎడారంటి ఆశల వెనక, బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే, ఎడారంటి ఆశల వెనక.

పూర్తి కథ వింటే కానీ పాటరాయని సిరివెన్నెల కలం. మీరు గ్రాంధికాలే రాస్తారన్న మాటను చెరిపేసి కాలేజ్ కుర్రాళ్ల క్యాంటీన్ కబుర్లతో పాట రాయండి. రాయగలరు అని నాకు తెలుసు అన్న రామ్ గోపాల్ వర్మకి బాటనీ పాఠం అందించిన ప్రజ్ఞకు మెచ్చాలా, లేక కళ్ళు సినిమాలోని సీకటోళ్ల లోకంలో కొత్త పొద్దు పొడుపురా, అమావాస్య లోగిలిలో దీపావళి జాతర అంటూ చూపులేని వారి లోకంలో జరిగే కథ పాడి వినిపించినందుకు మురిసిపోదామా? ఇవి కాదు చిన్నపిల్లాడు గురువు ఆశీర్వచనం కోసం పాడే వినతిపత్రం. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటూ మనలో కూడా స్వాతికిరణాన్ని వెలిగించి మనసులు కరిగించిన సిరివెన్నెలకి పుట్టినరోజున వారి రచనాశైలిని, రాసిన పాటల్లోని బహుకొన్ని వింటూ ఈ పుట్టినరోజు సిరివెన్నెల పాట మన మనసులో మాటగా చెప్పుకొని సంతోషపడదామా? ఇదే సరైన బహుమానమంటారా?

తెలుగు పాటను బిడ్డలా ప్రేమించి, తండ్రిలా దీవించి, ఆర్ద్రతతో స్పృశించి, తన పదాలతో పాటకు పదార్చన చేసిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పద్మశ్రీ బిరుదుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది, గౌరవించింది. తెలుగు భాష అందిపుచ్చుకున్న గౌరవం సీతారామ శాస్త్రీయం. తెలుగు భాషకు అందిన వైభవం సీతారామ శాస్త్రి కలం. వేల వేల పద్మాలతో, పాటలనే కుసుమాలతో తెలుగు పాటను, తెలుగు భాషను అందంగా, రసజ్ఞంగా, వయ్యారంగా, చిలిపిగా, మూగగా, ప్రేమగా, వేల వేల వర్ణాలతో మనకందించిన మనవాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. రాగాన్ని తన అనురాగంతో పలకరించి, భావాన్ని బాంధవ్యంతో బంధించి, మతిని మాధుర్యంతో తడిమి, ఆ భావనలో తాను తడిసి ముద్దై మనల్ని ముగ్ధుల్ని చేసిన సీతారామశాస్త్రి పుట్టినరోజు వేడుక భావయుక్తంగా, రాగరంజితంగా, ఆత్మతృప్తినిస్తూ సాగిందని ఆశిస్తూ ఈ సీతారామశాస్త్రీయం వివిధ భారతి శ్రోతలందరికోసం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జన్మదినం కాబట్టి ఈరోజు కార్యక్రమంలోని అన్ని పాటలు వారు రచించినవే వినొచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలేగా వింటారు.

0: నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 6 నిమిషాలు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, మీ రేడియో సఖి అనుపమతో. మరి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తోంది ఆకాశవాణి వివిధ భారతి. అలాగే తొలిపాట సిరివెన్నెల గారి కలం నుంచి వారు నటించిన సినిమాలోని అరవింద సమేత సినిమాలోని ఒక పాట కూడా వినేద్దాం. మరి చైతన్య స్ఫూర్తిలో ఏం మాట్లాడుతున్నాము ఏంటి అని చెప్పి ప్రతిరోజు మీ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. ఎండలేమో మండిపోతున్నాయి, దాహంతో గొంతు ఎండికిపోతుంది. పనిమీద బయటికైతే వెళ్తున్నాము, కానీ అక్కడ దొరికే నీరు స్వచ్ఛమైందేనా? ఆరోగ్యానికేం కాదు కదా. ఇది మనందరికీ వచ్చే మొదటి సందేహం. అన్ని చోట్ల మినరల్ వాటర్ అందుబాటులో కూడా ఉండదు. అలాగే మీరు ఇంటి నుంచి ఒక్కొక్కసారి నీళ్లు కూడా మర్చిపోవచ్చు. కానీ మీరు తాగే నీరు స్వచ్ఛమైనదే అని మీర్జాపూర్కి చెందిన ఘన్శ్యామ్ మౌర్య భరోసా ఇస్తున్నారు ఆ ప్రాంత వాసులకి. ఇంతకీ ఎవరి ఘన్శ్యామ్, ఏంటా కథ, మాట్లాడుకుందాం ఈ పాట విన్నాక.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు నిన్ను అందరికీ ఘన్శ్యామ్ మౌర్య, మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఇంతకీ ఎవరి ఘన్శ్యామ్ మౌర్య, మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకునేంత గొప్ప పని ఏం చేశాడు మీకు విషయం తెలుసా? ఈయన ఒక రోజు కూలి, కాయకష్టం చేసుకుంటే గాని కడుపు నిండదు. మరి ఇందాక తాగే నీరు, స్వచ్ఛత అని ఏదో చెప్పానంటారా? ఒకసారి ఏం జరిగిందంటే, ఘన్శ్యామ్ గారి తల్లి దాహంతో అందుబాటులో ఉన్న నీళ్లు తాగి అస్వస్థురాలై చనిపోయారు. కారణం కలుషిత నీరు అని తెలిసి ఘన్శ్యామ్ మౌర్య గుండె ఆగినంత పనైంది. అయ్యో అని ఏడవని క్షణం లేదు. కాని ఆ రోజే అనుకున్నాడట, మా అమ్మలాగా ఎవ్వరూ కలుషితమైన నీరు తాగి చనిపోకూడదు. కాని ఒక రోజు కూలి, అంతగా సంపాదన కూడా లేదు, ఏం చేస్తాడు, ఏం చేసి ఉంటాడు? మాట్లాడుకుందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో మనం యూపీ ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్కి చెందిన ఘన్శ్యామ్ మౌర్య గురించి మాట్లాడుకుంటున్నాం. మరి వీరు ఒక రోజు కూలి. వీరి తల్లి స్వచ్ఛమైన నీరు దొరకక అంటే పొల్యూటెడ్ వాటర్ తాగి చనిపోయారు. మరి వీరనుకున్నారు, ఈ ఘన్శ్యామ్ గారు అనుకున్నారు, ఎవరికీ ఇలాంటి బాధ రాకూడదు అని చెప్పి తను పనిచేసే యజమాని దగ్గరికి వెళ్లి 500 రూపాయల అప్పు తీసుకుని ఒక పెద్ద కుండ కొన్నాడు. ఒక తోపుడు బండిని అద్దెకు తీసుకుని ప్రతిరోజు పరిశుభ్రమైన తాగునీరు ఆ కుండలో నింపి మీర్జాపూర్లో ఉన్న కూలీలకు అందజేయడం మొదలుపెట్టాడు. ఇదంతా ఎప్పుడు, తను ఉదయం పనికి వెళ్లకముందు అటు తర్వాత ఇంటికి వెళ్లే సమయంలోనూ చేసేవాడు. మెల్లిగా ఒక్క కుండ స్థానంలో మరొక కుండ అలా సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాడు. మరి దాని తర్వాత ఏం చేశాడు, ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: చైతన్య స్ఫూర్తిలో మనం ఒక రోజువారీ కూలి ఘనశ్యామ్ మాథుర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఘనశ్యామ్ మౌర్య గారు ఏం చేశారో తెలుసా? యూపీ మీర్జాపూర్లోని కూలీలందరికీ స్వచ్ఛమైన నీరు అందించడం మొదలుపెట్టారు. 52 సంవత్సరాల ఘనశ్యామ్ మౌర్య మీర్జాపూర్లో దాదాపు దూర ప్రాంతాలకు కూడా, అంటే రోజుకి 100 కిలోమీటర్లు తోపుడు బండి తోసుకుంటూ వెళ్తున్నాడు. హాస్పిటల్స్, బస్టాప్లు, మార్కెట్లు, ఇలా అవసరం అనిపించిన ప్రతి చోట రోజుకి 1000 లీటర్లు తాగే నీరు, అవి కూడా స్వచ్ఛమైనవి అందిస్తున్నాడు. ఈయనని మట్కా మ్యాన్ ఆఫ్ మీర్జాపూర్ అని చెప్పి అందరూ అనడం మొదలుపెట్టారు. మట్కా అంటే కుండ అని మనందరికీ తెలుసు కదా. ఆ కుండలో చల్లటి తాగే నీరు, అది కూడా 45 డిగ్రీల ఎండలో వీరందరికీ అందిస్తున్నాడు. స్వలాభం ఏమీ లేదు, కేవలం అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న కోరిక తప్ప.

చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం ఘన్శ్యామ్ మౌర్య గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీర్జాపూర్లో దాదాపు 100 కిలోమీటర్లు తిరుగుతూ అవసరమున్న చోట కుండలలో స్వచ్ఛమైన నీరు అందిస్తున్న ఈయనని నడిచే చలివేంద్రం అందామా, లేకపోతే ఎండాకాలంలో నీరు అందిస్తున్న ప్రాణదాత అందామా? కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, చెప్పులు, టవల్స్ కూడా ఆ కుండల పక్కన మనందరికీ కనిపిస్తాయి. నాలాంటి వారు ఎందరో సోదర సోదరిమణులు దాహం తీరాక తింటారు. చెప్పులు ఎండలో తెగిపోతే అవసరానికి పనికి వస్తాయని నవ్వేస్తున్న ఈ మహర్షికి సమాజానికి తన వంతుగా చేస్తున్న సేవకు నమస్కారం అంటోంది వివిధ భారతి. పెద్ద జీతం లేదు, కాని పెద్ద మనసు ఉన్న ఘన్శ్యామ్ మౌర్య చేస్తున్న పని నిజంగా అభినందనీయం. మనకున్న పరిధిలో మనందరం ఇంటి ముందర ఒక కుండ పెట్టి నీళ్లు అందిద్దామా? ఇప్పటికే కనుక మీరు చేస్తుంటే మీ అందరికీ కూడా అభినందనలు. ఘన్శ్యామ్ మౌర్య కథ ఒక్కరినైనా కదిలించి వారికున్న ప్రాంతంలో ఇలాగే దాహం కనుక తీరిస్తే అంతకంటే కావలసిందే ఉంది చెప్పండి.

మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ఆంటోనియో తాజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యకుడు సెర్గియో మత్తారెల్లాతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమాపేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత్ ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనీని రాత్రి భోజనం సందర్బంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ద కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్బంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికున్న లోతైన అభిమానం, భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్దత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమాపేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమాపేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమాపేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమాపేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రం కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ద ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్

0: ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషనర్ సమాపేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూబాక్తో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ, రక్షణ పరిశ్రమ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమాపేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం, సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్ష 85,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.1

0: 0% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మీరు వింటున్నారు ఈట్ ఫిట్. స్వాగతం సుస్వాగతం అంటోంది రేడియో సఖి అనుపమ. హలో, ఎండాకాలంలో ఫిట్నెస్ ఏంటండి, బేజారైపోతుంటే అని చెప్పి మనందరం అనుకోకుండా ప్రతిరోజు మా ఈ షో వింటూ స్పందిస్తున్న మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. మరి మీ ఫిట్నెస్ టిప్స్ కూడా మాతో పంచుకోవచ్చు. మా ఫోన్ నంబర్ మీకు తెలుసు కదా, 0404-2340852, 0402-2402-582. ఇది మా నంబర్. ఒక మంచి పాట వినిద్దాం, దాని తర్వాత నాకు తెలిసిన కొన్ని ఫిట్నెస్ టిప్స్ మీతో పంచుకుంటాను.

ఈట్ ఫిట్ కార్యక్రమానికి మళ్ళీ మరొకసారి మీ అందరికీ స్వాగతం. ఎందుకంటే ఎండాకాలం అలసిపోయాము, ఇప్పుడు ఫిట్నెస్ టిప్స్ ఏంటి అని చెప్పి మీరు ఏ రోజు అనుకోకుండా ప్రతిరోజు హుషారుగా ఈ షోలో పాల్గొంటున్నందుకు మరోసారి థ్యాంక్స్. మరి మనం ప్రతిరోజు తినే భోజనమే కానీ మన ఆరోగ్యానికి మేలు చేసేవి తింటే ఫిట్నెస్ మన సొంతమవుతుంది. ఎండ కాబట్టి కూల్ డ్రింక్స్ తాగేద్దామని చెప్పి అందరికీ అనిపిస్తుంది కదా, కానీ నో వద్దు అని అంటాను. పోషకాలు మెండుగా ఉన్న కొబ్బరి నీళ్లకే నా ఓటు. ఎండ నుంచి శరీరాన్ని చల్లబరచడమే కాదు, వెంటనే మనకు శక్తినిచ్చే అమృతం కొబ్బరి బొండం. మరి కొబ్బరి బొండం నీళ్లు తాగితే అంత తీయగా ఉండవు కదా. కూల్ డ్రింక్ అయితే హాయిగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ అందులో ఉన్న ఎన్నో అంటే షుగర్స్ అలాంటివన్నీ మనకి స్పైక్ అయ్యి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి, కానీ మేలు మాత్రం చేయవు.

ఈ ట్వీట్ కార్యక్రమంలో మనం మన శ్రోతలందరూ కూడా మెసేజెస్ పంపిస్తున్నారు. గోనె రవి వరంగల్ కరీమాబాద్ నుంచి ఏం పంపించారంటే, నాకు కాయకష్టం చేయడం ఇష్టం, నా పనిలోనే నాకు ఎక్సైజ్ ఉంది కాబట్టి అనారోగ్యం ధరికి రాకుండా ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇలానే మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. మరి మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పని చేస్తూ ప్రతిరోజు మనం శారీరకంగా ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి. అవునా? ఈరోజు ఎండాకాలంలో మనం తినాల్సినవి తాగాల్సినవే మాట్లాడుకుందాం. చెరుకు రసం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, కానీ ఎలా, బరువు పెరిగిపోతాం కదా అని అంటారా? మోతాదులో తాగండి, ఐస్ వేసుకోకండి. ఎందుకు చల్లగా తాగాలంటే, మీరు ఇంతక కూల్ డ్రింక్స్ తాగద్దన్నారు, ఇప్పుడు ఐస్ కూడా వేసుకోవద్దంటే ఎలా అండి అంటారా? ఇంటికి తెచ్చుకొని మీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి. బయట దొరికే ఐస్ స్వచ్ఛమైన నీటితో చేసిందో లేదో అని మనందరికీ అపనమ్మకాలు ఉన్నాయి కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మనకు కావలసినవి నచ్చినవి కూడా ఎండాకాలంలో తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన ఫిట్నెస్ ని కూడా కాపాడుకోవచ్చు.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఈరోజు ప్రపంచ తేనెటీగల దినోత్సవం. వావ్, అలాంటిది కూడా ఒక రోజు ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో మనతో పాటు ప్రయాణిస్తున్న తేనెటీగలు తేనె లేని జీవితం ఊహించుకోండి, ఫిట్నెస్ కి అది ఎంత అవసరమో. సో వాటిని పరిరక్షించడానికి అలాగే వాటికి అంటే మనము నేచర్ లో వాటికి ఒక ప్లేస్ ఉంచడానికి ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. ఇక రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి ఏం పంపించారో తెలుసా? ఎండాకాలంలో ఫిట్నెస్ కోసం పొద్దున్నే అంటే సూర్యోదయం ముందరే లేచి యోగా చేసి హనీ లెమన్ వాటర్ తీసుకోవాలి. చూసారా, హనీ లేకుండా చాలా మందికి తెల్లవారదు. తెల్లవారగానే వేడి నీళ్లలో చాలా మంది తేనె కలుపుకుని తాగుతారు. ఇది నిజానికి ఫిట్నెస్ కి చాలా ఉపయోగపడుతుంది కూడా. అలాగే మధ్యాహ్నం భోజనంలో మజ్జిగ ఉండాలని రాశారు. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, కొబ్బరి నీళ్లు తాగాలి. చాలా మంచి మంచి సూచనలు చేశారు, చాలా థ్యాంక్ యూ. మరి తాటి ముంజలు మనం మర్చిపోతే ఎలా? ఎండా ఎండాకాలంలో విరివిగా దొరుకుతాయి, జీరో ఫ్యాట్. ఎండాకాలంలో ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. అసలు ఈ తాటి ముంజలు తినడం వల్ల చలువను అందించి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ముంజలతో ఒక వెరైటీ చెప్పనా? చాలా క్విక్ రెసిపీ. మామిడి పళ్ళు రసాలుంటాయి కదా, రసం తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. అందులో పొట్టు తీసిన ముంజలు వేయండి. ఇవి మునిగేంతగా ఉండాలన్నమాట రసం. సో ఈ ముంజలు మునిగేంతగా మామిడి పండు రసం వేశాక ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఎప్పుడన్నా ట్రై చేయండి, చల్లగా అయ్యాక తిని చూడండి. కడుపు కూడా నిండుతుంది, అలాగే ఎంతో చలవ కూడా చేస్తుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి మామిడి పండు రసంలో, అలాగే తాటి ముంజల్లో కూడా. రెండు కలిపి తింటే బరువు సంగతి ఏంటి, వేయింగ్ మెషిన్ మనల్ని చూసి వెక్కిరించేస్తుంది అని చెప్పి అనుకోకండి. ఒక్కసారి మితంగా ఒక ముంజలు కొంచెం ఒక చిన్న బౌల్లో రసంలో ట్రై చేసి చూడండి. వెరైటీగా కూడా ఉంటుంది, బోలెడని పోషకాలు కూడా మీ సొంతం.

కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో టైం అయితే 1 గంట దాటి 3 నిమిషాలు. మరి మన శ్రోతలు చాలా చక్కగా స్పందిస్తున్నారు. ఈ తాటి ముంజలు మామిడి పండు రసం చాలా బాగుంది, నేను ఇప్పుడే వెళ్లి సాయంత్రం ముంజలు కొనుక్కుంటాను అని చెప్పి కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి మెసేజ్ చేశారు. అలాగే సయ్యద్ హైదర్బాయ్ అమీర్పేట నుంచి ఏం పంపించారంటే ఒక టిప్ పంపించారు, రాగి జావా ఆమ్చూరు పచ్చడి ఇది తప్పకుండా తీసుకోండి బాగుంటుందని. అలాగే రాము బల్కంపేట నుంచి పంపించారు, సమ్మర్ లో సబ్జా రాగి జావా చాలా చల్లదనాన్ని ఇస్తుంది, ఇది కూడా ట్రై చేయొచ్చు, ఫిట్ గా ఉండొచ్చు అని. అండ్ ఇంకొకటి మనందరికీ తెలిసిందే, నిమ్మరసం తేనెతో తాగినా మంచిదే, లేదా మామూలుగా తీసుకున్నా కూడా డీటాక్స్ గా పనిచేస్తుంది. మరి దీంట్లో ఇంకొక వెరైటీ డీటాక్స్ వాటర్ చెప్పనా మీ అందరికీ. ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకుని దాంట్లో కొన్ని కీరా ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మకాయ చెక్కలు ఒక గిన్నెలో నీళ్లలో పోసేసి అది ఒక అరగంట అయ్యాక వడగట్టి అంటే ఫిల్టర్ చేసి తాగండి. దీంతో డీటాక్స్ అవ్వడమే కాదు, వడదెబ్బ తగలకుండా ఎండ దెబ్బ తగలకుండా కూడా మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. ట్రై చేయండి.

జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి ఒక టిప్ పంపించారు. ఏంటంటే, వీలున్నంతగా కూజాలో నీళ్లు తాగండి, ఫ్రిడ్జ్ లో వాటర్ తాకకండి అని. మరి వీటన్నిటితో పాటు సమయానికి తినడం, తగినంత వ్యాయామం, కనీసం రోజుకి అరగంట చేస్తే కంటి నిండా నిద్ర, ఇలాంటివి ఆరోగ్యశ్రీ మీ అందరి సొంతమవుతుంది ఇలాంటివి కనుక మనం పాటిస్తే. ఇలాగే వేపుళ్ళ కంటే ఫ్రైడ్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. ఉడకబెట్టిన కూరలు, ఆకుకూరలు తినండి. తగినంత నీళ్లు తాగండి. పచ్చి మామిడికాయ షర్బత్ చేసుకోండి. ఎలా చేస్తారో తెలుసా? నాకు తెలిసిన ఒక చిన్న విధానం చెప్పేస్తాను. ఒక పచ్చి మామిడికాయని కుక్కర్లో 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేయండి. చల్లారాక గుజ్జుతో పంచదార, దీంట్లో కొన్ని సబ్జ గింజలు, నీళ్లు, ఒక చుక్క వెనిలా ఎసెన్స్ వేసుకుని షర్బత్ లాగా చల్లార్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగండి. ఇన్ని రకాలు మన ఇంట్లోనే తయారు చేసుకుని తింటూ తాగుతూ ఫిట్ గా ఉండే మార్గాలున్నాయి. కావలసిందల్లా ఆరోగ్యంగా ఉండాలి అన్న మన దృఢమైన ఆలోచన. మరి ట్రై చేసేద్దామా ఈ ఎండాకాలం?

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో రెండవ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరొక 50% ఖర్చు చేసే ప్రతిపాదన కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమాపేశంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్టాన్ని పర్యావరణ

0: హితంగా అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఈరోజు రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయని వెల్లడించింది. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రతిపాదన కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కలిసి హైదరాబాద్ నగర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించినట్టు జి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం సమర్పించిన 162 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనల డిపిఆర్ అందిన తర్వాత కేంద్రం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటుందని ఖట్టర్ హామీ ఇచ్చినట్టు కిషన్ రెడ్డి వివరించారు. అమృత్ 2.0 పథకం కింద 3975 కోట్ల రూపాయల వ్యయంతో మూసీ నది మురుగునీటి శుద్ది కోసం 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసిందని, వీటి ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగునీరు శుద్దవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణాన్ని సందర్శించి భద్రత పారిశుద్ధ్యంపై సూచనలు చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన స్వచ్చభారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమాపేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణాభివృద్ది, సర్క్యులర్ ఎకానమీ చర్యలను వివరించారు. కోర్ అర్బన్, పెరీ అర్బన్, రూరల్ అగ్రికల్చరల్ రీజన్ల సమతుల్య అభివృద్ది కోసం ప్రభుత్వం క్యూర్ ప్యూర్ రేర్ విధానాన్ని అనుసరిస్తోందని, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయని అన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై సోమాజీగూడలోని ద పార్క్ హోటల్లో రాష్టస్థాయి వర్క్షాప్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఈయు సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా ఈయు మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ ఈయుల మధ్య వలసలు, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై ఈ వర్క్షాప్ లో విస్తృతంగా చర్చించనున్నారు. వరంగల్ నగరాభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు అభివృద్ది కనిపిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈరోజు వరంగల్ నగరానికి వచ్చిన కంచి కామకోటి పీఠం జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య ఆసుపత్రిలో అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటి ఆసుపత్రి అభివృద్దిపై కమిటీతో సమీక్షలో పాల్గొంటున్నారు. జనగణనలో కుల గణన చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును టీపీసీసీ అధ్యకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతల తొలగింపుకు కుల గణన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో విజయవంతంగా ముగిసిన కుల సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట ప్రభుత్వం అనుసరించిన ఈ శాస్త్రీయ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన తక్షణమే నిర్వహించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మంచిర్యాల జిల్లా రాపనపల్లి అంతర్రాష్ట చెక్పోస్టు వద్ద భారీగా నకిలీ వరి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట నుంచి తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల నకిలీ విత్తనాలను లారీలో తరలిస్తుండగా తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు 21,49,000 రూపాయలుంటుందని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. రాష్టంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని వెంగళరావు నగర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22-23 తేదీల్లో 1:3 చొప్పున అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ కు హాజరు కాలేని వారు ఈ నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చని బోర్డు తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల జాబితాను విడుదల చేస్తామని బోర్డు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెందిన 9 కొత్త పౌర సేవలను మీసేవ, వాట్సాప్, చాట్ బాట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఆస్తి పన్ను, జనన మరణ ధృవీకరణల సవరణలు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ వంటి సేవలను రాష్ట వ్యాప్తంగా పౌరులు నేరుగా వాట్సాప్ ద్వారానే పొందవచ్చని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం తెలిపింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2కి సెట్ బి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని మెడికల్ దుకాణాలు మూతబడ్డాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లోని ఫార్మసీలను 24 గంటల పాటు తెరిచి ఉంచాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. అపోలో, మెడ్ప్లస్ వంటి కార్పొరేట్ స్టోర్లను తమ సేవలు అందుబాటులో ఉంచాలని డీసీఏ డీజీ సూచించారు. అత్యవసర ఔషధాల కోసం 1800599969 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. తెలంగాణలో భానుడి ఉగ్ర రూపంతో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండగా భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరో 50% ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్ష సమావేశంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. షో టైం కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం. నిజంగానే కదా, షో టైం అనగానే అందరిలో ఉత్సాహం, ఉల్లాసం, అలాగే ఒక యాంగ్జైటీ. నేను పంపించిన ప్రశ్నకి జవాబు రైట్ గా ఉందా లేదా, చదువుతారా లేదా, ఇలా ప్రతిరోజు మీ అందరూ పంపించే స్పందనలతో ఈ కార్యక్రమం అవుతుంది సూపర్ హిట్. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402

0802-403-2484 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఈరోజు షో టైంలో నేను అడగబోయే ప్రశ్న ఏంటి అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్, జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కదా, వారికి సంబంధించిన ఒక చిన్న ఈజీ క్వశ్చన్. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన చిత్రం పేరేంటి? జూనియర్ ఎన్టీఆర్ నటించిన డబుల్ యాక్షన్ చేసిన చిత్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402-324-0852కి వాట్సాప్ పంపించండి.

షో టైమ్ లో తొలి ప్రశ్నగా నేను అడిగాను, జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన సినిమా పేరేంటి అని. నిజానికి ఇక్కడ రెండు సినిమాలు ఉన్నాయి. సో రెండు సినిమాలలో ఏ పేరు పంపించినా వాళ్లందరూ సరైన జవాబులు పంపించినట్టే. అదుర్స్తో పాటు ఆంధ్రా వాళ్లలో కూడా వారు డబుల్ యాక్షన్ చేశారు. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? మియాపూర్ నుంచి భాను, దేవరకొండ నుంచి గోపి, సుచిత్ర నుంచి సతీష్, సూర్యారం నుంచి బ్రూస్లీ, అంకుషాపూర్ నుంచి సుదర్శన్, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్ నుంచి రమణి, పార్వతీపూర్ నుంచి కృష్ణవేణి, ఓల్డ్ ఆల్వాల్ నుంచి అనురాధ, గజ్వేల్ నుంచి వెంకటేష్, అలాగే శివలత, హకీంపేట్ నుంచి ఇంకా భూదన్ పూజంపల్లి నుంచి భోగమార్కండేయ, అనిత, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. రాకేష్ ఫరీద్ నందిపేట్ నుంచి కూడా సరైన జవాబు పంపించారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి స్టూడియో క్లాక్ లో టైం అయితే పరిగెత్తేస్తుంది. 1 గంట దాటి 32 నిమిషాలు. 1:32 షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలో తెలుసా? మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు పంపించేయాలి 0402324052, 0402324582. ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరేంటి? టాలెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరు ఏంటి? మేల్ పర్సన్. ఓకే, ఒక టాలెస్ట్ మ్యాన్ మన ప్రపంచంలో ఒకరున్నారు, వారి పేరు తెలిస్తే జవాబు పంపించేయండి 0402324082. ఇది మా వాట్సాప్ నంబర్.

షో టైమ్ లో మరి నేను ఇందాక అడిగాను ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరేంటి, టాలెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే జవాబేంటో తెలుసా, టర్కీకి చెందిన సుల్తాన్ కోజిన్. వీరు 8 feet 2.8 inches పొడవున్నారు, అంటే 8 feet పొడవున్నారు. అమ్మ బాబోయ్, అసలు 8 feet అంటే ఇమాజిన్ చేయలేం కదా. మరి చాలా మంది శ్రోతలు రైట్ ఆన్సర్స్ పంపించారు, ఎవరెవరు తెలుసా, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి అరుణ్, అలాగే హైదరాబాద్ నుంచి హర్షిని, నవీపేట నుంచి మనీషా, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీపీరావు, వీక్లీ బజార్ నుంచి మురహరి, కిస్మత్పూర్ నుంచి సునీత, సుమన్, శిరీష, పెడన నుంచి అప్పలరాజు, వైట్ఫీల్డ్ నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, బెంగళూరు నుంచి వీరు పంపించారు, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఇంకా చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ నుంచి అరుణ, రాజేందర్, అలాగే మా పేర్లు కూడా చదవండి ప్లీజ్ అని చెప్పి భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కూడా పంపించారు, వీరు కూడా సరైన జవాబే పంపించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కనుక రేడియో సెట్స్ కొత్తగా ఆన్ చేసుకుంటే వివిధ భారతి కుటుంబానికి స్వాగతం చెప్పేస్తున్నాము. మరి షో టైంలో మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము, మీరు పాల్గొనాలంటే జవాబులు పంపించాలంటే 0402324082 0402324208 ఇది మా వాట్సాప్ నంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధంగా ఉన్నారు కదా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది? జవాబు తెలిస్తే 0402324208852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో నేను ఇందాక అడిగాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చిందని. శ్రోతలందరూ సరైన జవాబులు పంపించారు. 2019 లో వారికి పద్మశ్రీ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? కర్నూలు నుంచి బ్రహ్మయ్య, వరంగల్ నుంచి బాలకృష్ణ, సూరారం నుంచి

నందిపేట నుంచి వెంకటేష్, వరంగల్ నుంచి రాంబాబు, చంద్రకళ. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైమ్ లో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు. అలాగే శ్రోతలందరూ చాలా మంది మెసేజెస్ పంపించారు, థ్యాంక్ యూ. మీరు ఈ రోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలన్నీ వినిపిస్తున్నారు, మాకెంతో నచ్చాయని. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు సెట్టిసిలిలో మళ్లీ కలుద్దాం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: వృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే.
2: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:49. మరి కాన్పూర్లో ఒక సరికొత్త ప్రయోగం చేసిన ఆకృతి భవ్యాలు, వాడిపడేసిన పూల నుంచి వ్యర్థాల నుంచి రంగులని తీసుకొస్తున్నారు. ఆ రంగుల్ని అద్దకంగా వాడుతున్నారు వస్త్రాలపైన. దీనికి తొలిసారిగా వారు చేసినప్పుడు ఎక్కువగా కాన్పూర్ వాసులు స్పందించలేదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం మీద ఈ సో మచ్ బెటర్ లేబుల్ని చాలా మంది ఆదరిస్తున్నారు. కెమికల్స్ లేని సహజ సిద్దమైన రంగుల వాడకం, నీటి చెలమలు, సరస్సులు ఇవన్నీ కూడా ఈ వ్యర్థాలు లేకుండా అన్ని శుభ్రంగా ఉంటున్నాయి కాన్పూర్ నగరంలో. ఇదొక సరికొత్త ప్రయోగం. వ్యర్థాలను రకరకాలుగా మనందరం వాడడం చూశాము, విన్నాము. కానీ యువతని కూడా ఆకట్టుకునే విధంగా ఈ సరికొత్త ఆలోచన నిజంగా అభినందనీయం, అవునా?

వ్యర్థాలతో కెమికల్స్ లేకుండా సహజ సిద్ధమైన రంగులు వాడేసి అవి డ్రెస్సుల మీద డిజైన్స్ గా కుట్టడం అనేది ఒక సరికొత్త ఆలోచన, అవునా? మరి మీలో కూడా ఎందరో నైపుణ్యం ఉన్న కళాకారులున్నారు. ఈ దిశగా మీరు కూడా ప్రయత్నించండి. మనమున్న ఊళ్లలో ఎన్నో దేవాలయాలున్నాయి. వీలైతే ఆ పూలను ఇలా రంగులుగా మారుద్దాం, లేకపోతే కనీసం కంపోస్ట్ గా మార్చేసి మొక్కలకు వేద్దాం ఎరువులుగా. ఏమంటారు?

పొద్దుల్లా పదిగొట్టే సంధికి ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని గట్టనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాల నుండి రాత్రి 11 గొట్టేదాకా.

మరికొంచెం సేపట్ల మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమం షురూ అవుతుంది. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. గట్లనే 5:30 కథిందాం పిల్లల కోసం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు. కథల సంపుటి నుండి ప్రాణదానం కథ వింటారు రచన గరిపెల్లి అశోక్, చెప్తారు బి సంధ్యలీల. గట్లనే స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథ వింటారు రచన కన్నెగంటి అనసూయ, చెప్తారు జి జ్యోతి. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొద్దుమట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మాట చెప్పుండ్రీ పాట అయినండ్రి. మీరు చెప్పే మంచి మంచి ముచ్చట్లతో పాటు మీకు ఇష్టమైన పాటను కోరిన కార్యక్రమం మాట చెప్పుండ్రీ పాట అయినండ్రి. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873322

మీరు వింటున్నారు మాట చెప్పుంది పాట అయినండ్రి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు చాలామంది పాటల్ని కోరుతూ ఉంటారు కదా, మరి ఈరోజు నిజామాబాద్

0: మీరు వింటున్నారు మాట చెప్పుండి పాట అయినండి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఒక శ్రోతతో మాట్లాడిద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: రమేష్.
0: ఎక్కడి నుంచి రమేష్ గారు? ఏం చేస్తుంటారు? ఆవులా లేకుంటే? సరేనండి, రెండు. అంటే వ్యవసాయంతో పాటు ఇంకొక వ్యాపారాన్ని కూడా చూసుకున్నారు. చెప్పండి ఏ పాట వింటారు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? చెప్పండి, ఏ పాట వింటారు?
1: ఆత్మ సినిమా.

0: వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్,
1: ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది.
2: ఎల్ఐసి యొక్క జీవనోత్సవం.
3: Wow! Lifetime celebration చేసుకోండి. LIC యొక్క జీవనోత్సవంతో ఫ్యూచర్ సెట్ అవుతుంది.
4: ఇది ఇయాల్టి మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం. రేపు వచ్చేమట్టు ఐదుగొట్టంగా మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వినొచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா கதிந்தா పిల్లల కోసం కార్యక్రమం. ఎన్నో తీర్ల మెదడుకి పదును పెట్టే జ్ఞానాన్నిచ్చి అలాగే మనసును ఇట్టే దగ్గరికి చేసుకునే కథల్ని వినిపించే కార్యక్రమం కతిందా పిల్లల కోసం కార్యక్రమం. ఈరోజు కతిందం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుండి ప్రాణదానం కథ వింటారు రచన గరిపెల్లి అశోక్, చెప్తారు బి సంధ్యలీల. గట్లనే స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథ వింటారు రచన కన్నెగంటి అనసూయ, చెప్తారు జి జ్యోతి. మిర్ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ముందుగా విందాం సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుండి ప్రాణదానం కథ, రచన గరిపెల్లి అశోక్, చెప్తారు బి సంధ్యలీల.
1: అనగనగనగా ఒక ఈశారణ్యం ఉంటుండే. ఆ ఈశారణ్యంకు రాజు సింహవర్ధనుడనే సింహం. వారి ఆధ్వర్యంలా గుహ ముందున్న వటవృక్షం నీడల సమావేశం. భళ్ళుకం, ఏనుగు, చిరుత, జింక, దుప్పి, కుందేలు, కోతులు, నెమళ్ళు, ఏనుగు, నక్కలు, తోడేళ్ళు మొదలైన జంతువులన్నీ పాల్గొంటున్నాయి. ఎందుకో ఏమో పులులు ఒక్కటి కూడా కానస్తలేవు. తల్లి బిడ్డలు వాళ్ళందరూ 5 ఈ అడవిలా నివాసముంటున్నారు. పొద్దుగల సమావేశంలా రాబోయేది ఎండాకాలం, నీటి కొరత, ఆహార కొరత, జాగ్రత్తల గురించి మాట్లాడి ఏం చేయాలనో అందరి అభిప్రాయాలు సింహవర్ధనుడు తెలుసుకుంటున్నాడు. పులి కుటుంబం నుంచి అభిప్రాయాలు కోరితే ఒక్క పులి కూడా లేదు. ముందు లేకున్నా కూడా తర్వాత ఆలస్యంగానైనా రావచ్చుగదా అనుకున్నారు. అందరుండి ఏ ఒక్కరు లేకున్నా ఏదో వెలితి లోటు బాధ అనిపించి ఏనుగును, చిరుతను, ఇతర జంతువుల్ని అడిగితే సమాధానమే లేదు. మా గనవళ్లేదు, మేం చూడలేదు, అవిటి పని అవిటికే, మాకైతే తెలియదు అని అంటున్నాయి. పెద్ద కోతి మాత్రం, అయ్యా ఇయల్లా పొద్దుగల్లనే చివ్వర్నున్న చెరువు దిక్కు అందరు పోయినట్లు అనిపించింది. షట్టుమీద నేనుండంగా అవి షట్టు కింద ఆగినప్పుడు అక్కడ మంచి పొట్టేలు మాంసం ఉన్నదట, బాగా బలిసిన మేకలు కూడున్నాయట. మొన్న తోడేలు బావ చెప్పిండు, అందరికి చెప్పకు, అందరు పోతే జాలది, మీ కుటుంబంకే తగినంత దొరుకుతుందని ఇంకా ఏవో ఏవో మాటలు వినిపించినాయి. అవి మీ దగ్గరకస్తున్నాయనుకున్నా అని చెప్పంగానే, సరే మంచి సమాచారం ఇచ్చినావు, మీ చేష్టల గురించి అందరూ రకరకాలుగా అనుకుంటారు.

అని మాటలల్లా తెలివైందానివే నువ్వు అన్నది సింహం రాజు. అప్పుడే మీకు సమాచారం ఇద్దామనుకున్నా. మీకు తెలుసుండొచ్చు, మీరే పంపుండొచ్చు. అవిటి గురించి అప్పుడే చెబితే చాడీలు కావచ్చు, పని పూర్తి కాగానే తిరిగొస్తాయి కదా అనుకుని ఊరుకున్నా అయ్యా, నన్ను మన్నించుండ్రి అని అంటది కోతిబావ. సరే అవి తిరిగి వచ్చినాయా అని అడిగి భల్లుకాన్ని పులి నివాసానికి పంపితే రానట్లున్నది, ఇంట్లో ఓళ్ళు లేరు అనే సమాధానం. కోతిబావ చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఏనుగుని తోడేల్ని పంపిస్తే బాగుండనుకున్నది సింహం. అంతట్లనే, మహారాజా, ఆ మాంసం గురించి నేనే పులిరాజుకు చెప్పిన, అవి నేను వేటాడినయే అని అన్నది తోడేలు. ఈ విషయం ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అని కోపం చేస్తే, మహారాజా క్షమించుండ్రి, ఇక నుంచి ప్రతి విషయాన్ని మీకు అందిస్తా అని తోడేలు సమాధానమిచ్చింది. అయ్యా, నేనెళ్తే మంచిగుండది, ఇంకోళ్ళనైనా వంపుండ్రి అని తోడేలనుడితోటి ఏనుగుతో పాటు భల్లుకాన్ని పంపించిండు రాజు. షరువుగట్టుకు చేరేటోళ్లకు ఊడల మర్రి కింద ఊరి జనం, ఆవులు, గేదెలు, మేకలు ఉన్నాయి. దూరంగా నేలమీద పులి కుటుంబం అటూ ఇటూ దొర్లుతున్నాయి. గప్పుడే 5-6 వేటగాళ్ళు, అటవీ అధికారులు, పశువైద్యులు వచ్చిండ్రు. వేటగాళ్ళు ఉపాయంతోటి పులుల కాళ్ళు కట్టేసిండ్రు. బాధతోటి ఎవరేం చేస్తున్నారో అవిటికి తెలుస్తలేదు. పశువైద్యులు అవిటి నోట్లెల్లా గొట్టంతోటి ఏదో పసరో కషాయమో వోస్తున్నారు. వేటగాళ్ళు వాటి నోళ్లు తెరిచి పట్టుకున్నారు. వారికేం భయం లేదు. ఆ తర్వాత వేటగాళ్లకు ఏదో పసరిచ్చి కడుపుకు రెండు వైపులా అన్ని పులులకు మర్దనా చేయమన్నారు. గట్ల చేసిన గోడ్సేపటికీ దొర్లుడు, మూల్గుడు మానేసి కాళ్ళు దగ్గరకు ముడుసుకొని నిద్రపోయినాయి. షరువు గట్టుమీదున్న ఏనుగును, భల్లుకమ్ను దగ్గరగా రమ్మని మమత అనే ఆవు విలువంగానే, ఏనుగు అడివెంతా ప్రతిధ్వనించేటట్లు ఘింకారించంగానే గోడ్సేపట్ల జంతుజాలమంతా షరువు కట్టమీదికచ్చింది. అప్పుడు ఏనుగంటది, మీరేం భయపడకుండ్రి, మీకోసం కాదచ్చింది, తమ సహచరులైన పులుల అవస్థ చూడతందుకచ్చినం అనంగనే అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మమత ముందుకచ్చి, అయ్యా గజరాజా, ప్రతిరోజు మేం ఈ ప్రాంతానికి మెయ్యతందుకస్తాం. ఇక్కడ చెరువుల నీళ్లు తాగుతాం, ఇక్కడ చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటాం. పగటాళ్ళ పులిరాజు కుటుంబమంతా ఇటుకై వస్తుంది. వాటి రాక చూసి మా వాళ్ళందరూ దూరంగా వారిపోయినరు. నేనొక్కదాన్నే ఉన్నా. ఆహారంగా మారితే తప్పేమున్నది, పరోపకారార్థమిదం శరీరం అని పెద్దలన్నమాట విన్నా. ఆ పులిగుంపు మమ్ముళ్ళని చూడలేదు, మేం చూసినాం. భయపడి మా వాళ్ళంతా వారిపోయినరు. అవి మాకై చూడకుండా అక్కడ 5-6 గొర్రె పొట్టేళ్ళు, మేకల కలేబరాలు కనబడుతున్నాయి కదా, అవిటికోసం కావచ్చు అనుకుని, అయ్యా ఆహారం కోసం వచ్చినట్లున్నారు. అవిటిని మీ తోడేలు 3-4 రోజుల కింద సంపి తిన్నంతా తిని వదిలిపెట్టిన మృతదేహాలు బాగా కుళ్ళిపోయి ఉన్నాయి. అవిటిని తింటే అనారోగ్యం పాలవుతారు. నన్ను తినమని ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా వినక నువ్వా మాకు చెప్పేది, వాటి పని అయినాక నీ పని పడతా అని గుంపు మొత్తం నా దేహాన్ని కాలిగోర్లతోటి రక్కినాయి చూడుండ్రి అనుకుంటా గాయాల్ని చూపించింది. రక్తం గడ్డగట్టిపోయిన చారికలు చూపెడుతుంటే ఏనుగు, భల్లుకం, అయ్యో ఇంత పని చేసినాయా, చెప్పంగా ఇనకపోతే షడంగా చూడాలంటారు అని అన్నాయి. పులులా ఓర్చుకోలేని బాధం చూసి మా యజమాని సమాచారం అందిస్తే ఏం జరుగుతున్నదో మీరు చూస్తున్నారు గదా. సాటి జీవుల పట్ల మాకు ప్రేమ తప్ప ద్వేషం లేదు. సృష్టిలో అన్ని జీవులు సమానమే, సృష్టికర్త సృష్టించినట్లు నడుచుకుంటున్నాం. శత్రువులనైనా ప్రేమించాలి అని పెద్దలంటారు. మీ ఆవాసాల్లో మీరు, మా ఆవాసాల్లో మేము ఉంటున్నాం. వేటాడి సంపుడు, తినుడు క్రూర జంతువుల లక్షణం కావచ్చు. అవసరమున్న మేర ఒకదాన్ని ఆహారంగా గ్రహించచ్చు, కాని అవసరం లేకున్నా ఇన్నింటిని గిట్ల వేటాడి చంపడం వలన ఏం జరుగుతున్నదో మీరే చూస్తున్నారు గదా. 1/2 గడిచిందో లేదో పశువైద్యులు పులిమీద నీటిని చిలకరించంగానే మేల్కొన్నాయి. దాని బంధనాలు ఇప్పేసిండ్రు.
ఎదురుగున్న

0: గిన్నెలా పాల వంటి పదార్థాల్ని గటగటా దాగేసినాయి. ఎందుకు గిట్ల జరిగిందో వైద్యుల్ని అడిగినం. పదార్థాలు క్రిముల వల్ల కుళ్ళిపోయి విషపూరితమైనయి. అవిటిని తినడం వల్ల జీర్ణక్రియ మందగించి గట్ల విలవిల్లాడినై. ఇక జంతువులే కాదు మనుషులకు ఇది వర్తిస్తుంది అని చెప్పిండ్రు. ఇక ప్రాణభయం లేదు. ఊరు ఊరంతా చూస్తుండగా వేటగాళ్ళు పులులను వెనకాల ఏనుగును భల్లుకాలను సాగనంపిండ్రు. షరువుగట్టుమీదున్నోళ్లతోటి కలిసిపోయి అడవిలకు చేరుకున్నాయి. తోడేళ్ల మాటలు మళ్ళీ ఏనాడు నమ్మలేదు. అవి నిజం చెప్పినా కూడా మమత నిజంగా నువ్వు గొప్పదానివే. శత్రువుల్ని సైతం ప్రేమించే గొప్ప గుణం నీది. ఆపదల నుండి గట్టెక్కించతందుకు నీ ప్రాణాల్ని పనంగా పెట్టినవు అనుకుంటా మమత గొప్పదనాన్ని గూర్చి మాట్లాడుకుంటా చీకటి పడుతున్నది అని ఇండ్లకెళ్ళిపోయినరు. ఇంటికి చేరంగానే పులులకు ఎందుకు వద్దని చెప్పినవు అని దోస్తులు అడిగితే, అనారోగ్యం వల్ల వాటి ప్రాణాలు ఒకవేళ పోయినట్లయితే మనవారే వీటిని చంపిండ్రని భావించి అడవిలోని ఇతర జంతువులు మనపై ప్రతీకారం తీర్చుకోతందుకు దాడి చేసి వేటాడి చంపేసేటివి. అప్పుడు ఊర్లో ఏముంటాయి ఊహించుండ్రి అనంటది మమత. అబ్బా ఎంత తెలివి, ముందు చూపు అని మనసులో మమతకు అభినందనలు చెప్పుకున్నాయి. గోడ్సేపటికి వెన్నెల భూమంతా వరుచుకున్నది.
1: ఇప్పటి వరకు సరికొత్త ఆవుపులి కథల సంపుటి నుండి ప్రాణదానం కథ విన్నారు. రచన గరిపెల్లి అశోక్, చెప్పినది బి సంధ్యలీల.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కథింద పిల్లల కోసం కార్యక్రమం వింటున్నారు. స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథ విందాం. రచన కండెగంటి అనసూయ, చెప్తారు జి జ్యోతి.
3: చంద్రయ్య ధర్మయ్య ఇద్దరు మంచి దోస్తులు. ఇద్దరు కూడా దేవుని దర్శించుకుందామని కాలినడకతోటి కాశీ బయలుదేరిండ్రు. కొంచెం దూరం నడిచినాక వాళ్ళిద్దరు కూడా అడవిలోకి ప్రవేశించిండ్రు. కొంచెం సేపటికి వాళ్ళిద్దరికీ ఆకలైంది. దగ్గర్లో ఉన్న షెట్టు కింద కూసోని కుసింత విశ్రాంతి తీసుకున్నాక తినేతందుకని తమ దగ్గరున్నటువంటి ఆహార పొట్లాలను దర్శిండ్రు. సరిగ్గా ముద్ద నోట్లో పెట్టుకుంటున్నప్పుడే ఓళ్ళో దబ్బున కింద పడిపోయిన సప్పుడినిపించింది. అటు దిక్కు చూసిండ్రు ఇద్దరు. ఓళ్ళో బాటసారి అటుగా నడుచుకుంటూ పోతుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయిండు. ధర్మయ్య తను తింటున్న ముద్దను పళ్ళల్లో వెట్టేసి ఉరుక్కుంటపోయి అతన్ని లేపి ముఖం మీద నీళ్లు కొట్టి సేవ చేసిండు. కొంచెం సేపటికి తేరుకున్నాడు బాటసారి. అతని మాటలల్లా అతడు అన్నం తిని మస్తు రోజులైందని అర్థమై మస్తు బాధపడ్డాడు ధర్మయ్య. చంద్రయ్య వద్దని అన్నా వినకుండా ధర్మయ్య తన తిండిని మొత్తం వెట్టేసిండు బాటసారికి తినుమని. ధర్మయ్య ఇచ్చిన తిండిని కొంచెం గుడి ఇడిసబెట్టకుండా మొత్తం తినేసి ధర్మయ్యకు దండం పెట్టి తన దారిన తాను వెళ్ళిపోయిండు బాటసారి. ఏమాత్రం ముందు చూపు లేకుండా తన తిండిని ధర్మయ్య ఆ బాటసారికి వెట్టేసిండు. ఆ బాటసారిలా ఆహారం తినకుండా ధర్మయ్య ఎక్కడ పడిపోతే తనెక్కడ పెట్టాల్సి వస్తుందోనని మొత్తం తినేసిండు చంద్రయ్య. ఏదో మొహమాటం కొద్ది తినమని కొంచెం ధర్మయ్యకిచ్చినా వద్దని ఆకలితోటే ప్రయాణం షురూ చేసిండు ధర్మయ్య. తిండి తిన్న తనకంటే ఏందినని ధర్మయ్యే ఎసుంటి అలసటా లేకుండా నడుసుడు చూసి ఆశ్చర్యపోయిండు చంద్రయ్య. ఇంకొంచెం దూరం పోయేసరికి దారిలా ఒంటిమీద నూలు పోగైన బట్టలు లేకుండా రోడ్డు పక్కన సలికి అణికిపోతున్న ముసలాయన కనిపించిండు మళ్ళా వీళ్ళిద్దరికి. అతని చూసిన మరుక్షణమే ఏమాత్రం ఆలోచించకుండా ధర్మయ్య తనతో తెచ్చుకున్న కంబలిని ఆ ముసలాయనకి కప్పేసిండు. మనం మస్తు దూరం ప్రయాణం చేయాలా, నువ్వు ఇబ్బంది పడతావు అని చంద్రయ్య అంటున్నా పట్టించుకోలేదు ధర్మయ్య. కడుపుల తిండి లేదు, ఒంటిమీద కంబల్లేదు, అయినా ఎంతో ఉత్సాహంగా నడుచుకుంటా పోతున్న ధర్మయ్యని ఆశ్చర్యంగా చూసిండు చంద్రయ్య. ఇంకొంచెం దూరం పోయేసరికి పగటి ఎండల నడవలేక నడుస్తున్న ఒక ముసలావిడ కనబడ్డది. ఆమెను చూసి జాలేసి తన గొడుగుని ఆ ముసలామెకిచ్చేసిండు ధర్మయ్య. అట్లాగే చెప్పులు, చేతిలోని కట్టె గిట్లా ఒక్కొక్కటి ఇచ్చేసుకుంటా మరింత ఉత్సాహంగా ముందుకు నడుస్తున్నాడు ధర్మయ్య. ఇక ఉండబట్టలేక అడిగేసిండు చంద్రయ్య, ధర్మయ్య కడుపుల తిండి లేదు, ఒంటిమీద కమ్మల్లేదు, తలమీద గొడుగులేదు, కాళ్ళకి చెప్పులు, చేతిలోని కర్ర ఏం లేవు నీ దగ్గర. అయినా నీ నడకలగాని నడతలోగాని ఏం మార్పులేదు. ఇవన్నీ ఉన్న నాకంటే నువ్వే మస్తు ఆనందంగా హాయిగా అనిపిస్తున్నావు. నాకు ఆశ్చర్యంగా ఉన్నది, కారణమేందో తెలుసుకోవచ్చా అని అన్నాడు చంద్రయ్య. అట్లా ఇచ్చేయడమే అని అన్నాడు ఏమాత్రం తొనకకుండా ధర్మయ్య. ఏమాత్రం అర్థంగానట్టు చూసిండు చంద్రయ్య ధర్మయ్య దిక్కు. నా దృష్టిలో ఎదుటోడి ఇబ్బంది పట్టించుకోవటం కంటే ముఖ్యమైంది, ఆనందమైంది ఏదీ లేదు చంద్రయ్య. ఉన్నోళ్ళు లేనోళ్ళకి ఇయ్యడమే ధర్మం. ధర్మంలో ఆనందమున్నది చంద్రయ్య. గా ఆనందం ఎక్కడా లేని శక్తినిస్తది మనకు. ఆ శక్తే మనల్ని నడిపిస్తది. పళ్ళిచ్చే చెట్టు ఎన్ని గాలానలచ్చినా కూడా అదరక బెదరక పచ్చగా కలకలలాడుతున్నదంటే ఉటి మనం పోసే చెంబుడు నీళ్లే కాదు చంద్రయ్య. ప్రతిరోజు పండ్లు ఇయ్యడం ద్వారా అది చేసేటి మేలు, ఇచ్చే సంతోషమే దానికి ఆ పచ్చదనమిస్తది. ఒక్క చెట్లే కాదు, చెరువులు, చేన్లు, పక్షులు, జంతువులు ఇవన్నీ మన నుంచి ఏం కోరకుండానే అన్నీ మనకిస్తూ అవి సంతోషాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు అర్థమైందా ఇవ్వటంలో ఉన్న శక్తేందో? అర్థమైందన్నట్టుగా తలూపుతూ ధర్మయ్య ధర్మబుద్ధికి మనసులోనే నమస్కారం పెట్టుకుంటా అతన్ని అనుసరించిండు చంద్రయ్య.
1: ఇప్పటి వరకు స్నేహితులు కథల సంపటి నుండి ధర్మబుద్ధి కథ విన్నారు. రచన కన్నెగంటి అనసూయ, చెప్పినది జి జ్యోతి.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: రేపు ఉజ్జమట్టు 5:30 కతిందాం పిల్లల కోసం కార్యక్రమంలో సరికొత్త ఆవుపులి కథల సంపుటి నుండి రాయబారం కథ వింటారు. రచన గరిపెల్లి అశోక్, చెప్తారు జి జ్యోతి. స్నేహితులు కథల సంపుటి నుండి దోస్తులు కథ వింటారు. రచన కన్నెగంటి అనసూయ, చెప్తారు బి సంధ్యలీల. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రూపకం అబ్బురపరిచే ఆదివాసుల కళ ఓజ రూపకం విందాం. సమర్పణ కెలెనిన్.
6: ఇత్తడి, మట్టి, మైనం, తేనె తెట్టెలే ముడిసరుకుగా ఆకర్షణీయమైన కళాకృతులను తీర్చిదిద్దుతూ హస్తకళలోని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓజా కళాకారులు. జీవనభృతి కోసం వంశపారంపర్యంగా వస్తున్న ఈ సంప్రదాయ కళను కొనసాగిస్తున్నారు. గిరిజనులకు అవసరమైన సంప్రదాయ భక్తి కళారూపాలను తయారు చేస్తూ తమ జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా కొలిమితో కుమిలి అరుదైన కళాకృతులను తయారు చేస్తున్నారు. దీన్నే డోక్రా మెటల్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు. స్థానికంగా ఓజా కళాకారులుగా ప్రాచుర్యం పొంది ఉన్న వీరు హస్తకళా నైపుణ్యంతో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం బెల్సారి రాంపూర్, ఆదిలాబాద్ మండలం చింతల్ బోరి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కేసలగూడ, జైనూరు మండలం ఉషేగాం, జంగాం గ్రామాల్లో ఈ గిరిజన హస్త కళాకారులు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. దేవతా విగ్రహాలు, మాణిక్యాలు, పూజా సామాగ్రి, సంప్రదాయ పాత్రలు, గంటలు, ఎద్దుల అలంకరణ వస్తువులు, గుర్రాలు, జింకలు, ఏనుగులు తదితర ఆకృతులను నాణ్యంగా తయారు చేస్తారు. శిల్పకళాధామంగా ఉన్న కెరమి

0: మండలం కెస్లాగూడ గ్రామాన్ని ఇటీవల సందర్శించిన ఆకాశవాణి బృందంతో ఆ ఊరి ఓజా కళాకారులు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఆ అభిప్రాయాలను ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం పరిధిలో ఉన్న కెస్లాగూడకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరంతా కూడా ఒక ప్రత్యేకమైన ఓజా కళాకారులు, ఒక కళకు ప్రసిద్ది. ఈ గ్రామానికి చెందిన కళాకారులంతా కూడా ఆ కళనే నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ జరిగిన జాతరలు, ఉత్సవాల్లో ఇక్కడ తయారు చేసిన ఓజా కళ, ముఖ్యంగా ఇత్తడి మైనపు మెరుపులను ఆయా జాతరల్లో ప్రదర్శిస్తూ ఉంటారు ఇక్కడి కళాకారులు. ఆ మెరుపుల వెనుక వీరి శ్రమ గురించి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కెరమేరి మండలం కెస్లాగూడ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ఇప్పుడు ఉయిక చిత్రు ఓజా కళాకారులు ఉన్నారు. నమస్కారం చిత్రు గారు.
1: నమస్తే
0: చిత్రు గారు. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటది?
1: వయసు 45.
0: అయితే మీరు ఎన్నేళ్ల నుంచి ఈ ఓజా కళ చేస్తున్నారు?
1: ఓజా కళ అంటే సార్, మా తాత గురించి, తాత నుంచి, తాత బసు తాత నుంచి వస్తున్నది. ఏమి లాభం లేదు.
0: తాత ముత్తాతల నుంచి ఇదే కళ మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఈ ఇత్తడి కళ ఏదైతే చేస్తున్నారో, ఈ కళ అంటే ఒక వస్తువు తయారు చేయాలంటే ఏమేమి అవసరం ఉంటాయి?
1: మట్టి కావాలి, రేతి కావాలి, ఇంకా సండ్రి కట్టెలు కావాలి, అని అన్ని ఉంటాయి, తయారైతాయి.
0: అయితే ముందు ఒక వస్తువు, ఉదాహరణకు ఇప్పుడు మీరు గంటలు, గుంగుర్లు, ఇంకా ఎన్నో రకాల వస్తువులు, ముఖ్యంగా గిరిజన సంస్కృతితో ముడిపడి ఉన్న అనేక వస్తువుల్ని మీరు తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వివిధ క్రతువుల్లో ఆ వస్తువుల్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు కదా, వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏమేం వస్తువులు తయారు చేస్తారు?
1: అన్ని వస్తువులు తయారు చేస్తాం సార్. గుంగుర్లు చేస్తాం, గజ్జలు చేస్తాం, గంటలు చేస్తాం, ఇంకా ఏమైనా బస్సు విగ్రహం ఏమైనా కావాలి అంటే అవధి చేస్తాం. ఆర్డర్ వస్తే ఎట్లా ఆర్డర్ ఇస్తే అట్లా చేస్తాం.
0: ఏమేమి విగ్రహాలు తయారు చేస్తారు?
1: ఇవే బసు, మా గుర్రాలు, పొడలు, దీపాలు, గజ్జలు, గుంగుర్లు, గంటలు, చాడా బసు, ఇథనాల్ పోసడి ఉంటాయి కదా, అది చాడలు, సర్తే ఇది, మళ్ళీ ఇంకా అర్సుల భీమదేవుది బసు గజ అంటారు, అది చేస్తాం. గుర్రాలు చేస్తాం, గజ్జలు చేస్తాం, చాట్లు మోగుతాయి కదా, అవి గజ్జలు చాట్లు కట్టుకుంటారు, అవి ఆర్డర్ ఇస్తేనే బెస్ట్ చేస్తాం.
0: అయితే ఇప్పుడు ఇట్లా మీరు చేసిన వస్తువుల్ని ఎక్కడెక్కడికి తీసుకుపోతారు? లేదు ముందు అంతకంటే అంతకు ముందు అసలు ఒక వస్తువు తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది?
1: టైం 4 రోజులు పడుతుంది. ఒక్కటే ఐటమ్ చేయాలి అంటే కూడా 4 రోజులు కావాలి.
0: ఇప్పుడు ఉదాహరణకు ఒక గంట తీసుకున్నారు అనుకోండి, గంట చేయాలా, అయితే దానికి ఏమేమి తయారు చేస్తారు? అంటే అచ్చెట్ల తయారు చేస్తారు, ఇప్పుడు మీరు మట్టి ఇవన్నీ మైనం ఇవన్నీ అంటారు కదా, ఎట్లా తయారు చేస్తారు?
1: ఇది మట్టి కావాలి, రేతి కావాలి, ఇంకా ఉన్క అంటారు కదా, అది మా ఉన్క మిక్స్ కావాలి. అది గాప ఆకారాన్ని చేస్తాం. ఆకారం నుంచి ఇటు బసు సన్నం మట్టి ఉంటది, సన్నం మట్టి జలడతో పట్టుకుంటాం, అది సన్నం మట్టి వేసుకొని మళ్ళా మైదా వేసుకోవాలి. మైదా నుంచి మళ్ళా మైదా పోయి మీద ఇంకా అది సనం మట్టి పెట్టాలి. మళ్ళా డొడ్డు మట్టి ఆరినాక కొలిమిలో పెడతాం బట్టీలో. ఒక్కటే ఐటమ్ చేయాలి అంటే 4 రోజులు కావాలి.
0: ఒక వస్తువు తయారు చేయాలంటే 4 రోజులు అవుతుంది. ఇట్లా ఇప్పుడు మీకు ఏదైనా ఒక సీజన్ అంటే ఉంటదా, లేదా ఏడాది పొడిగా చేసుకుంటా?
1: ఎప్పుడు కూడా ఇట్లా సార్, సీజన్ అంటే మాకు కేశలాపూర్ జాతర ఉంటది కదా, నాగోప జాతర, అదే సీజన్ మాకు బాగా పెద్దది. అంటే అది జాతర అయినాక బస్సు ఇట్లా తిరుక్కుంటా బస్సు బతుకుతున్నాం.
0: అయితే ఇప్పుడు నాగోబ కెస్లాపూర్ జాతరనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి పోతారు ఇవి అమ్మడానికి?
1: పల్లెటూరులో పోతాం. జాతర అయినాక బస్ పల్లెటూరులో తిరుక్కుండా బస్సు బతుకుతున్నాం.
0: అయితే ఇప్పుడు ఎట్లా ఉన్నది దీనికి కళ పట్ల ఆదరణ ఎట్లా ఉన్నది, ఏమంటారు గిరాకీ ఎట్లా ఉన్నది?
1: గిరాకీ ఇప్పుడు అంటే ఎండాకాలం బాగా కొన్నారు కదా, సీజన్ అంటే ఏవైనా కొంటారు.
0: అంటే ఎప్పుడు మీకు సీజన్?
1: సీజన్ అది బస్ జాతర.
0: జాతర ఏ జాతరలకు పోతారు?
1: మా కెరమీరు ఇది కేసలాపూర్ జాతర, నాగోబ జాతర ఉండదు కదా, అదే జాతర. ఇంకా మసు వేరే జాతరలకు పోము.
0: ఇప్పుడు ఒక్క మన దగ్గర ఈ కెస్లాపురే కాకుండా కొన్ని ఎగ్జిబిషన్లకు వేరే వేరే ప్రాంతాలకు కూడా ఇక్కడికి వెళ్ళిపోతాం.
1: ఎగ్జిబిషన్ అంటే ఆర్డర్ ఇస్తేనే బస్సు పోతాం, లేకుంటే బస్సు పోము, లేకుంటే ఢిల్లీ పోతాం, బెంగళూరు పోతాం,

0: ఒడిశా ఇటు అటు తిరుగుతాము, ఇట్లా బస్సు ఆర్డర్ ఉంటాయి, బస్సు పంపిస్తాడు సార్, ఇక్కడ ఆర్డర్ ఉన్నది ఇంత రోజులు బస్సు ఉండి రావాలి అని పంపిస్తారు.
1: అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఈ కళకు సంబంధించి ఏమైనా శిక్షణ ఇచ్చిందా, లేదా మీరు మీ తాత తండ్రుల నుంచి నేర్చుకుని చేసినారా?
0: శిక్షణ లేదు, ఇవ్వాలి లేదు, శిక్షణ ఇవ్వలేదు. మా దిల్తోటి బస్సు చేస్తున్నాం, మేము మ్యాండ్లనే బస్సు చేసుకుంటాం, ఒకరికి ఒకరిని చూసి చూసి బస్సు మేము.
1: అయితే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ వస్తువులకు సంబంధించి ఆకారాలు గాని డిజైన్లు గాని వీటికి సంబంధించిన నేర్పు ఎట్లా సంపాదించారు?
0: మా బస్సు దిల్తోనే, మా దిమ్మతోటి బస్సు ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా లేదు అది బస్సు మేము తెలుసుకుంటాం. మరి ఎవరి బస్సు ఇట్లా చేయు అట్లా చేయు అని బస్సు చెప్పడం లేదు, ఇట్లా రాయు అట్లా రాయు అని బస్సు ఎవరి మాకు తెలుసుకోలేదు.
1: దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మీ ఊర్లో ఈ కళ మీద ఉండేట?
0: 26.
1: ఎవరైనా గిరాకీ గాని ఇప్పుడు మీరు చేస్తున్న వస్తువులకు గిరాకీ ఎట్లా ఉన్నది?
0: గిరాకీ ఇట్లానే ఉంటాడు, ఎండాకాలం కదా సార్, చెప్పినాను కదా ఎండాకాలం బస్సు కొద్దిగా ఆయిస్తూ ఉండదు. ఎవరే తీసుకుంటారు 10 లోపల ఒకరు తీసుకుంటారు.
1: అయితే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ ఓజా కళాకృతులు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కువ గిరిజనుల సంస్కృతితోనే ముడిపడి ఉంటాయి. వాళ్ళ పూజలు గాని పెళ్లిళ్లు గాని ఇతర తంతులకు సంబంధించిన వస్తు సామాగ్రి ఉంటది కదా, వాటికి సంబంధించి ఎట్లా వస్తున్నారా తీసుకుపోతున్నారా గిరిజనులు, వాళ్ళు ఏమేమి కావాలనుకుంటున్నారు?
0: అది ఏం చెప్తే అది చేస్తాం. ఏమేమి ఐటమ్ ఎన్ని కావాలి ఎన్ని లేదు అని
1: ఏ టైంకు ఏ ఐటమ్ అడుగుతారు వాళ్ళు?
0: గొండలు బస్సు బాగా తీసుకుంటారు, ఏదైనా బస్సు ఏం అవసరం ఉంటే అది బస్సు తీసుకుంటారు.
1: ఉదాహరణకు పెళ్లి ఉన్నది, వాళ్ళకి పెళ్లి అప్పుడు ఏం తీసుకుంటారు?
0: ఇప్పుడు పెళ్లి సీజన్, ఇవి తీసుకోకపోతే మ్యాక ఇస్తారు. ఇది గొర్క కట్టర్ అంటారు. ఇప్పుడు అవసరం వాళ్ళ గొండలకు, పల్లెటూరులో గొండలకు పెళ్లి ఉంటది, ఇది ఉంటేనే బస్సు పెళ్లి అవుతాయి, లేకుంటే కావు. మ్యాక ఇచ్చి బస్సు ఉంచుతారు. ఇవి 4 సెట్లు ఉంటాయి.
1: ఇంకా ఇప్పుడు భీమదేవుడి పూజలు చేస్తారు, అప్పుడు ఏం తీసుకుపోతారు?
0: భీమదేవుడిది ఇది
1: గుర్రం
0: ఇంకా ఉన్నాయి, జీవి కావాలి భీమదేవుడిది.
1: దీన్ని ఏమంటారు?
0: ఇది కాళ్ళ
1: కాళ్ళకడే
0: ఇట్లా ఎగురుతారు కదా, దేవుడు వస్తారు వాటికి, అప్పుడు బస్సు ఇట్లా బస్సు గురు.
1: చాలా సంతోషం ఉయిక చిత్రు గారు. మరి ఏదైతే మీ సంప్రదాయ కళ తరతరాలుగా వస్తున్నది వారసత్వంగా, మరి ఆ కళలో మీరు ఇంకా కొనసాగుతున్నారు, మరి ఈ ఇతడి మైనపు మెరుపుల వెనుక ఎంతటి శ్రమ దాగి ఉన్నది, ఇప్పుడు ఈ కళకు ఎట్లా ఆదరణ లభిస్తున్నది, ఈ వివరాలని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: పేరు ఉయికారాము, కేసలగూడ. నేను దాదాపు 5-6 సంవత్సరాలు అయినా చేస్తున్నా అన్ని ఆల్రౌండ్ ఇత్తడి పని, చేతి పని. నేను గిట్లా చూసినే నేర్చుకున్నా, ఎవరి దగ్గర పోయి నేను చేయలేదు, చేసుకోలేదు, నా మైండ్ లోనే చేస్తున్నా సార్. అన్ని గుర్రాలు, ఈ మన దీపం, పెళ్లి గొర్కలు, మళ్ళా ఈ కాల గజ్జెలు, మన చాటు, గుర్రాలు, మళ్ళా పొడేళ్ళు మొత్తం చేస్తాం సార్. అరసొల్ల, పెద్ద అరసొల్ల, మళ్ళా గుంగులు, గంటెలు చేస్తాం సార్. మా ఇంటి వాళ్ళు ఉన్నారు, మాకు కొద్దిగా సాయం చేస్తారు, అప్పుడు మాకు కొద్దిగా జల్దీ తయారైతాయి అన్నట్టు సాయం చేస్తే. ఒకళ్ళతోని అయితే బాగా రోజులు పడతాయి సార్, సాయం చేస్తే ఒక 4 రోజుల్లో ఒక ఐటమ్ తయారైతాయి సార్. అది తయారయ్యే వరకు మాకు ఇంటికాడ ఖర్చు చూసుకోవాలి, మళ్ళా ఇత్తడి కొనాలి, మైదాం కొనాలి, మళ్ళా కట్టెలు కొనాలి, మట్టి తెచ్చుకోవాలి, మళ్ళా ఉసుక తెచ్చుకోవాలి, అన్ని గింత ఐటమ్ కావాలి సార్ మాకు, అప్పుడు మన ఐటమ్ తయారైతాయి సార్.
3: నా పేరు మొడవి బేబీబాయి. ఏమి పని చేయము, ఇదే పని, ఈ పని తోటి మేము బతుకుతున్నాం. మాది తాది బాబి ముత్తప్ప అత్తప్ప ఇది ముద్దు ఎలాప అండి.
4: ఇప్పటి వరకు రూపకం కార్యక్రమంలో అబ్బురపరిచే ఆదివాసుల కళ ఓజా రూపకం విన్నారు సమర్పణ కేలేని. రేపు పొజ్జమట్టు 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో జక్కేపల్లి నాగేశ్వరరావు పాడిన లలిత గీతాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: योजनाओं से संबंधित गलत सूचनाओं के बढ़ते प्रसार पर भी चिंता व्यक्त की गई। रक्षा अनुसंधान और विकास संगठन ने अनमैन्ड एरियल व्हीकल लॉन्च प्रिसीजन गाइडेड मिसाइल के अंतिम विकास परीक्षण को सफलतापूर्वक किया है। ये आत्मनिर्भर भारत पहल के अंतर्गत स्वदेशी रक्षा क्षमताओं को मजबूत करने की दिशा में एक और महत्वपूर्ण उपलब्धि है। रक्षा मंत्री राजनाथ सिंह ने सफल परीक्षण के लिए रक्षा अनुसंधान और विकास संगठन, सार्वजनिक क्षेत्रों के उपक्रमों, रक्षा से उत्पादन भागीदारों और उद्योग जगत की सराहना की। सर्वोच्च न्यायालय ने जनगणना 2027 के अंतर्गत जाति गणना कराने के केंद्र सरकार के फैसले को चुनौती देने वाली याचिका को खारिज कर दिया है। अदालत ने कहा है कि मुद्दा सरकार के नीतिगत अधिकार क्षेत्र में आता है। मुख्य न्यायाधीश सूर्यकांत की अध्यक्षता वाली पीठ ने कहा है कि पिछड़े वर्गों के लिए कल्याणकारी उपाय तैयार करने के लिए सरकार को उनकी संख्या जानना जरूरी है। सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी ने आज नई दिल्ली में मंत्रालय की हिंदी सलाहकार समिति की बैठक की अध्यक्षता की। श्री गडकरी ने कहा कि हिंदी केवल एक भाषा नहीं है, बल्कि यह राष्ट्र को एकजुट करने का एक सशक्त माध्यम है। आईपीएल क्रिकेट में आज शाम 7:30 बजे कोलकाता में कोलकाता नाइट राइडर्स का मुकाबला मुंबई इंडियंस से होगा। मुंबई प्लेऑफ की दौड़ से पहले ही बाहर हो चुकी है, जबकि कोलकाता प्लेऑफ में जाने के लिए अगले दोनों मैचों में जीत के साथ साथ दूसरी टीम के परिणाम पर भी निर्भर है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंदा ईएलटी रेपटी कार्यक्रमालो ముందుగా గిప్పటి సంధి రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పాడిన శ్రీసంత్ వాణి భజనలు వింటారు. గట్లనే చెప్ల నాయక్ తాండాకు చెందిన రాథోడ్ దూల్ సింగ్ బృందం పాడిన భజనలు వింటారు. ఏడు 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలినిన్. పంట మార్పిడి వైవిధ్యంతో సుస్థిర ఆదాయం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలినిన్. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 38వ భాగం ఇంటారు రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతి రెడ్డి. 9:45 చెవికింపులో గుజరాత్ రాష్ట్రంలోని కుచుబూత్ జిల్లా జూరా గ్రామానికి చెందిన ఇస్మాయిల్ భాయ్ జాట్ వినిపించే జోడియా పావ వాదనం ఇంటారు. 10 మావ కార్యక్రమంలో నేరడిగొండ మండలం చించోలి గ్రామానికి చెందిన కాత్లే లక్ష్మణ్ బృందం వినిపించే పాండ్య భూపతి రాజు కథాగానం 2వ భాగం ఇంటారు. వీటితో పాటు 10:30 మద్రిమలో హాయన పాటల్ని, 8:00 ఉషార్లో జోరైన పాటల్ని వింటారు. ఇవి ఇయాల్టి కార్యక్రమాలు. ఇక రేపొద్దుగల్లా 6:00 రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుగల్లా 6:10 ప్రార్థనలో శ్రీ సాయి ఏకదశ సూత్రములు, సన్నత మంజరి వింటారు. 7:15 పొద్దుగల్లా అంబటాల సంగతులు కార్యక్రమంలో, పానం పదిలం కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి రకాలు, లక్షణాలు, జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ రిమ్స్ లోని సర్జికల్ అంకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జక్కుల శ్రీకాంత్ తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలెనిన్. న్యాయం చట్టం కార్యక్రమంలో మహిళకు ఆస్తిలో హక్కు గురించి ఆదిలాబాద్ కు చెందిన మహిళ న్యాయవాది రజితారెడ్డితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జి జ్యోతి. ఆదిలాబాద్ ఛాయ్ సామల రాజవర్ధన్ ప్రసంగం ఇంటారు. పొద్దుమట్టు 5:30 కతిందం పిల్లల కోసం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు కథల సంపటి నుండి రాయబారం కథ వింటారు. రచన గరిపెల్లి అశోక్ చెప్తారు జీ జ్యోతి. స్నేహితులు కథల సంపటి నుండి దోస్తులు కథ వింటారు.

రచన కన్నెగంటి అనసూయ, చెప్తారు బి సంధ్యలీల. 6:20 పొజ్జమట్టు పల్లె పదాలు కార్యక్రమంలో భోరజ్ గ్రామానికి చెందిన చిటిమెల్లి బృందం పాడిన ఉయ్యాల పాటలు, జైనత్ కు చెందిన బనుపెల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు వింటారు. వీటితో పాటు రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో కొత్తగా పండ్ల తోటలు నాటే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని. రైతంత రంగంలో మిరప పంట సాగు అనుభవాల గురించి ఇచ్చోడకు చెందిన యువ రైతు కొడప సురేష్ తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని. వీరితో పాటు రాత్రి 9:30 బాస రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత డాక్టర్ సామల సదాశివ రాసిన మలయ మారుతాలు నుండి ఓ ఖండిక, ప్రముఖ రచయిత ఆచంట జానకీరాం రాసిన నా స్మృతిపథం నుండి ఓ ఖండిక వింటారు. చౌతారు ఎస్ రాజవర్ధన్. 9:40 ఫిలిం గానే పదిగొట్టంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో దోండు తాయి కులకర్ణి గాత్రం వింటారు. వీరితో పాటు పాటల కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా, సమయం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఈరోజు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. రాష్టంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు సమాపేశమయ్యారు. రాష్టానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో భారీ పెట్టుబడులతో పాటు మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సహాయం కోరారు. శాస్కీ పథకం కింద 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం, విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వాలని భట్టి విక్రమార్క కేంద్ర మంత్రిని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్టానికి ఇప్పటికే 4,208 కోట్ల రూపాయలు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్టంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈరోజు వరంగల్లో పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు కంచి పీఠాధిపతి విజయేంద్ర స్వామితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: అంత్య పుష్కరాలు 21 నుంచి వచ్చే నెల 1 వరకు కూడా నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి గాను ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.
1: రానున్న రోజుల్లో మహతల్ ప్రాంతం తెలంగాణ కోనసీమగా మారనుందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో కొనసాగుతున్న మహతల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
3: 5,000 కోట్లతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శాంక్షన్ ఇవ్వడం ఒకటి కాకుండా పనులు కూడా శరవేగంగా నడుస్తూ లేకుండా వచ్చే సంవత్సరం ఆఖరి నాటికి పనులకు ఒక దిశ ఏర్పడుతుందని నమ్మకం విశ్వాసం నాకుంది. తాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని దిశ మారుస్తుంది.
1: బీజేపీలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కమిట్మెంట్తో పనిచేయడం బీజేపీ కార్యకర్తలకే సాధ్యమన్నారు. తాను ఎలాంటి వాడినో కార్యకర్తలకు తెలుసన్నారు. ఈరోజు హైదరాబాద్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతోనే, విచారణకు సహకరించాలన్న ఉద్దేశంతోనే తన కుమారుడిని తాను పోలీసులకు అప్పగించానన్నారు. రాష్టంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట మంత్రివర్గ సమాపేశం ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. తొలుత ఈ నెల 21న నిర్వహించనున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ, అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నందున 23వ తేదీకి మంత్రిమండలి సమాపేశాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమాపేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్లును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏజెన్సీలు కుల గణన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని, వెనుకబడిన తరగతుల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం తెలుసుకోవాలి కదా అని ప్రశ్నించింది. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇచ్చినందున లబ్దిదారులు వారికి అవసరమైన సరుకులు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం చెప్పారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
4: ఈ కాలంలో లబ్ధిదారులకు రేషన్ ను ఇంటికి పంపించడం జరుగుతుంది. సో దీన్ని డ్రై రేషన్ అని పిలవడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి వారికి అవసరమైనటువంటి సరుకులు తీసుకొచ్చుకోవాలి. అలాగే ఎండాకాలంలో బయట తిరగకుండా, వడదెబ్బ తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
1: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు జారీ చేయనున్న కొత్త హెల్త్ కార్డులకు సంబంధించి ఇప్పుడు కొనసాగుతున్న వివరాలనే పరిగణలోనికి తీసుకోవాలని ప్రభుత్వ పింఛన్దారుల కార్యాచరణ సమితి చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ కోరారు. ఈ పథకం ఇప్పటికే కొనసాగుతున్నందున ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలనే అప్డేట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. పెన్షనర్ల వయోభారం కారణంగా కొత్తగా వివరాలిచ్చేందుకు అధికారుల చుట్టూ తిరగడం ఇబ్బందని అన్నారు. జగిత్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించి తగిన భూములు కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం పంపిణీ బాధ్యతలను ఎన్పీడీసీఎల్ సర్కిల్గా అప్పగిస్తూ రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి జరిగిన తాత్కాలిక విలీనంపై వచ్చిన 1211 అభ్యంతరాలను పరిశీలించిన ఈఆర్సీ 42 పేజీల నివేదికతో ఈ వివరణ ఇచ్చింది. అయితే సెస్ పాలకవర్గం న్యాయస్థానంలో వేసిన కేసు ఇంకా కొనసాగుతోంది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని పెదపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్ష సమాపేశంలో కలెక్టర్ పలు అంశాలను వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జనగామలో అమృత్ పథకంలో భాగంగా మురికి కాలువ పనులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కొండపైన దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. మన గుడి మన వ్యాపారం పేరిట కొండపై కొబ్బరికాయలు అమ్ముతూ ఆందోళన నిర్వహించారు. కరీంనగర్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా నగర పోలీస్ కమిషనర్ గౌజాలం ఆధ్వర్యంలో పోలీసులు పలు బంగారు

0: ఆభరణాల షోరూంలు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జ్యువెలరీ దుకాణాల్లో ఖచ్చితంగా అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. రైతుల విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యుడు విజయ రమణారావు తెలియజేశారు. రైతులకు సంబంధించిన కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, పర్యాటక వారోత్సవాల వేడుకల్లో భాగంగా జాకారం గ్రామంలో నిర్వహించిన హెరిటేజ్ వాక్ను ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక యువజన వారోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు యువ నాయకత్వ సదస్సు నిర్వహించారు. పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను మినీ స్టేడియం ధర్మకంచలో నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపివ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఈరోజు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

గిరిపదం. ఆదివాసి గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి, గట్లనే ప్రత్యేకమైనవి. సుఖ వారి పండుగలు, వారి ఆచారాలు, వారి జీవన విధానం, ఇట్లా గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడు బహదూర్ సింగ్ బృందం పాడిన శ్రీ సంతవాణి భజనలు వింటారు. గట్లనే చప్లా నాయక్ తాండాకు చెందిన రాథోడ్ ధూల్ సింగ్ బృందం పాడిన భజనలు వింటారు.

0: भारत अभियान। निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: మెత్తించేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గోర్ బంజారా లంబాడి సమాజానికి ఆరాధ్య దైవం, గొప్ప ఆధ్యాత్మిక గురువు, గట్లనే సంఘ సంస్కర్త సంత సేవలాల్ మహారాజ్. వీరు 15 February 1739 అనంతపురం జిల్లా గుత్తి మండలం రామ్జీ నాయక్ తాండాలో జన్మించారు. బంజారా జాతిని సన్మార్గంలో నడిపి అహింస సిద్ధాంతాలు, ప్రకృతి ఆరాధనను బోధించిన వారు వీరు. మరి ఇప్పుడు వీరి గురించిన భజన విందాం. పాడి వినిపిస్తారు ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ బహదూర్ సింగ్.

0: మీరు వింటున్నారు ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పాడిన శ్రీ సంతవాణి భజనలు వింటున్నారు. ఇప్పుడు మరొక భజన విందాం. మన మనసులో ఉన్న చెడును బయటకు తీసి వదిలేసి మంచి మార్గంలో నడవాలంటూ పాడే భజన.
1: అప్నే విచార్ జో హై అప్నా జో ఖరాబ్ విచార్ హై ఇస్కు నికాల్ కర్ ఏక్ సాధు కే సంగ రహనా ఔర్ ఐసా గురు కర్నా చాహియే కి వో గురు కా జ్ఞాన్ हमको प्राप्त हो. खाली ढोंगी गुरु को गुरु करके खाली दक्षिणा देते रहना ये गलत है. इसलिए चार करोड़ का ये एक भजन है.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. గిరిపదం కార్యక్రమంలో రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పైన శ్రీ సంతవాణి భజనలు వింటున్నారు. ఇక దేవునిపై భక్తి అనేది ఎలా ఉండాలి, దాన్ని మనం ఎలా దేవుణ్ణి పై చూపించాలి అనేది ఇప్పుడు ఈ భజనలో విందా.
1: భక్తి మానే కైసా జో భక్తి కర్తా హై వో అప్ని అధూరి భక్తి నహీ రహనా. ఇస్లియే జైసా నామదేవ్ తుకారామ్ మీరాబాయి జనాబాయి ये जो भक्ति किए है और वो उनके पत्थर में से देव निकल कर बात करा, इसलिए मैं बड़ा कड़वे में 5 चरण का भजन है, भजन गा के बताते हैं.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమం. తల్లికిచ్చిన మాటని పిల్లలు ఎలా నిలబెట్టుకోవాలి ఈ సమాజంలో అనే విషయాన్ని భజన రూపంలో పాడి వినిపిస్తున్నారు రాథోడ్ బహదూర్ సింగ్ బృందం శ్రీ సంతవాణి భజనలలో.
2: ఏ మా కే ఉదర్ మే రహనే కే బాద్ మే ఏక్ బాత్ కియా ఔర్ బాహర్ నికల్నే కే బాద్ వో అలగ్ హో గయా ఉస్కా ఔర్ ఉన్హే భగవాన్ కు భూల్ గయా ఔర్ లాస్ట్ మే ఉస్కో భగవాన్ యాద్ ఆనే లగా. ఇస్కే బారే మే మై సాత్రన్ మే మై భజన్ గాకర్ బతాఉంగా.
3: कचे न भूलो प्रभु रो नाम रे कचे न भूलो.

0: ఇప్పటి వరకు ఆదిలాబాద్ గ్రామీణ మండలం కండాలకు చెందిన రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పాడిన శ్రీ సంతవాణి భజనలు విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు చాప్ల నాయక్ తాండాకు చెందిన రాథోడ్ దూల్ సింగ్ బృందం పాడిన భజనలు విందాం.

0: करू आजकाल लोक कसो कर रहे हातेम कराड़ी हातेम डबी चाले जंगले काटे लकड़ा फेके अनु कोनी कहो
1: झाड़े जगवा झाड़े लावा
0: एक झाड़े लावा झाड़े जगवा शासनेर कहो पण शासनेर कहो आपण सामर रे कोनी शासनेर कहो जर सामले नी तो कधी तरी आपण नक्की भलोवच
1: वा वा
0: मनक्याचे नी काही खूप तंग मुने ते जावच अरे एक मनक्यान चोट जर काही लागी नी तो कच मार तड़ाकेन
1: चोटीन
0: तड़ाको लागो कच जो जनावर झाड़े काटते तो झाड़े कत तकलीफ देती हुई मुंडो छे करता
1: नहीं
0: जेड सारू काई कच गजू
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస మన జనగణన మన అభివృద్ధి.
4: అక్క చూడు,
5: హ్యాపీ బర్త్డే రా,
4: చూపించు. నా ఫేవరెట్ కలర్
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్లీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
7: ఆర్బీఐ అంటుంది
8: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

ఇప్పటి వరకు చప్లా నాయక్ తాండకు చెందిన రాథోడ్ ధూల్ సింగ్ బృందం పాడిన భజనలు విన్నారు. ఇది ఇయాల్టి గిరిపదం. రేపు జమటు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో భోరజ్ గ్రామానికి చెందిన చిటిమెల్లి బృందం పాడిన ఉయ్యాల పాటలు, జైనత్ కు చెందిన బనిపెల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరానికి ఇంటర్మీడియట్లో మిగిలిన సీట్లకు ప్రవేశాలను కోరుతున్నారు శ్రీ మంద మకరందు ప్రాజెక్ట్ అధికారి ITDA ఊట్నూర్ వారు. బాలికలకు 22/5/2026 తేదీన గిరిజన గురుకుల జూనియర్ కళాశాల బాలికల కేబీ కాంప్లెక్స్ ఊట్నూర్ యందు మరియు బాలురకు 23/5/2026 తేదీన గిరిజన గురుకుల జూనియర్ కళాశాల బాలుర లాల్టెగ్డి ఊట్నూరి అందు కౌన్సిలింగ్ నిర్వహించబడునని, కౌన్సిలింగ్ హాజరయ్యే విద్యార్థులు తమ వెంట నిజ ధృవీకరణ పత్రాలు, కుల, ఆదాయ, SSC మెమో, TC, ఆధార్ కార్డు మరియు 4 పాస్పోర్ట్లతో గిరిజన అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థులు గ్రామీణ ప్రాంతానికి చెందినవారు 1,50,000 మరియు పట్టణ ప్రాంతానికి చెందినవారు 2,00,000 లోపు సంవత్సర ఆదాయం కలిగి ఉండాలని, 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించబడతాయని తెలిపారు.

మరొక సమాచారం. ఆదిలాబాద్లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో దోస్తు 2వ విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కళాశాలలో బీఏ, బీకాం, సీఏ, బీజెడ్సీ, ఎంపీసీఎస్ డేటా సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. వివరాల కోసం 9849390495 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు. ఫోన్ నంబర్ మరొకసారి 9849390495.

వెబ్సైట్ చిరునామా https://indianrailway.gov.in. ఇవి ఇయాల్టి విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త విలేకరుల సమాపేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక, భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరుదేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: भारत इटलीलु తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్టపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజన

ప్రయోజనాలకు నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్టపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహించిన సందర్బంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమాపేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్క్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివోల్లో ఇప్పటి వరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమాపేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో
రాత్రి వేళ్లలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం

0: అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, మరట్వాడా, ఒడిశా రాష్టాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: యోసం యోసం దారుల కార్యక్రమం నాగలేసి దుక్కిదున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా యోసంలో ఎన్నో తీర్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే కాక దేశమంతటికి ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న. ఎన్నో ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం. ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో ఉద్యాన పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలెనీన్. గట్లనే పంట మార్పిడి వైవిధ్యంతో సుస్థిర ఆదాయం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలెనీన్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ముందుగా వాతావరణం. తెలంగాణలో రాబోయే 24 గంటలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైన సమయానికి తప్ప బయటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం లేదా రాత్రి వేళలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఉద్యాన పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటిప్పుడు విందాం. వీతో ముచ్చట పెడతారు కెలెనీన్.
1: నమస్కారం సునీల్ కుమార్ గారు.
2: నమస్కారం.
1: ముందుగల్లా మనం ఈ సూక్ష్మ పోషకాల వల్ల కలిగే ప్రభావము, సూక్ష్మ పోషకాల లోపాలను సవరించడము, వీటన్నింటి గురించి మాట్లాడుకుంటే ముందు అసలు సూక్ష్మ పోషకాలంటే ఏమి, అవి ఏ రకంగా ఉపయోగపడతాయి, దాని వల్ల ఉన్న ఉపయోగాలు ఏమి, వాటి గురించి శ్రోతలకు వివరిస్తారు.
2: రైతులు సాగు చేస్తున్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పంటల్లో ప్రతి మొక్క ఎదుగుదలకు కూడా మనకు దాదాపుగా 16 రకాల పోషకాలు అవసరమై ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే నత్రజని, భాస్వరము, పొటాషియము, అదేవిధంగా కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్, ఇలాంటి పోషకాలు ఏంటంటే ఎక్కువ మోతాదులు అవసరమైతాయి. వీటిని మనం ఏంటంటే స్థూల పోషకాలు అంటాం. అదేవిధంగా వీటితో పాటు తక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలు కూడా ఉన్నాయి. వీటి పైన అవగాహన రైతులకు తక్కువగా ఉంటుంది. సో అవి చూసినట్లయితే కనుక మనకు జింకు, బోరాను, ఐరన్ అంటే ఇన్పధాతువు, అదేవిధంగా మ్యాంగనీస్, మాలిబ్డినం, కాపర్, ఇవి చాలా తక్కువ మోతాదులో అవసరమైతాయి. కానీ వీటి యొక్క ప్రభావం అనేది మొక్కల పైన చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు మొక్క ఎదుగుదలనే కాకుండా మొక్క లోపల ఆహార పదార్థాల తయారీకి, పూత రావడానికి, ఫలదీకరణం చెందడానికి, పండ్ల యొక్క పరిమాణం గాని నాణ్యత రావడానికి కూడా ఈ యొక్క సూక్ష్మ పోషకాల పాత్ర అనేది కీలకంగా ఉంటది. సో ఇవి ముఖ్యంగా ఏంటంటే సరైన మోతాదులో అందించినప్పుడే లాభదాయకమైన దిగుబడులు రావడానికి అవకాశం ఉంటది.
1: అయితే ఇప్పుడు ఈ సూక్ష్మ పోషకాలు లోపాలు ఏర్పడటందుకు కారణాలు ఏమున్నాయి అంటారు?
2: ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు నేల స్వభావాన్ని బట్టి మనం చూస్తూ ఉండొచ్చు. ఎక్కువగా ఎర్ర నేలలు, అదేవిధంగా క్షార స్వభావం కలిగినటువంటి నేలలో సూక్ష్మ పోషక లోపాలు అనేవి కనబడతా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం నేల లోపాల నీళ్లు ఎక్కువ ఆగినా కూడా మనకు వర్షాకాలంలో మనం చూస్తాం, మన ఆదిలాబాద్ లో ఏంటంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఆగితే జౌకు భూములు అంటారు, జౌకు పట్టింది అంటారు. ఆ జౌకు పట్టిన టైంలో ఏంటంటే సూక్ష్మ పోషక లోపాలు కనబడతా ఉంటాయి. నీళ్ళ లోపాల సూక్ష్మ పోషకాలను ఏవైతున్నాయి వాటిని వేర్లు తీసుకోలేవు, తీసుకోలేకపోవడం వల్ల వాటి లోపాలు అనేవి కనబడతా ఉంటాయి. అదొక కారణం. అదేవిధంగా మనము రసాయన ఎరువులు ఎక్కువ మోతాదులో వాడుతూ ఉన్నారు, మోతాదుకు మించి వాడడం. అదేవిధంగా మనకు ఏంటంటే భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను అందించాలి, అట్లా చేయకుండా ఎక్కువ మోతాదులో వాడడం. ఇంకోటి సేంద్రీయ ఎరువులు కూడా వాడకపోవడం. అదేవిధంగా మనం ఏంటంటే అదే పంటను ప్రతి సంవత్సరం ఒకే పంటను ఏకరీతిగా సాగు చేయడం వలన కూడా ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేవి కనబడతా ఉంటాయి.
1: అయితే ఇప్పుడు ఈ సూక్ష్మ పోషకాల లోపాలు అనేటువంటి ముఖ్యంగా ఏ ఏ పంటల్లో ఎక్కువగా కనిపిస్తాయి?
2: మనకు ముఖ్యంగా ఏంటంటే ఉద్యాన పంటలు చూసినప్పుడు ఎక్కువగా మన తెలంగాణలో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, ప్రధాన పంటలు చూసినప్పుడు మామిడిలో, అదేవిధంగా నిమ్మ జాతి పంటల్లో, తర్వాత దానిమ్మ, కూరగాయ విషయానికి వచ్చినప్పుడు టమాటా, మిరప, అదేవిధంగా మనకు పసుపు ఈ పంటలో ప్రధానంగా ఎక్కువగా సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. వీటిలో మనం ఏంటంటే సరైన టైం సమయానికి కనుక వీటిని పిచికారి చేయకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. సో ఈ పంటల్లో ఎక్కువగా మనకు కనిపించే లోపాలు కూడా చూసినప్పుడు ఇవి మనకు ఏది జింకు, ఇన్పదార్థ లోపము, బోరాన్ లోపము, మ్యాంగనీస్, కాపరు, ఈ యొక్క పోషకాల లోపాలు అనేవి ఎక్కువగా కనబడతా ఉంటాయి.
1: అయితే ఇప్పుడు ఈ జింకు లోప లక్షణాలు ఎట్లా ఉంటాయి, మరి ఈ జింకు లోపం ఏర్పడ్డప్పుడు దీన్ని ఎట్లా మనం నివారించాలి, సవరించాలి?
2: మనం జింకు లోపం ఏర్పడినప్పుడు గుర్తించడం ముఖ్యం. ఫస్ట్ గుర్తించాలి ఏంటంటే ఆకులు చాలా చిన్నగా ఏర్పడతా ఉంటాయి. ఆకులు చిన్నగా దగ్గర దగ్గర ఒక కుచ్చులాగా కనబడతా ఉంటాయి. ఇట్లా గులాబీ పువ్వుల రెమ్మలు ఎట్లయితే కనబడుతూ ఉంటాయి పువ్వు లోపల, అట్లా గులాబీ రేకుల లాగా మనకు గులాబీ రేకులాగా దగ్గర దగ్గరకు వచ్చి కుచ్చులాగా కనబడతా ఉంటాయి ఒకటి. తర్వాత మనం ఆకులను గమనిస్తే గనక ఆకుల మధ్య ఏంటంటే పసుపు రంగు ఏర్పడతా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మొత్తం మీద ఆకులు కుచ్చులాగా రావడం వల్ల కిరణజన సంయోగక్రియ సరిగా జరగకపోవడం వల్ల మొక్క లోపల కూడా ఎదుగుదలని తగ్గిపోతుంది. కొమ్మలు కూడా దగ్గర దగ్గరకు వస్తూ ఉంటాయి. మొత్తం మీద ఏంటంటే పంట యొక్క ఎదుగుదల తగ్గిపోయి పూత రాకపోవడం, వచ్చిన రాలిపోవడం, పండ్లు కూడా చిన్న సైజులోకి రావడం, ఇట్లా పూర్తిగా మనకు ఓవరాల్ గా దిగుబడి పైన ప్రభావం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మామిడి, అదే నిమ్మ జాతి మొక్కలు ఈ యొక్క జింకు లోపం ఎక్కువ కనబడుతుంది. అదేవిధంగా పసుపులు కూడా ఎక్కువ కనబడుతుంది. జింక్ ధాతు లోపాన్ని కూడా సవరించడానికి ముఖ్యంగా ఏంటంటే జింక్ సల్ఫేట్. జింక్ సల్ఫేట్ అయితే గనక నేల లోపల మనం ఏంటంటే ఎకరానికి ఒక 10-20 kg చొప్పున వేసుకోవాలి. లేదంటే మనం పైపాటుగా 0.5% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం పిచికారి చేసుకున్నా సరిపోతుంది. అదేవిధంగా మనము సేంద్రియ ఎరువులు అయితే వర్మి కంపోస్ట్, పశువుల ఎరువు లాంటివి వాడినా కూడా సరిపోతుంది.
1: అయితే ఇనుప ధాతు లోప లక్షణాలు ఎట్లా ఉంటాయి, మరి ఈ ఇనుప ధాతు లోపాన్ని మనం నివారించేందుకు ఏం చేయాలి, వాటి గురించి చెప్పారు.
2: ఇన్పదార్థ లోపం, ఈ ఇన్పదార్థ లోపం కనబడేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇది కొత్తగా లేతగా వస్తున్న ఆకుల లోపల కనబడతా ఉంటుంది. ఈ ఆకులు ఏంటంటే పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఈనెలు మాత్రము ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఇది ఏంటంటే మళ్ళీ క్రమేపీ యొక్క ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు తెలుపు రంగులోకి మారిపోయి మాడిపోయి ఎండిపోతా ఉంటాయి ఈ ఆకులు. దానివల్ల కూడా ఏంటంటే మొక్క లోపల ఎదుగుదల బాగా తగ్గిపోతా ఉంటుంది. దీని యొక్క లక్షణాలని మనం ఏంటంటే ఇంటర్వీనల్ క్లోరోసిస్ అంటారు. సో దీని వలన కూడా దిగుబడులు చాలా వరకు మనకు పసుపులో కావచ్చు, అదేవిధంగా మన మామిడిలో కూడా చాలా ఎక్కువ కనబడుతుంది. మామిడి, పసుపులో, మిరపలో మూడు పంటల్లో కూడా ఈ యొక్క ఇన్పదార్థ లోపం అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఈ ఇన్పదార్థ లోపం ఏర్పడినప్పుడు మనకు ఫెర్రస్ సల్ఫేట్ అయితే కనుక 0.5% ద్రావణాన్ని పిచికారి చేసుకుంటే సరిపోతుంది.
1: అయితే ఇప్పుడు బోరాన్ లోప లక్షణాల గురించి చెప్పండి. ఈ బోరాన్ సూక్ష్మ లోపకాలు ఏర్పడ్డప్పుడు వాటిని ఎట్లా నివారించాలా, దానికి నివారించడానికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి?
2: ఈ సూక్ష్మ పోషకాలు అన్నింటిలో కూడా బోరాన్ అనేది మనకు పూత ఏర్పడడానికి, ఖాత ఏర్పడడానికి, ఫలదీకరణం చెందడానికి చాలా ముఖ్యమైనటువంటి సూక్ష్మ పోషకం. ఈ అన్ని యొక్క ఉద్యాన పంటలలో కూడా మనకు ఫలదీకరణం చెంది మంచి నాణ్యమైనటువంటి మంచి పరిమాణంలో కలిగినటువంటి పండ్లు రావాలంటే బోరాన్ చాలా ముఖ్యమైనది. ఈ లోపం ఏర్పడినప్పుడు ఏంటంటే ఈ పూత రాలిపోవడము, కాత రాలిపోవడము, పండ్లు ఆకారం మారిపోవడము, అదేవిధంగా మామిడిలో కూడా మనం ఏంటంటే ఆకులు ఎట్లా ఉంటాయంటే మన మామిడి ఆకులు ఏంటంటే తోరణం కడతాం మనం, ఏంటంటే మనకు మనం వంచినా కూడా ఫోల్డ్ అవుతా ఉంటాం. బోరాన్ లోపం ఏర్పడినప్పుడు ఏమైతే

0: ఆకులు చాలా మందంగా మారిపోతాయి. ఆకులను విరిస్తే ఏంటంటే విరిగిపోతాయి, ఫోల్డ్ చేస్తే విరిగిపోతాయి. అది బోరాన్ లోపమే గుర్తించాలి. చిన్నగా మారిపోతాయి ఆకులు. సో అటువంటిప్పుడు మనం ఏంటంటే బోరాన్ లోపాన్ని నివారించడానికి 0.1% బోరాక్స్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవడము, లేదంటే నేలలో కూడా మనం బోరాన్ని అందజేసుకోవచ్చు. ఎకరానికి 5 నుంచి 10 కిలోల చొప్పున అందించినట్లయితే కూడా సరిపోతుంది.
1: ఇప్పుడు మాంగనీస్ అట్లనే కాపర్ వీటి లోప లక్షణాల గురించి, ఇవి లోపాలు ఏర్పడ్డప్పుడు ఎట్లా సవరించాలి, దీని నివారణ ఉపాయాలు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారు.
0: ఇంతకుముందు చెప్పుకున్నట్టు జింకు, ఐరన్, బోరాను తో పోల్చినప్పుడు మ్యాంగనీస్, కాపర్ లోపాల లక్షణాలు అనేవి తక్కువ కనబడతా ఉంటాయి. అరుదుగా మ్యాంగనీస్ లోపం ఏర్పడినప్పుడు ఆకులపైన మచ్చలు కనబడతా ఉంటాయి. కాపర్ లోపం ఏర్పడితే ఏమవుతుందంటే కొమ్మల చివర్లు అనేవి ఎండిపోయినట్లు కనబడతాయి. కొన్నిసార్లు రైతులు ఎండు తెగులు అనుకుని ఫంగిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉంటారు. మనం దాన్ని సరిగ్గా గమనించుకొని ఈ యొక్క సూక్ష్మ పోషకాలని గనక పైపాటుగా పిచికారీ చేసుకుంటే గనక ఈ యొక్క లోపాలని కూడా మనం నివారించుకోవచ్చు.
1: అయితే ఇప్పటిదాకా మీరు పలు రకాల సూక్ష్మ పోషకాల లోపాలను గురించి, ఆ లోపాలని సవరించడం గురించి చెప్పింది కదా, మరి ఈ సూక్ష్మ పోషకాల లోపాలు అనేటువంటివి ఈ పంట దిగుబడుల మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపుతాయో చెప్తారా?
0: ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిగా ఏంటంటే పంట ఎదిగే దశలు, తొలి దశలో శాకీయ ఎదుగుదల పైన కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం తీగజాతి కూరగాయలు తీసుకుంటే గనక ప్రధానంగా 2 నుంచి 4 ఆకుల దశలో తప్పకుండా మనం బోరాన్ పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ బోరాన్ గనక పిచికారీ చేయకపోతే దీంట్లో ఆడపూలు తక్కువ రావడం, మగపూలు ఎక్కువ రావడము, చాలా వరకు దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అట్లా ఇతర పంటలు మామిడి, నిమ్మజాతి పంటల్లో కూడా ఎదుగుదల తొలి దశలోనే నర్సరీ స్టేజ్ లో ఉన్నప్పుడే ఎదుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత మనం ప్రధాన పొలంలో నాటినప్పుడు కూడా మనకి ఏంటంటే పూత ఆలస్యంగా రావడం ఒకటి, కాయలు గాని పండ్లు గాని సరిగ్గా సైజుకి రాకపోవడం ఇట్లా ఏర్పడతా ఉంటది. ఒకటి ఏంటంటే మనకు కాయ లోపల ఏవైతే పండ్లు ఉన్నాయో పండ్లలో సరైనటువంటి తీపిదనం రాకపోవడము, అదేవిధంగా పండు యొక్క ఏదైతే నిల్వ చేసేటటువంటి సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోతా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము. సో ఓవరాల్ గా ఏంటంటే కాయ యొక్క మార్కెట్ లో, దాని యొక్క మార్కెట్ లో ఏంటంటే నాణ్యతంగా ఎక్కువ ఉన్నప్పుడే మనకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది, ఆ డిమాండ్ కూడా తగ్గిపోతా ఉంటుంది. సో ఈ సూక్ష్మధాతు యొక్క లోపాలు ఏర్పడినప్పుడు దాదాపుగా 20-30% వరకు కూడా దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ సూక్ష్మ పోషకాల లోపాలు ఏర్పడ్డ తర్వాత వాటిని సవరించడము, దాన్ని నివారించడం కంటే అసలు ఇలాంటి సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడకుండా నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా ఉన్నాయా, అవి ఎట్లా పాటించాలా, దాని గురించి చెప్తారు.
0: ముందు జాగ్రత్త చర్య అంటే ఇది సరైన సమయం. ఇప్పుడు రైతులు చేయాల్సినటువంటి ప్రథమ చర్య ఏంటంటే భూసార పరీక్షలు చేయించుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకుని మన కృషి విజ్ఞాన కేంద్రంలో ఆ ఫెసిలిటీ ఉంది, ఆ సదుపాయం ఉన్నది కాబట్టి భూసార పరీక్షలు చేయించుకోవాలి. ప్రధాన పోషకాలు, స్థూల పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి, సూక్ష్మ పోషకాల మోతాదు కూడా తెలియజేస్తారు. సో ఆ యొక్క మోతాదును తెలుసుకొని దానికి అనుగుణంగా సూక్ష్మ పోషకాలను పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఏంటంటే సేంద్రియ ఎరువుల మోతాదును పెంచాలి. సేంద్రియ కర్బనం పెంచాలంటే చెరువు మట్టి తోలుకోవడం ఒకటి, అంటే వర్మి కంపోస్ట్, పశువుల ఎరువు, లేదంటే పచ్చి రొట్టె ఎరువులను కూడా మనం నీళ్ళ లోపల కలియదున్నితే గనక సేంద్రియ కర్బనం పెరుగుతుంది, దాని యొక్క నేల లోపల సూక్ష్మ జీవుల పెరుగుదల కూడా దోహదపడుతుంది, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలు ఈజీగా తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది.
1: చాలా సంతోషం సునీల్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషక లోపాలు ఉద్యాన పంటల మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపుతుంది, మరి అట్లాంటి ప్రభావం చూపే ఈ సూక్ష్మ పోషక లోపాలని ఎట్లా మనం సవరించాలి, అట్లాగే నివారణకు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు ఉద్యాన పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది కెలెనిన్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. పంట మార్పిడి వైవిధ్యంతో సుస్థిర ఆదాయం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటిప్పుడు విందా. వీతో ముచ్చట పెడతారు కెలెనిన్.
1: రైతులు ఒకే రకమైన పంటలని సాగు చేయడం వల్ల భూమి సారం కోల్పోవడమే కాకుండా పంట దిగుబడుల్లో కూడా తగ్గి కొంత నష్టాల్ని చవిచూస్తున్న నేపథ్యంలో రైతులు పంట మార్పిడితో పాటు పంట వైవిధ్యాన్ని పాటిస్తే కొంత సుస్థిరమైన ఆదాయాన్ని సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అది ఏ రకంగా సాధ్యమవుతుంది, రైతులు పంట మార్పిడి ఎట్లా చేయవచ్చు, పంట వైవిధ్యం అంటే ఏమి, ఏ రకంగా ఈ పంట వైవిధ్యాన్ని పాటించాలనే విషయాల్ని చెప్పేందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు. వారిని

0: ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివచరణ్ గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగల్లా మనం ఇప్పుడు వానాకాలం పంటలు వేసే సీజన్ షురు అవుతున్నది కాబట్టి ప్రధానంగా మన దగ్గర సాగవుతున్న పంటలు వాటి సరళి గురించి చెప్తారా?
1: ప్రధానంగా మన దగ్గర చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాలలో పంట సరళిలో కొంచెం మార్పు అనేది గమనించడం జరిగింది. ఇంతకుముందు ఎక్కువ ఏంటంటే పత్తి వేసేది, తర్వాత సోయా చిక్కుడు, కొంత ఏరియాలో కంది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఖరీఫ్ లో కూడా మొక్కజొన్న రైతులు వేయడం అనేది జరుగుతుంది. మొక్కజొన్న ఒకటి పెరిగింది. రెండవది పత్తిలో కూడా ఏంటంటే ఇంతకుముందు బరువైన నేలల్లో అధిక కాల పరిమితి ఉన్నటువంటి హైబ్రిడ్స్ ను వాడేది. ఇప్పుడు అట్లా కాకుండా గత 3-4 సంవత్సరాల నుంచి ఇప్పుడు అధిక సాంద్రతలో పద్ధతి గాని ఎత్తుమడల పద్ధతిలో వేసుకోవడము, పత్తి పంటను పొడిగించకుండా మనం చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాలలో గులాబీ రంగు పురుగు బెడద గాని, బాహ్య మరియు అంతర్గత కాయకుళ్ళు తెగులు గాని, ఇలాంటి తెగుళ్ళు ఈ చీడపిల్లల సమస్య ఉంది కాబట్టి పత్తి ఏరియా అంటే పత్తి పంట విస్తీర్ణంలో కొంత మార్పులు అనేది చూడడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే సోయా చిక్కుడు. సోయా చిక్కుడు పంట మన జిల్లాలో దాదాపు 100,000 ఎకరాల్లో సాగు చేయబడుతూ ఉండేది. అది ప్రస్తుతం చూసుకున్నట్టయితే 60,000 వరకు కూడా వచ్చింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే కొంత దిగుబడిలో తగ్గడము, వాతావరణ మార్పులు, అంటే ముఖ్యంగా ఏంటంటే వర్షపాతం. మనం ఇంతకుముందు సంవత్సరాలలో వర్షపాతం గనక గమనించినట్టయితే ఆగస్టు మాసంలో ఎక్కువ వర్షపాతం పడేది, అది కొంచెం సెప్టెంబర్ నెలలో వచ్చింది ఎక్కువ వర్షపాతం. మళ్ళీ ఇప్పుడు కొంత పోయిన సంవత్సరం కానీ అంతకుముందు మళ్ళీ ఆగస్ట్ లో అత్యధిక వర్షపాతం అనేది నమోదు జరగడం జరిగింది. అంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ వర్షాలు అనేటి సోయా చిక్కుడులో పూత దశలో గాని లేదంటే కాయ ఏర్పడే దశలో ఎక్కువ వర్షపాతం రావడం వల్ల దానివల్ల కొంత రైతులు నష్టాన్ని చవిచూడడం జరిగింది. ఇదొక కారణం వల్ల దిగుబడిలో మార్పులు. ఇక మూడవది ఏంటంటే కంది పంట. కందిని దాదాపు మన రైతులందరూ అంతర పంటగా వేసుకుంటున్నారు. అంతర పంటగా వేసుకున్నప్పటికీ అందరూ పత్తి రైతుల్లో కొంతమంది పత్తిలో వేసుకుంటున్నారు, కొంతమంది వచ్చేసి సోయా చిక్కుడులో వేసుకుంటున్నారు. సో ఇదే పంట సరళి ఉండేది. ఈ సమస్యల కారణంగా కొంతమంది రైతులు మొక్కజొన్న వైపు కూడా మొగ్గు చూపడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు పత్తి వేసే రైతులు ఏం చేయాలంటే అధిక సాంద్రతలో పద్ధతి, అంటే మనకున్న నేల స్వభావాన్ని బట్టి తక్కువ కాల పరిమితి, స్వల్పకాల పరిమితి వంగడాలను ఎంచుకొని అధిక సాంద్రత పద్ధతిలో గనక వేసుకున్నట్టయితే మనం పంట కాలాన్ని నవంబర్ చివరి వరకు కుదించుకొని రెండో పంటకు వెళ్లే ఆస్కారం ఉంటది ఒకటి. అయితే ఈ పత్తిని ఇప్పుడు మనం MSP కనుక చూసుకున్నట్టయితే 8,600, ఇప్పుడు మన కందిలో కూడా దాదాపు మనం చూసుకున్నట్టయితే 8,000 రూపాయలు, పత్తికి కందికి చూసుకున్నట్టయితే 200 రూపాయలు, 190 నుంచి 200 రూపాయలు డిఫరెన్స్ ఉన్నది కాబట్టి అంతర పంటకు వైపు వెళ్లడం అనేది శ్రేయస్కరం. ఈ అంతర పంటలు కూడా ఏంటంటే కొంతమంది రైతులు ఒకటి నిష్పత్తి ఒకటి, ఒక వరుస పత్తి. మేము ఇంతకు ముందు ఏంటంటే ఎత్తుమడల పద్ధతిలో మా కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా చేయడం జరిగింది, రిజల్ట్స్ కూడా ఫలితాలు బాగున్నాయి. 1:1 నిష్పత్తిలో పెట్టుకోవడం జరుగుతుంది. అది కాకుండా 6 సార్లకు 1 కంది సాలు, 6 పత్తి సార్లు 1 కంది, అంటే తప్పనిసరిగా రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో అంతర పంట వైపు మొగ్గు చూపాలనేది ఒకటి. ఇక రెండోది ఏంటంటే సోయా చిక్కుడులో కూడా అంతర పంట వేసుకోవచ్చు. సోయా చిక్కుడులో దాదాపు యాంత్రీకరణ అనేది మన జిల్లాలో ఎక్కువ. అయితే ఈ సోయా చిక్కుడు వేసుకున్నప్పుడు ఏంటంటే 6 సార్లకు 1 సారి ఒక కంది సాలు వేసుకుంటే కంది పంటలు కూడా మంచి దిగుబడులు వస్తున్నాయి. మరి అదే విధంగా యాంత్రీకరణ కూడా ఇప్పుడు చిన్న మినీ హార్వెస్టర్లు వచ్చినాయి కాబట్టి యాంత్రీకరణ కూడా పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి సోయా చిక్కుడులో కూడా రైతులందరూ అంతర పంట వైపు వెళ్ళినట్టయితే బాగుంటది. ఇంకొకటి మేజ్ మొక్కజొన్న. ఈ మొక్కజొన్నలో కూడా ఒకటి రెండింటికి మనకు ఒక స్ప్రేయింగ్ ఇబ్బంది ఉన్నప్పటికీ డ్రోన్ ద్వారా గానీ మనం స్ప్రే చేసుకున్నట్టయితే, బూమ్ స్ప్రేల ద్వారా స్ప్రే చేసుకున్నట్టయితే దాంట్లో కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు. అంతర పంటగా వెళ్లడం ఒకటి, అందులో కూడా పంట కాలాన్ని తగ్గించుకోవడం, స్వల్పకాలిక రకాలు సాగు చేయడము, ఈ రెండు చేసుకున్నట్టయితే బాగుంటది ప్రస్తుత పరిస్థితులు.
0: అయితే ఇప్పుడు ఈ పంట సరళి గురించి చెప్తూ కొన్ని కొన్ని మార్పుల గురించి చెప్పారు. ఇప్పుడు ఈ పంట మార్పిడి అవసరం గురించి, ఈ పంట మార్పిడి ద్వారా ఏ రకంగా మనం ఆదాయం పొందొచ్చు, ఈ ఆదాయాన్ని పెంచుకోవడానికి పంట మార్పిడి ఎట్లా దోహదపడుతుంది చెప్తారు?
1: అయితే పంట మార్పిడి మరియు పంట వైవిధ్యం ద్వారా దాదాపు శాస్త్రవేత్తల ఫలితాలు కూడా తెలిసింది ఏంటంటే 10-13% అధిక దిగుబడులు మనం సాధించవచ్చు. అయితే మనకున్న 4 ఎకరాల్లో ఒకే పంట వైపు కాకుండా 2 పంటలు పాటించడం. పంట మార్పిడి అంటే ఇంతకు ముందు మనం పత్తి వేసిన దాంట్లో ఇప్పుడు సోయా చిక్కుడు వేసుకోవడము, సోయా చిక్కుడు వేసిన దాంట్లో పత్తి వేసుకోవడము ఇతర పంట. అయితే రెండవ పంట కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకున్న నీటి వసతిని బట్టి ఈ ఖరీఫ్ లో ఉన్న వర్షపాతాన్ని బట్టి రైతులు ఏం చేస్తున్నారంటే సోయా చిక్కుడు తీసిన రైతులు కొంతమంది గత సంవత్సరం చూసుకున్నట్టయితే కొత్తిమీర సాగు చేయడం జరిగింది, అందులో కూడా మంచి లాభాలు గడించారు. అదే సోయా చిక్కుడు తర్వాత వెంటనే మొక్కజొన్న వేసుకోవడం జరిగింది, సోయా చిక్కుడు తర్వాత కంది పంట వేసుకున్నారు. సో మనం అంటే ప్రస్తుతము ఈ ఖరీఫ్ లో మనం చేసుకునే ప్లానింగ్ ఏ విధంగా ఉండాలంటే మనం రబీలో వేసే పంట ప్రణాళికను కూడా ముందస్తుగా సిద్దమై దాని ప్రకారం మనకున్న 4 ఎకరాల్లో ఆహార పంటల సాగు మరియు వైవిధ్యంగా రెండు పంటలు సాగు చేసుకున్నట్లయితే మన సుస్థిర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంటే రానున్న వాతావరణ పరిస్థితుల్లో సాధారణ నుంచి కొంచెం తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ అలాంటి పరిస్థితులలో ఒకవేళ ఒక పంట కొంత ఇబ్బందికి గురైనప్పటికీ ఏదైనా నష్టం జరిగినప్పటికీ జరగకపోవచ్చు కానీ జరిగినప్పటికీ అంతర పంట లేదా ఇంకో పంట వేసుకున్నట్టయితే నష్టాన్ని నివారించుకోవచ్చు.
0: అయితే ఇప్పుడు సాధారణంగా పంటలు వేసేటప్పుడు ప్రధాన పంటతో పాటు ఒకటి అంతర పంటగా సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే తమకున్న విస్తీర్ణాన్ని బట్టి ఏకకాలంలో పంట వైవిధ్యాన్ని పాటించడానికి వీలు కలుగుతుందా? కలిగితే ఏ రకమైన పంటల్ని ఎంపిక చేసుకుని ఏకకాలంలో సాగు చేయవచ్చు?
1: ఇప్పుడు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే పత్తికి దాదాపు ధర దగ్గరగా ఉన్నది కంది పంట. ఈ కంది పంటను మనము దాంట్లో ముఖ్యంగా మనము వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వరంగల్ WRG 97 వరంగల్ కంది ఈ రకమైందంటే దాదాపు మనం 500 ఎకరాల పైన విస్తీర్ణంలో వేయడం జరిగింది. 90% మంది రైతులు చెప్పింది ఏంటంటే ఎండు తెగులు అనేది లేదు. సో మనం ఏంటంటే యాజమాన్య పద్ధతిలో కూడా కొంచెం లోపాలు అనేవి జరుగుతున్నాయి. దానివల్ల కందిలో ఎండు తెగులు సమస్య ముఖ్యంగా ఉండడం వల్ల రైతులు కంది వైపు పోవడం లేదు. కందిని గత సంవత్సరం కూడా చూసుకున్నట్టయితే ఏక పంటగా పండించారు. ఒక దాదాపు 200-300 ఎకరాలలో కందిని ఏక పంటగా పండించారు. దాంట్లో కూడా మనం 7 క్వింటాల్ కనుక దిగుబడి సాధించినట్టయితే తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడులు మంచి ఆదాయం అనేది మనం అందుకోవచ్చు. సో ఈ కందిలో కూడా ఏంటంటే కొంచెం యాజమాన్య పద్ధతులని పాటించడము, ముఖ్యంగా విత్తన శుద్ధి చేసుకోవడం కానీ లేదంటే శాకీయ దశలో కొన్ని ముందస్తుగా జాగ్రత్త చర్యలు, ఇంకొకటి ఏంటంటే ట్రైకోడర్మా. ఇప్పుడు ఎలాగూ అందరూ రైతులు వేసవి దుక్కులు చేసుకుంటున్నారు కాబట్టి మాగిన పశువులు ఎరువు 100 కిలోలు దాంట్లో 1 కిలో ట్రైకోడర్మా వేడి పొడి కలుపుకుని నీడలో 1 వారం రోజులు కొంచెం నీటిని పిచికారు చేసుకుంటూ అదేంది అది ఫంగస్ మంచిగా డెవలప్ అయ్యే వరకు ఉంచి కనుక దాన్ని మనము నేరుగా మనం ప్రధాన పొలంలో కనుక వేసుకున్నట్టయితే దాని ద్వారా ఈ ఎండు తెగులు అంటే మన సూక్ష్మజీవుల క్రియ పెరిగి ఎండు తెగులు కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ముఖ్యంగా మనకున్నది ఏంటంటే కంది పంట అనేది పత్తికి దాదాపు సమానమైన ధరతో ఉన్నది కాబట్టి కంది పంట వైపు మొగ్గు చూపినట్టయితే రైతులకు మంచి ఆదాయం ఉంటుంది. సో అంతర పంట గాని లేదంటే ఏక పంటగా ఇది గాని మొక్కజొన్న పంటను కూడా మనం వేసుకోవచ్చు. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కువగా ప్రధానంగా పత్తి పంట అంటే అదొక వాణిజ్య పంట, తర్వాత ఆహార పంటలు వస్తున్నాయి నూనె గింజలు. సో మనకు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది మనం పప్పు దినుసులు కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు 8000 పైన ఉన్నది ఈ పెసర గాని మినుము గాని. వీటిని గనక మనకున్న దాంట్లో 1 ఎకరం వరకైనా గానీ ఇలాంటి పప్పు దినుసు పంటలు కూడా వేసుకున్నట్లయితే ఈ పప్పు జాతి పంటలు ఏంటంటే ప్రస్తుతము ఎరువుల వినియోగం పైన కూడా రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎరువులను సమర్థవంతంగా వాడుకున్నట్లయితేనే అంటే బ్యాలెన్స్డ్ యూజ్ దానిపైన కూడా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాము. అయితే ఈ పప్పు జాతి పంటలు ఏంటంటే నత్రజని స్థిరీకరణ ఉంటది కాబట్టి ఎరువుల వినియోగం కొంత తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. మనం ఏ పంట వేసుకున్నా గానీ ఎరువుల వినియోగాన్ని అంటే పలు దఫాలుగా వేసుకోవడం ఈ విధంగా గనక చేసుకున్నట్టయితే మనం ఎరువులను వినియోగం సమర్థంగా చేసుకుని పంట ఖర్చును తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
0: అయితే ఇప్పుడు మన దగ్గర ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. మరి ఈ పత్తి పంట తర్వాత ఏ పంట వేసుకోవడానికి అనుకూలం? ఒకవేళ పంట మార్పిడి చేయాలనుకుంటే దానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయి, వాటి గురించి చెప్తారు?
1: అయితే ఇంతకుముందు మన జిల్లాలో కూడా చాలా మంది రైతుల దగ్గర అభిప్రాయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే పత్తి మనం వేసుకునేది ఒకవేళ బరువైన నేలలుంటే ఎత్తుమడల పద్ధతిలో వేసుకోవచ్చు, లేదంటే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి వేసుకోవచ్చు. అధిక సాంద్రత పద్ధతిలో వేసుకున్నప్పుడు పంట కాలం అనేది నవంబర్ చివరి వరకు అయిపోతుంది. ఒకవేళ తొందరగా మనం 2 సార్లు ఏరేసి తీసేసినట్టయితే నవంబర్ లో శనగ పంట వేసుకోవచ్చు, మంచి దిగుబడులు ఆశించవచ్చు. ఒకవేళ మీరు ఇంతకు ముందు ఆల్రెడీ శనగ వేసిన భూములు అయితే శనగ కాకుండా వేరే పంట వేసుకోవాలి. అదే విధంగా మనం గనక నవంబర్ లో తీసేసినప్పుడు శనగ ఒకటి, డిసెంబర్ మాసంలో గనక మనము పత్తిని తీసేసి ఉన్నామంటే జొన్న పంట అనేది లాభదాయకం ఉంది. ఒకవేళ జొన్న కాకుండా ఇంకా మనం పత్తి ఒకవేళ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గానీ లేదంటే మరే ఇతర కారణాల వల్ల మనం పంట గనక పొడిగించో లేకపోతే తీయకపోతే జనవరిలో గనక మనం పంటను ముగించేసినట్టయితే జనవరిలో నువ్వులకు కూడా దాదాపు ఇప్పుడు MSP 10,000 పైన ఉంది కాబట్టి నువ్వులు కూడా మంచి లాభదాయకమైన పంట. ఒకవేళ ఇలాంటి పరిస్థితులలో అంటే మన దగ్గర రైతులు డిసెంబర్ నుంచి జనవరి వరకు కూడా చిన్న పంట వేసుకుంటున్నారు. ప్రస్తుతం మన జిల్లాలో రబీలో మేజర్ పంట అయిపోయింది. సో రైతు సోదరులు పత్తి తర్వాత శనగ గాని లేదంటే జొన్న గాని మొక్కజొన్న లేదా నువ్వులు పంట ఈ 4 పంటలు వేసుకోవచ్చు. మన జిల్లాలో ఏంటంటే కుసుమ కూడా రబీకి మంచి అనుకూలమైన పంట. కుసుమ పంట కూడా వేసుకున్నట్టయితే 4-5 క్వింటాల దిగుబడి అనేది అంటే కొత్తగా ఎవరైనా ట్రై చేసినా గానీ 4-5 క్వింటాల్ దిగుబడి మంచిగా తీసుకోవచ్చు, దానికి కూడా 6,000 రూపాయల వరకు ఎంఎస్పి మద్దతు ధర ఉంది కాబట్టి ఆ పంటను కూడా రైతులు వేసుకోవచ్చు. ఇక ఇప్పుడున్న దాంట్లో వర్షాకాలం దృష్ట్యా ఏమన్నా ఆపత్కాల పంటల్లాగా వేసుకున్నట్టయితే లేట్ ఖరీఫ్ లో, అంటే మనం జూలైలో అట్లా గనక విత్తుకున్నట్టయితే లేట్ ఖరీఫ్ లో ముఖ్యంగా పప్పు దినుసు పంటలు వేసుకున్నట్టయితే లాభదాయకం ఉంది, దిగుబడులు కూడా మంచిగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులు మంచిగా తీసుకోవచ్చు. అదేవిధంగా లేట్ ఖరీఫ్ లో నువ్వు పంటను కూడా వేసుకోవచ్చు, దాంట్లో

0: మంచి దిగుబడులు సాధించవచ్చు.
1: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా పంట మార్పిడి, పంట వైవిధ్యం ప్రాధాన్యతను గురించి వివరిస్తూనే ఆ పద్ధతుల ద్వారా రైతు ఏ రకంగా సుస్థిరమైన ఆదాయాన్ని సాధించవచ్చనే దాని గురించి కూడా సవివరంగా తెలియజేశారు. మరి రైతులు ఒకే రకమైన పంటతో కాకుండా ఈ రకంగా పంట మార్పిడి, పంట వైవిధ్యాన్ని పాటిస్తూ మంచి ఆదాయాలు పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు పంట మార్పిడి వైవిధ్యంతో సుస్థిర ఆదాయం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చటపెట్టింది కేలేని. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక వ్యవసాయం పాట విందాం.

గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమంలో కొత్తగా పండ్ల తోటలు నాటే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలెనిన్. దాంతోపాటు రైతంతరంగం కార్యక్రమంలో మిరప పంట సాగు అనుభవాల గురించి ఇచ్చోడకు చెందిన యువ రైతు కొడప సురేష్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలెనిన్. ఈ కార్యక్రమం సమర్పణ కెలెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

మరోకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ధాన్య కృషి యోజన పిఎం డిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం వారు రైతుల కోసం ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు రైతులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అంటే అక్టోబర్ 11వ తేదీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే పిఎండిడికేవై అని కూడా అంటారు. ఈ పథకము రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు, ఆ అంశాల గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
3: నమస్కారం సార్.
2: బాలాజీ నాయక్ గారు, అక్టోబర్ 11వ తేదీ ఢిల్లీలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా పిఎండిడికేవై అంటే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ముఖ్యంగా రైతుల కోసం. ఈ పిఎండిడికేవై ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి తెలియజేయండి.
3: ప్రధానమంత్రి ధన ధాన్య యోజన గురించి మనం చూసుకున్నట్లయితే కేబినెట్ లో జూలై 19న ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన గురించి చర్చించడం జరిగింది. ఆ రోజే ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందని చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పాదనను పెంచడం గాని అదే ప్రధానమంత్రి కృషి యోజనలో గణనీయమైన మొదటి ముఖ్య లక్షణం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడం గాని, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం గాని, మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా ఈ యోజన ముఖ్య పాత్ర వహిస్తుంది. మెయిన్ దీనిని మొదటగా మన కేంద్ర బడ్జెట్ లో 2025-26న 6 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే 42,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఇది మొదటగా చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా మెరుగైన నీటిపారుదల మరియు నిల్వ రుణాలను ఇవ్వడం గాని, సదుపాయాలని కల్పించడంలో గాని, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో గాని, మొదటగా అనుకున్నట్టుగా వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేపట్టడంలో దోహదపడుతుంది.
2: సరే బాలాజీ నాయక్ గారు, భారత ప్రభుత్వం 100 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల ఎంపిక జరిగిందంటారు?
3: మొదటిగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల ఎంపిక అనేది ప్రమాణాలను మనం గుర్తించినట్లయితే ఎక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉంటుందో అటువంటి జిల్లాలను గుర్తించడం, అలాగే తక్కువ పంట తీవ్రత అంటే వ్యవసాయం అయితే ఓన్లీ మోనోక్రాపింగ్ మాత్రమే, వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేస్తున్నట్లయితే
2: అది
3: ఒకే పంట వేస్తున్నట్లయితే మనం అక్కడ భూమి సారవంతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా రాదు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అటువంటి ప్రామాణికను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే

0: తక్కువ అంటే రుణ పంపిణీ రైతులకి రుణాలు తక్కువ ఎక్కడైతే స్కేర్సిటీగా ఉంటుందో అటువంటి జిల్లాలను ప్రామాణిక తీసుకుని మొదటగా చెప్పింది తక్కువ ఉత్పాదకత ఒకటి, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది రెండో ప్రామాణికం, మూడో ప్రామాణికం అయితే లోన్స్ అంటే రైతులు రుణాలు తక్కువగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఇస్తున్నారో అటువంటి జిల్లాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: భారత ప్రభుత్వం వారు మీరు చెప్పిన ప్రామాణికతలను తీసుకుని ఎంపిక చేయడం జరిగింది దాదాపుగా 100 జిల్లాలను. సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ఏవైతే 100 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి మరి మన ప్రాంతంలో రాయలసీమకేమన్నా జిల్లాలు ఎంపిక అయ్యాయంటారా?
0: రాయలసీమలో మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా కూడా ఎంపికైంది. మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, అనంతపురం, ఇవి మనం
1: ఆంధ్రప్రదేశ్లో. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంకా తెలంగాణ కూడా వస్తుంది.
0: తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్ గాని, కరీంనగర్ గాని, ఖమ్మం గాని, మహబూబ్ నగర్, వరంగల్, ఈ జిల్లాలు ఎంపికైనాయి.
1: రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ జిల్లాలు ఉన్నాయి. సరే బాలాజీ నాయక్ గారు, మరి ఇందులో భాగంగా ఇతర అనుబంధ పథకాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఇందులో భాగంగా అనుబంధ పథకాలు చూసుకున్నట్లయితే పప్పు దినుసుల గురించి తీసుకోవడం జరిగింది. ఏమంటే అది పల్సెస్ ని అంటే అపరాలను ఉత్పత్తి తగ్గుతున్నది కాబట్టి మనం అపరాలను ఉత్పాదకతను పెంచనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకంలో పల్సెస్ ని ఉత్పాదకతను పెంచడం కూడా అదొక యోజన కింద,
1: దీంట్లో చేర్చడం
0: ధనధాన్య కృషి వికాస్ యోజన కింద చేర్చడం జరిగింది.
1: ధన్ ధాన్య అంటే ఇప్పుడు ధనము ధాన్యం రెండు కలిపి పేరు పెట్టడం జరిగింది.
0: అనమాట ఎప్పుడైతే ఉపరాలలో తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ధాన్యం ఎక్కువ ఉత్పాదకను పెంచాలి, ఈ రెండు ప్రామాణికలు తీసుకొని ఇందులో దగ్గర దగ్గర 32 స్కీమ్స్ కలిపి కూడా ఒక పథకంగా రూపొందించారు.
1: అవి ఏమన్నా ఉంటే చెప్తారా?
0: అవి ప్రస్తుతానికైతే ఫసల్ బీమా యోజన కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, డ్రోన్ దీది అనే పథకం కానీ, అలాగే చిన్న చిన్న పథకాల్లో NFSM కానీ, NMOOP అనే చిన్న చిన్న పథకాలన్నీ కలిపి ధనధాన కృషి యోజన కింద చేర్చగలిగారు.
1: అవి కూడా ఇందులో భాగం
0: భాగం
1: చేసి దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది
0: అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటారు?
0: యాక్చువల్ గా దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మనం ఆర్థిక వ్యయాన్ని పెంపొందించాలి. ఎలాగంటే ధనధాన్య యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఒకటి, అలాగే పంట వైవిధ్యాలను ప్రోత్సహించాలి, క్రాప్ డైవర్సిఫికేషన్స్, అలాగే మనం నీటి పారుదల మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, అలాగే పంట కోత నిల్వలు కానీ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అంటారు కదా, మనం అటువంటి వాటిని మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి మౌలిక సదుపాయాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఈ పథకంలో డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకుని డైరెక్ట్ గా MSP ద్వారా ఎంత అమౌంట్ అవుతుందో రైతుకు చేర్చే విధంగా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఫలితాలను చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి, GST ఎక్కువ పెంచడం జరుగుతుంది, ఇటువంటి వాటిని మనం నిలదొక్కుకోవాలంటే భారత ప్రభుత్వం అనేది ఉత్పాదకతను పెంచాలి మెయిన్. తర్వాత ఆర్థికంగా మనం ప్రోడక్ట్ ని మనమే తయారు చేసుకోగలిగినట్టయితే రైతులకి ఆర్థికంగా బలం చేకూరుతుంది, అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడైతే పంటను ఉత్పాదకం పెంచుతారో ఆర్థికంగా గాని లేక ఇతర రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని కల్పించవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ యోజనను పెట్టారు. అదే కాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళుతూ ఉంటారు, అటువంటి వాళ్లను కూడా మనం ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని వలసలు లేకుండా చేయడం, సమగ్ర సమీకృత వ్యవసాయ ప్రణాళికను అవలంబించినట్లయితే IFS ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఆ విధంగా అవలంబించినట్లయితే స్థిరమైన వ్యవసాయ పద్ధతుల్ని పాటించి నీళ్లను మరియు నీటి సంరక్షణను కూడా మనం చేపట్టుకోవచ్చు. అలాగే మనం అనుబంధ రంగాలు, అలైడ్ సెక్టార్స్ అంటారు, వెటర్నరీ గానీ, హార్టికల్చర్ గానీ, ఉద్యానం గానీ, ఇటువంటి వాటిని దృష్టి సారించినట్లయితే ఆర్థికంగా కూడా మనం ఈ యోజన కింద నిలదొక్కుకోవచ్చు. ఇది ఈ ముఖ్య ఉద్దేశం,
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏమంటే మన ఉత్పత్తుల్ని మనమే పెంచుకోవాలి, అంటే మనం పెంచుకుని

0: నష్టాలు అయిన తర్వాత అంటే ఎగుమతులు ఎక్కువ ప్రోత్సహించాలి, దిగుమతులు తగ్గించుకోవాలి
1: తగ్గించుకోవాలి. ఇంకోటి ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం అపరాలలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు వరి విషయంలో కానీ గోధుమ విషయంలో కానీ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం ఆహార ధాన్యం మనమే పండించుకొని మన దాన్ని సపోర్టింగ్ గా కొద్దిపాటు నిలదొక్కున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో అపరాలు కూడా చాలా వరకు మనం లోటు ఉంది.
0: అటువంటి దిగుమతి చేసుకుంటున్నాం.
1: ఇప్పుడున్న పరిస్థితులలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం వల్ల కొరత రావచ్చు. కాబట్టి ఆ కొరతను నివారించుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ముందుగానే అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా మనం రైతులకి కొద్దిగా మోటివేట్ చేసి అపరాల ఉత్పాదకను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ
0: ప్రధానమంత్రి ధనధాన్య
1: ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట.
0: సరే బాలాజీ నాయక్ గారు, ఇంకా ఏమేమి ఉన్నాయంటారు దీంట్లో?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 350 లక్షల టన్లు ఉత్పత్తి చేయాలి ఎప్పటికీ 2030-31 నాటికి. ఇందులో మనం ఏరియా క్రాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 310 లక్షల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 310 లక్షల హెక్టార్లలో 350 లక్షల టన్లు మనం ఉత్పత్తి చేయాలి. ఇది 2030-31 నాటికి చేయగలగాలి.
0: ప్రణాళిక ప్రకారం చేసుకుంటే 2030-31 నాటికి రైతు సోదరులు అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంది,
1: అవకాశం ఉంటుంది. అందుకోసం మనం విత్తనాన్ని మనం 88 లక్షల కిట్స్ చిన్న చిన్న బ్యాగుల రూపంలో గాని, అలాగే మనం 120 లక్షల క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ ని కూడా రైతులకు అందజేయగలిగేటట్టు మనం ప్రణాళికను రూపొందించగలిగాం. ఈ మిషన్ ద్వారా దగ్గర 2 కోట్ల మందికి రైతులను లబ్ధి చేకూర్చినట్లు కలిగినట్లయితే అపరాలలో ఉత్పాదకతను పెంచవచ్చు, అలాగే అపరాలు ఎగుమతి కూడా చేసుకోవచ్చు, ఇతర దేశాలను కూడా అమ్ముకోవచ్చు,
0: ఇతర దేశాలకు
1: పంపించుకోవచ్చు
0: ఎగుమతి ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే దిగుమతి తగ్గిపోయి ఎగుమతులు పెరగడం వల్ల ఏవైతే రైతుల ఈ ప్రామాణికం ఉంటుందో పెరుగుతూ ఉంటుంది.
1: అవును, ఆ విధంగా పెరగడం వల్ల దేశానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాబట్టి ఇతర ఏదైనా యుద్ధ బెంగాల్లో గానీ కొన్ని మనకు అవసరమైనటువంటి కాబట్టి తీర్చుకోగలుగుతాం. ఆ సదుద్దేశంతోనే ఈ ఆత్మ నిర్భర మిషన్ అనేది కూడా రూపొందించడం జరిగింది అన్నమాట.
0: సరే బాలాజీ నాయక్ గారు, ముఖ్యంగా ఈ PMDDKY మరి రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
1: ఇదివరకే మనం కొద్దిపాటు
0: చర్చించుకున్నాము.
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కానీ, అలాగే ఈ పథకాలలో వ్యవసాయ రంగం ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచుకోవచ్చు, అలాగే అపరాలు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది నైట్రోజన్ రూపంలో స్థిరీకరించడం జరుగుతుంది, భారతదేశం దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డిమాండ్లను తీర్చుకోగలిగినట్లయితే ఇప్పటికీ 14% పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది, అటువంటి వాటిని మనం నివారించగలుగుతాం. రైతుల ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. వ్యవసాయాన్ని మరింతగా స్థిరంగా మరియు ఈజీగా టెక్నాలజీ ద్వారా మనం సాధించుకోవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా గానీ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రభావితాన్ని మనం సమన్వయంగా కోఆర్డినేషన్ తో చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అలాగే నిధుల భరోసాని చేసుకోవచ్చు, సమగ్రతను నిర్ధారించుకోవచ్చు మనం ఎంతవరకు నిలదొక్కుంటాము, అలాగే రైతు ఉత్పాదకాన్ని గాని భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కూడా యోజన కింద రైతులు ఉపయోగపడేటట్లు అవలంబించడం జరిగింది అన్నమాట.
0: సరే బాలాజీ నాయక్ గారు, ఏదైతే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఉందో ఇది ఏ విధంగా అమలవుతుందంటారు?
1: ఈ పథకం జిల్లా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ప్రణాళికని రూపొందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ధనధాన్య సమితిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి పర్యవేక్షణలోనే ప్రణాళిక జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు సభ్యులుగా కూడా చేర్చుకోవచ్చు. ఈ రైతులను కూడా ప్రణాళికను పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వ్యవసాయ స్వయం సమృద్ధి వంటి జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ గాని మరియు మూల్యాంకనం చూసుకున్నట్లయితే నెలవారీ సమీక్షలతో గాని అంటే మంత్లీ మీటింగ్స్ అంటారు కదా, డాష్ బోర్డుల ద్వారా గాని మీటింగ్స్ పెట్టుకుని కీలకమైన పనితీరును బట్టి ఉపయోగించే ట్రాక్ ని మనం చేసుకోవచ్చు. సజావుగా అమలు చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు. ఆ అధికారుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఈ నీతి ఆయోగ్ క్రమం తప్పకుండా మార్గదర్శకంగా అందించడానికి దోహదపడుతుంది. అలాగే జిల్లా ప్రణాళికలను కూడా సమీక్షించడానికి వీలు పడుతుంది అన్నమాట.
0: బాగుందండి బాలాజీ నాయక్ గారు, ఇటీవల భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని విధి విధానాలు ఏమి, దాని యొక్క ఉద్దేశం ఏమి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ ధాన్య కృషి యోజన పిఎం డిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి అనంతపుర కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

మీరు జోష్కి మరింత జోష్ నిచ్చే పాటను వినండి, ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చటను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరేనండి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2950081. గిప్పటి సంధి 8:45 దాకా ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు ఉషారు కార్యక్రమంలో.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు సుఖానంద్ మేడం.
0: ఎక్కడి నుంచి సుఖానంద్ గారు?
1: బైన్సా మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: నేను హోటల్ వర్క్ చేస్తాను మేడం.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: బేజచంద్రగా నుంచి పుణ్యభూమి నా దేశం సాంగ్ కావాలి మేడం.
0: సరేనండి, తప్పకుండా. మరి ఇప్పుడైతే మీరు కోన పాట వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

చావా కుప్పనూరు చావా. ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యమెత్తుకులు తిని బతికే నీకు శిష్యులు కట్టాలరా అని ఫళ ఫళ సంకల్.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అమ్మ, చెప్పండి మీ పేరు.
1: మయూరి.
0: మయూరి ఎక్కడి నుంచి?
1: పిప్పరవాడ.
0: ఏం చేస్తుంటావు మయూరి?
1: డిగ్రీ ఫస్ట్ ఇయర్
0: మ్యామ్. ఏ గ్రూప్ తీసుకున్నావు?
1: బిఏహెచ్పి.
0: చెప్పమ్మా, ఏ పాట వింటావు?
1: యానిమల్ మూవీ నుంచి నాన్న మిగిన ప్రాణం అని.
0: ఎప్పుడైనా పాడుతూ ఉంటావా మరి పాటలు ఇలాంటివి?
1: లేదు మ్యామ్,
0: మామూలుగా వినడమే.
1: అవును మ్యామ్.
0: సరే అమ్మా, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే నువ్వు కోరిన పాట.

మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి నుండి ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223008, మరొక నంబర్ 2958.

మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. చెప్పండి గణేష్ గారు, ఏం చేస్తుంటారు? దారం మిల్లో పనిచేస్తారా? చెప్పండి ఏ పాట వింటారు? సరేనండి, తప్పకుండా. మరి ఇప్పుడు మీరు కొన్న పాటనైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొకరితో మాట్లాడదాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరు.
1: నేను ఆర్మూర్ నుండి సుస్వల మాట్లాడుతున్నాను మేడం.
0: ఆర్మూర్ నుంచి ఏం చేస్తున్నావు?
1: నేను 6th క్లాస్ చదువుతున్నాను మేడం.
0: 6th క్లాస్ అయిపోయిందా? ఇప్పుడు 6th కి వెళ్తావా?
1: 6th కి వెళ్తాను మేడం.
0: చెప్పమ్మా, ఏ పాట వింటావు?
1: నేను ఛాంపియన్ మూవీ నుంచి గిరా గిరా గిలా గింగిలా గిలే సాంగ్ మేడం.
0: పాటలు పాడతావా మరి? ఈ పాటలు
1: పాడతాను మేడం.
0: పాడతావా ఇప్పుడు?
1: పాడతాను మేడం.
0: పాడు.
1: గిరా గిరా గిలా గింగిలా గిలే
0: అంటే మంచిగా పాట పాడుకుంటూ డాన్స్ కూడా చేస్తావు అనుకుంటా.
1: అవును
0: మేడం. సరే అమ్మా,
1: కూచిపూడి చేస్తాను మేడం.
0: కూచిపూడి నేర్చుకుంటున్నావా?
1: అవును మేడం.
0: చాలా చక్కటి నృత్యాన్ని నేర్చుకుంటున్నావు. సరే మరి ఇప్పుడైతే మరి నువ్వు కొన్ని పాట వినేసాయి.

0: ಮಚ್ಚು ಗಂಧಿ ಗಂಗಾ ಭಾಗರತಿಗೆ ಗೂಡಂಗ್ ದೊಸ್ ಮಾಡುವೋ ನಂಗೆ ಜಳ ನಗದುಡ.
1: ಆದಿವಾಸಿ ಗಿರಿಜನ ಭಾಷಲೈನ ಗೋಂಡಿ, ಕೊಲಾಮಿ, ಲಂಬಾಡ ಲೇಕ ಗೋರ್ಮಾಟಿ ಭಾಷಲ್ಲೋ వారి విశిష్ట సంస్కృతి, కట్టుబాట్లు, పండగలు, ఆహారం, జీవన శైలి, ఇలా ఆదివాసీ గిరిజన సమాజాలకు చెందిన వారి అలవాట్లను, జానపద గాథలను, ముచ్చట్లను వినిపిస్తున్న కార్యక్రమం మావా. ప్రతి బుధవారం శనివారం రాత్రి 10 గంటలకు ప్రసారం. వినడం మర్చిపోకండి మావా, ఆదివాసీ జానపద కథ గానాలను ముచ్చట్లను వినిపించే కార్యక్రమం.

మీరు వింటున్నారు షారు జారైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873223008, మరొక నంబర్ 2958.

మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు చివరిగా మరో జోష్ అయిన పాటను వినేద్దాం.

ఇది ఇయాల్టి ఉషారు. రేపు రాత్రి 8 గంటంగా ఉషారు కార్యక్రమంలో మరెన్నో జోర్దార్ పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9 గొట్టంగా ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆ ఖాకీ దుస్తుల మనిషి ఈరన అప్పలస్వామి నాయుడు, సాక్షాత్తు చింతపల్లి సబ్ఇన్స్పెక్టర్. ఆ సమూహాన్ని చూసి విస్తుపోయాడు. ఖాకీగుడ్డలు చూస్తే చాలు, కొండవాళ్లు ఒకడైనా నలుగురైనా పదుగురైనా ఆపద పక్కకి ఈ చెట్ల వెనక్కి తప్పుకుంటారు, పారిపోతారు. కాని వీళ్లేమిటో, ఆ నడకలో వేగం తగ్గలేదు, ఆ అడుగుల్లో బెరుకు లేదు, వాళ్ల కళ్లల్లో భయమూ లేదు. ఆ సమూహాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. మొదటి వరుసలోనే నడుస్తున్న కొలగాని సంగతులు అనే గిరిజనుడు ఒక్క క్షణం నిదానించి చూసి ఆ ఒక్కడు వెంటనే వెనక్కి పరిగెత్తాడు. వెదుక్కుంటూ వచ్చి రామరాజుకు చెప్పాడు, "సామీ, చింతపల్లి సబ్ఇన్స్పెక్టరు అప్పలస్వామి నాయుడు ఇటే వస్తన్నాడు." ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు రామరాజు. వెదకబోయిన తీగ కాలికి తగిలింది. ఆయన ముఖంలో చిరునవ్వు. అప్పటికే గంతన్న, గోకిరి ఎర్రేసు, కర్రి కన్నిగాడు మరో నలుగురైదుగురు రామరాజు ఆదేశం కోసం అక్కడికి వచ్చారు. అప్పుడన్నాడు రామరాజు, "మన వాళ్లని ఇక్కడే నిలబడమని చెప్పండి." ఒకింత ఆవేశం కనిపిస్తున్నా తొందరపడే ఉద్దేశం ఎవరికీ లేదు. అంత జనాన్ని ఒక్కసారి చూసేసరికి గోముటెద్దులు మరింత బెదిరి అడుగు వెనక్కి వేయడం మొదలుపెట్టాయి. వాటి వీపుల మీద కర్రతో కొడుతూనే ఉన్నాడు బండి తోలుతున్న మరో గిరిజనుడు. విసుగ్గా ఆందోళనగా అరిచాడు ఎస్ఐ. పోలీసును చూసినా ఆగకుండా ఇంతమంది ఎక్కడికి వెళ్తున్నట్టు? ఆ బాణాలు బరిసెలు ఎందుకు? తన ప్రాణానికి ముప్పుందా? అప్పుడే గమనించాడు ఎస్ఐ, ఆ జనంలో 5-6 నాటు తుపాకులు, ఇంకో 2-3 మజిల్ లోడింగ్ గన్నులు కూడా కనిపించాయి. దాంతో గొంతెండిపోయింది. భయాందోళనల మధ్య గిజగిజలాడుతున్నాడు ఎస్ఐ నాయుడు,
1: "ఎవర్రా ఇళ్ళంతా చూడు."
0: ఆగ్రహాన్ని దాచుకోలేక ప్రదర్శించలేక సతమతమవుతున్నాడు నాయుడు. గొడుగుపట్టిన గిరిజనుడు నుదుటికి చేయి అడ్డం పెట్టి పరికించి చూస్తూ అనుమానంగా చెప్పాడు,
2: "దొరా, మళ్ళీ పితూరీ కాబోలు.
1: ముందు వాళ్లల్లో నీకెవరైనా తెలిస్తే చెప్పు."
0: తడబడే మాటతో కళ్ళెర్ర చేస్తూ అన్నాడు నాయుడు,
2: "చిత్తం, చాలామందే ఉన్నారు దొరా, జనాన్ని ఆపుతున్నారు చూడండి. ఆడు బోనంగి పోతరాజు."
3: "వాడిది ఏ ఊరు?"
0: ఉత్కంఠతో ఉన్నా పోలీసు బుద్ధి పోనించుకోవడం లేదు నాయుడు.
3: "ఆడిది శరభన్నపాలెం దొరా, ఇంకా ఎవరున్నారో?"
0: మళ్ళీ కంగారు పెట్టాడు నాయుడు.
3: "చిత్తం, చర్త ఎండు దొర, ఊరు గుమ్మడిగూడెం, సాగిన సన్యాసి పడాలు సింగంపల్లి, పిట్టల పోలయ్య రామన్నపాలెం, తోట మరిడయ్య నడింపాలెం, తగ్గి తాపన్న ఈడిదిగూడెం దొర, ఆడి పక్కనున్నోడు తగ్గి సోమన్న దొర, ఈడిది నడింపాలెమే, ఆ తెల్లటూడు జర్త తోకయ్య పెద్దవలస, కంకిపాటి శరభన్న పడాలు గబలం సింగడు, మామిడి చిన్నయ్య జగ్గి వీరయ్య దొర."
0: ఇంకా ఎవరెవరి వివరాలు చెబుతున్నాడతడు. అప్పుడే గంతన్న, ఎండుపడాలు మొదటి సమూహం ముందుకు వచ్చి ఆగమన్నట్టు చేతులు పైకెత్తారు.
3: "దొరా దొరా, ఆ కాసెకొక గోచెట్టుకున్నోళ్ళు ఇద్దరిలో ఒకడు గంతన్న, బట్టి పసుకులోడు, బ్యాస్టిను దొరతో తగాదా ఆడికి ఆళ్ల తమ్ముడు మల్లయ్యకి, అదిగో ఆ బండోడే మల్లయ్య, ఆడి పక్కన ఉన్నాడు ఆడు ఎండుపడాలు పెద్దవలస,
0: తమకు తెలుసు కదా" అన్నట్టు చెప్పాడు గొడుగు పడుతున్నవాడు. పగ్గాలు మరింత బలంగా లాగాడు బండి తోలుతున్నవాడు. గోముటెత్తులు అసహనంగా కదులుతున్నాయి. 2 నిమిషాల ఉత్కంఠ. మొత్తం సమూహం ముందుకు వచ్చాడు రామరాజు, వెనకే మల్లుదొర, ఇంకా గంతన్న, ఎండుపడాలు, మరో 4 వెంటరాగా 10-12 అవతల ఉన్న బండి దగ్గరకు నడిచాడు రామరాజు.
4: "అప్పలస్వామి నాయుడు గారు, నా పేరు అల్లూరి శ్రీరామరాజు" అన్నాడు ఎంతో మన్ననతో.
1: "విన్నాను."
0: మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పెడసరంగా సమాధానం ఇచ్చాడు నాయుడు. "విని ఉంటే సంతోషం. మేం చింతపల్లిలో ఏం చేయబోతున్నామో మీరు చూడాలని కూడా మేమంతా అనుకున్నాం.
4: అయినా ఇది కూడా సమయోచిత కలయికే. ఇంకాసేపటికి మనం మీ పోలీస్ స్టేషన్లోనే కలిసి ఉండేవాళ్ళం. ముందే కలిశాం. ఇలా మీకు ముందే ఒక మాట చెప్పే అవకాశం వచ్చింది అన్నాడు రామరాజు. ఇప్పటికీ ఆ కంఠంలో మర్యాద తొణకలేదు.
1: ఏంటి, పితూరి చేస్తారా?
5: గతంలో చాలా చూశాం.
1: లేవదీసుకో పో
4: అన్నాడు మరింత పొగరుతో ఎస్ఐ.
5: మర్యాద
4: గంతన్న మల్లు పడాలు ఒక్కసారి అన్నారు నాయుడు కేసి చూస్తూ. మాట నిదానంగా ఉన్నా హద్దు మీరితే నాలుక తెగుతుందన్న హెచ్చరిక కూడా ఉంది అందులో. ఆ మూడు సమూహాల జనం ఒక్క అడుగు మాత్రమే ముందుకు వేశారు ఆ క్షణంలో. ఈ పరిణామానికి గోముటెద్దులు బెదిరి అటూ ఇటూ కదిలాయి. బండిలో ఉన్న నాయుడు, గొడుగు పడుతున్నవాడు తూలి పడబోయి కష్టం మీద నిలదొక్కున్నారు. భూకంపం వచ్చినట్టు కంగు తిన్నాడు ఎస్ఐ. వెంటనే రామరాజు అన్నాడు, పడిపోతారు, దిగి రెండొకసారి, మీకేం ప్రమాదం లేదు. నెమ్మదిగా దిగి రాజు దగ్గరకు వచ్చాడు నాయుడు. మీరు ప్రభుత్వోద్యోగులు, మర్యాద మన్ననలతో మెలగాలి. అవి ఇకనైనా నేర్చుకోక తప్పదు, లేదంటే వీళ్లే నేర్పిస్తారు నాయుడుగారు. ఈ హెచ్చరిక చాలునని అనుకుంటున్నాను అన్నాడు రామరాజు. కొన్ని లిప్తల తరువాత శ్రీరామరాజు అన్నాడు, మీ అంచనా నిజమే నాయుడుగారు, ఇది ప్రభుత్వ ధిక్కారమే. మేమీ ప్రభుత్వాన్ని, ఈ దుష్ట పరిపాలనని వ్యతిరేకిస్తున్నాం, అసహించుకుంటున్నాం. ఆ ప్రభుత్వానికి కాపుదలగా ఉండే ఈ పోలీసు విభాగాన్ని ఎదిరిస్తున్నాం. కానీ ఇది ఫితూరీ మాత్రం కాదు. వినండి, మేం చింతపల్లిలో చేయబోయే పని, మీ పోలీస్ స్టేషన్ మీద దాడికి వెళుతున్నాం. మీ ఆయుధాల కోసమే. ఆయుధాలను మేం స్వాధీనం చేసుకోబోతున్నాం. ఈ మాట చాలా కంగారు పెట్టింది నాయుడిని. వెంటనే చేతులు కట్టుకున్నాడు. ఒక్క నిమిషం తర్వాత మళ్లీ రామరాజు అన్నాడు, ఈ మిట్ట మధ్యాహ్నం ఈ అడవి బిడ్డలంతా మీ స్టేషన్ను కొల్లగొడుతున్నారు, ఆయుధాలు తీసుకుంటున్నారు. అవి ఈ ప్రభుత్వం మీదే ఎక్కుపెడతారు. మీరు వెనక్కి వస్తారో ముందుకు వెళతారో మీ ఇష్టం అంటూనే చింతపల్లి వైపు అడుగు వేశాడు రామరాజు. మల్లు గొంతు పగిలేలా అరిచాడు,
1: వందే మాతరం, మనదే రాజ్యం
4: అన్న నినాదం వాళ్లందరి గొంతుల్లో నుంచి వెలువడుతుండగా వందలాది చేతులు పిడికిళ్లు బిగించి గాల్లోకి లేచాయి. దాదాపు అన్ని చేతుల్లోనూ ఓ ఆయుధం.
1: గాంధీ గారికి
4: మరెవరో అరిచారు.
1: జై
4: అంతా స్పందించారు.
1: అల్లూరి శ్రీరామరాజు గారికి
4: ఎండు పడాలు నినాదమిచ్చాడు.
1: జై
4: మరింత గట్టిగా స్పందించారంతా. ఆ నినాదాలు ప్రతిస్పందనలు ఆ కొండలలో ప్రతిధ్వనిస్తుండగా ముందుకు కదిలింది కొండదళం. సబ్ఇన్స్పెక్టర్ అలా చేతులు కట్టుకుని మాట్లాడడం నిబిడాశ్చర్యంలో ముంచెత్తింది కొండవాసులను. దీనిని అలవోకగా సాధించిన శ్రీరామరాజు ఒక మహాపురుషుడిలా కనిపిస్తున్నాడు వాళ్లకు. ఆయనలో ఒక మహిమాన్వితుణ్ణి దర్శించుకుంటున్నారు. అప్పుడే కొటికల బాలయ్య పాట అందుకున్నాడు,
5: వెరవడు చంద్రయ్య వెనుదీయడు,
4: ఒక్కసారిగా అందుకున్నారంతా.
5: వాడి నడుము నట్టెడి లేడికావించు, వాడు శిరసు సింహాలమ్మ గద్దెగావించు, వాడి పండ్లు పగడాల పట్టుతోరాలు.
4: ద్వారబంధాల చంద్రయ్యను గుర్తుచేసే ఆ పాట మరీ కంగారు పెట్టింది. అప్పలస్వామినాయుడు భరించలేకపోయాడు. నిజంగానే రోమాంచితం చేసేటట్టు ఉంది బాలయ్య పాడుతున్న పాట. ఒక్కసారిగా బండెక్కి,
1: పగ్గాలు వదలరా, ముందుకే పోనీ,
4: నర్సీపట్నం వైపు చూపిస్తూ అరిచాడు. దూరం నుంచి పాట వినిపిస్తోంది మళ్ళీ,
5: వెరవడూ చంద్రయ్యా.
4: చిట్రాళ్ల గొప్పు దాటింది శ్రీరామరాజు దళం. చిట్రాళ్ల గొప్పు దాటింది శ్రీరామరాజు దళం. సమయం 2 గంటలవుతూ ఉండగా చింతపల్లి చేరుకుంది. కొండలమీది పోలీస్ స్టేషన్ చింతపల్లి. చింతపల్లి

0: లంబసింగి రోడ్డుకు ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది. కుడివైపు పెద్దవలస రంపుల ఘాటీ పోయే మార్గం, సరిగ్గా ఆ ఉంపులో కట్టారు. పోలీస్ స్టేషన్ అంటే పెద్ద తాటాకు ఇల్లు. చుట్టూ బలమైన వెదురు బొంగులతో కంచె కట్టారు. ఎత్తైన అరుగులు, నాలుగు బలమైన స్తంభాల మీద నిలబడి ఉంది కప్పు. నినాదాలు విని బయటకు వచ్చారు లోపల ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు. ఆయుధాలతో అంతమంది ఒక్కసారిగా ఆ విశాలమైన ప్రాంగణంలోకి చొచ్చుకురావడంతోనే వాళ్లకు అనుమానం వచ్చింది. ఇది ఫితూరీ ఏనని తీర్మానించుకుని బయటకు పరిగెత్తారు. ఫితూరీ అంటే పోలీసులను చంపుతారు, స్టేషన్ తగలబెడతారు. గతంలో జరిగింది ఇదే. ఆ ముగ్గురిని కూడా పట్టుకుంది రామరాజు దళం. 10-12 మంది ఒక్కసారిగా మీద పడి వలేసి పట్టుకున్నట్టు పట్టుకున్నారు. అందులో ఒక కానిస్టేబుల్ తనను పట్టుకున్న వాళ్లకేసి భయం భయంగా చూశాడు. తన కుడిభుజం పట్టుకున్న ఆ మనిషి ఎవరో కాదు, కోలంకి కన్నడు, అంటే చింతపల్లి బారిక. పెంట్రపాడు దగ్గర కలిసిన 50 మందిలో అతడూ ఒకడు. నిజానికి మునసబు కొన్ని పాత్రలు కొన్ని బియ్యం ఇచ్చి పంపితే అవి అందించడానికి వచ్చి వాళ్లలో కలిసిపోయాడు.
1: కట్టేయండి వీళ్లని,
0: గట్టిగా చెప్పాడు గంతన్న. పై ప్రాణాలు పైనే పోయాయి వాళ్లకు. ముగ్గురిని తీసుకెళ్లి స్తంభాలకు కట్టేశారు. పైగా 4 వంతున ఒక్కొక్క కానిస్టేబుల్ దగ్గర నిలబడ్డారు.
2: బాబు, మమ్మల్ని చంపకండి,
0: బతిమాలుతున్నట్టన్నాడు ఆ కానిస్టేబుళ్లలో కాస్త పెద్ద వయస్సువాడు. అప్పుడే రామరాజు ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. అంతా పక్కకు తప్పుకొని దారి ఇస్తుంటే లోపలికి నడిచాడు ఆయన. వెనకే మల్లు, గంతన్న, ఎండు పడాలు, సంకోజి పండడు, కన్నిగాడు, ఎర్రేసు కూడా వెళ్లారు. 4 గదులున్నాయి లోపల. వాటిలో 2 తాళాలున్నాయి. వాటిని పగలగొట్టి అన్నీ వెతికారు. రామరాజు స్వయంగా ఎస్ఐ టేబుల్ మీద ఉన్న స్టేషన్ డైరీ వెతికి పట్టుకున్నాడు.
3: ఎన్ని దొరికాయి పడాలు? అడిగాడు రామరాజు.
1: 11 తుపాకులు, 5 కత్తులు, 14 బాయినెట్లు, ఇంకా తూటాలు లెక్కబెట్టాలి.
3: సరే, లెక్కబెట్టండి
0: అంటూ 2 నిమిషాలు ఆలోచించి స్టేషన్ డైరీ తెరిచాడు రామరాజు.

ఇప్పటి వరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 38వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదువుతారు సుమనస్పతిరెడ్డి.

రేపు రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత డాక్టర్ సామల సదాశివ రాసిన మలయ మారుతాలు నుండి ఓ ఖండిక వింటారు. గట్లనే ప్రముఖ రచయిత ఆచంట జానకీరాం రాసిన నా స్మృతి పథం నుండి ఓ ఖండిక వింటారు. చదువుతారు ఎస్ రాజవర్ధన్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: వినిపించే జోడియా పావా వాదనం.
1: అభి మే జో ధూన్ బజానే జా రహా హూ ఇస్మే హమ్ పావలి బోల్తే హై ఇస్కో పావలి కి ధూన్ పావలి ధూన్ కా మతలబ్ హై జే ఏక్ ఘర్ మే ధూన్ బెన్ భాయి దో హీ థే తో భాయి పర్దేశ్ కమానే గయా పర్దేశ్ కమానే గయా తో వహా ఇస్కో పెహలా పగార్ మిలా తో ఉస్మే ఉస్నే ఏక్ బెన్ కే లియే పావలి పోస్ట్ కార్డ్ కే అందర్ భేజీ ఔర్ బెన్ కే పాస్ గయి తో బెన్ బహుత్ బడీ ఖుష్ హుయీ కే మేరే భాయి నే పెహలా పగార్ మిలా విదేశ్ జాకర్ మేరే లియే పావలి పగార్ కీ पगार में से भेजी तो इसके ऊपर बहन ने गीत गाया भाई के लिए तो इसका वर्णन तो ये अच्छी मैडम ऐसी एड़ी पावली मैं सिंधी में ये थोड़ा सुना देता हूँ अच्छी मैडम जेड़ी पावली जड़ो गोरो साहेब तेड़ी पावली भावर भाई मैंने भावर तो भावर भावर मेरे माँ ने मोकली पगार में जाऊँ पावली तो भाई ने मेरे लिए भेजा ये पगार में से पावली मेरे लिए बहुत एक खुशी की बात है ये धून मैं आपकी शम्स में रुजू कर रहा हूँ.

ఇప్పటి వరకు చెవికింపు కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని కుచ్బుజ్ జిల్లా జూరా గ్రామానికి చెందిన ఇస్మాయిల్ భాయ్ జాట్ వినిపించే జోడియా పావా వాదన విన్నారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మావా. ఆదివాసీ గిరిజనులు జరుపుకునే పండుగలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, ఆదివాసులలోని ప్రముఖులను పరిచయం చేసే వాటి గురించి కూడా ఈ మావా కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాం. ఈరోజు నేరడుగొండ మండలం చించోలి గ్రామానికి చెందిన కాత్రే లక్ష్మణ్ బృందం వినిపించే పాడ్య భూపతి రాజు కథాగానం రెండో భాగం వింటారు.

ఇప్పటి వరకు మావా కార్యక్రమంలో నేరడిగొండ మండలం చించోలి గ్రామానికి చెందిన కాత్లే లక్ష్మణ్ బృందం వినిపించిన పాడ్య భూపతి రాజు కథాగానం రెండో భాగం విన్నారు. రేపు రాత్రి పదిగొట్టంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో దొండు తాయి కులకర్ణి గాత్రం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா மதுரமா మనసుకు హత్తుకు పోయే ఎన్నో మధురమైన పాటని వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ ఘంటసాల గారు పాడిన పాట ఇప్పుడు విందాం.

మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమ. మనసుకు హత్తుకుపోయే ఎన్నో మధురమైన పాటను వినిపించే కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినేద్దాం మరొక పాటని. 1971 ఫిబ్రవరి 13 విడుదలైన అందరికీ మునగాడు అనే చిత్రం. ఈ చిత్రానికి దర్శకత్వం ఎం మల్లికార్జునరావు గారు అందించగా ఇందులో కృష్ణ గారు భారతి గారు జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఆరుద్ర రచించగా కేవీ మహదేవన్ సంగీతం అందించారు. మరి ఈ చిత్రం నుండైతే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పి సుశీలమ్మ పాడిన పాట విందాం.

మీరు వింటున్నారు మధురిమ హాయన పాటలు వినిపించే కార్యక్రమం. మనిషి రూపురేఖల్ని చూసి కాదు, మనిషి మనసును తెలుసుకోగలిగినప్పుడే నిజమైన ప్రేమని పొందగలం, ఆ జీవితంలో సంతోషాన్ని పొందగలుగుతాం. ఇప్పుడు మొరటోడు చిత్రం నుండి ఓ పాటనైతే వినేద్దాం. వాణి జయరామ్ గారు పాడినది. ఈ చిత్రంలో సత్యనారాయణ గారు, జయసుధ గారు జోడిగా నటించారు. దర్శకత్వం నగేష్ అందించగా సంగీతం MS విశ్వనాథన్ అందించారు.

మీరు వింటున్నారు మధురిమ, ఆయన పాటని వినిపించే కార్యక్రమం. ప్రతి కుటుంబంలో కొడుకుకి పెళ్ళి కాకముందు ఉన్న జీవితానికి, పెళ్ళి అయిన తర్వాత, కోడలు వచ్చిన తర్వాత ఉన్న జీవితానికి చాలా మార్పులు వస్తాయి. అలాంటి మార్పులను ఎదుర్కొంటూ విజయాన్ని సాధించే ఓ కొడుకు కథ అని చెప్పాలి 1972 వచ్చిన కొడుకు కోడలు అనే చిత్రం. ఈ చిత్రానికి దర్శకత్వం పి పుల్లయ్య గారు అందించగా, ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు జోడిగా నటించారు. సంగీతం కేవి మహాదేవన్ అందించారు. ఇక ఈ చిత్రంలోని ఓ పాటనైతే ఇప్పుడు వినేద్దాం. ఘంటసాల గారు పి సుశీలమ్మ పాడింది

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటను వినిపించే కార్యక్రమం. 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినిమా రంగంలో దిగ్గజ నేపథ్య గాయనిగా పేరు పొందిన వారు పి సుశీలమ్మ గారు. దాదాపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో 50,000లకు పైగా పాటలు పాడిన వీరు. ఎక్కువగా అత్యధిక పాటలు పాడిన మహిళా గాయకులుగా కూడా వీరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. వీరు పాడిన పాటలకి గాను, వీరి సంగీతానికి గాను ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. అందులో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 5 సార్లు జాతీయ పురస్కారాన్ని అందుకోగా, పద్మభూషణ్ అనే పురస్కారాన్ని కూడా వీరు 2008లో అందుకున్నారు. మరి ఇప్పుడైతే వీరు పాడిన ఓ పాట వినేద్దాం. సవితి కొడుకు చిత్రం నుండి ఘంటసాల పి సుశీలమ్మ పాడింది.

మీరు వింటున్నారు మధురిమ. ఆయన పాటను వినిపించే కార్యక్రమం. ఇప్పుడు మధురిమ కార్యక్రమంలో ఆడపడుచు చిత్రం నుండి ఓ పాట వినిద్దాం. ఇక ఇందులో తారక రామారావు గారు, చంద్రకళ శోభన్ బాబు గారు ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రంలో చంద్రకళ ఇద్దరు అన్నయ్యలుగా ఎన్టీఆర్, శోభన్ బాబు గారు నటించారు. అన్నయ్యలకు చెల్లెలంటే ఎనలేని ప్రేమ, మురిపం గారాభంగా చూసుకుంటారు. అలాగే అన్నయ్యలంటే ఆ చెల్లికి అపురూపం. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర అద్భుతం, అద్భుతీయమనే చెప్పాలి. పరిస్థితులు వికటించి తన అన్నయ్యలకి దూరమై అంధురాలిగా మారుతుంది చెల్లెలు. ఆమెలో అన్నయ్యల పట్ల ఉన్న అనురాగమే వారితో ఆమె తిరిగి కలుస్తుంది అనే కథను ఈ చిత్రం ద్వారా దర్శకులు ప్రేక్షకులకు చూపించారు. మరి ఈ చిత్రంలోని ఓ పాటనైతే ఇప్పుడు వినేద్దాం. పి సుశీలమ్మ పాడినది, రచన దాశరథి.

ఇది ఇయాల్టి మధురిమ ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో మరెన్నో ఆయన పాటల్ని వింటారు.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா. రేపు పొద్దుగాల 6 గంటల సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుగాల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం 10లో క్యాన్సర్ వ్యాధి రకాలు లక్షణాలు జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ రిమ్స్ లోని సర్జికల్ అంకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జక్కుల శ్రీకాంత్ తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలెనిన్. దాంతోపాటు న్యాయం చట్టంలో మహిళలకు ఆస్తిలో హక్కు గురించి ఆదిలాబాద్ కు చెందిన మహిళా న్యాయవాది రజితారెడ్డితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. వీరితో పాటు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో కొత్తగా పండ్ల తోటలు నాటే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలెనిన్. రైతాంత రంగంలో మిరప పంట సాగు అనుభవాల గురించి ఇచ్చోడకు చెందిన యువ రైతు కొడప సురేష్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలెనిన్. రేపటి కిసాన్ వాణి కార్యక్రమం సమర్పణ కెలెనిన్. వీరితో పాటు పొజ్జమ్మటు 6:05 కతిందం పిల్లల కోసం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుండి రాయబారం కథ వింటారు. రచన గరిపెల్లి అశోక్. చెప్తారు జీ జ్యోతి. స్నేహితులు కథల సంపుటి నుండి దోస్తుల కథ వింటారు. రచన కన్నెగంటి అనసూయ. చెప్తారు బి సందలీల. పొజ్జమ్మటు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో బోరజ్ గ్రామానికి చెందిన చిట్టిమెల్లి బృందం పాడిన ఉయ్యల పాటలు, జైనత్ కు చెందిన బనిపెల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యల పాటలు వింటారు. వీరితో పాటు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో దొండుతాయి కులకర్ణి గాత్రం వింటారు. 9:40 ఫిలిం గానే 9:30 బాస రుచులలో ప్రముఖ రచయిత డాక్టర్ సామల సదాశివ రాసిన మలయ మారుతాల నుండి ఓ కండిక, ప్రముఖ రచయిత ఆచంట జానకిరామ్ రాసిన నా స్మృతి పథం నుండి ఓ కండిక వింటారు. చౌతారు ఎస్ రాజవర్ధన్. వీరితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఇవాళ్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 6:00 వంద పాయింట్ 2 మెగా హెడ్జ్ పై కలుద్దాం. జై హింద్.

ఇంతటితో ఇవాళ్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 6 గంటలకు 100.2 మెగాహెర్జ్ పై కలుద్దాం. జై హింద్.